ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 31వ తేదీ సోమవారం. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల మీద నుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి అని అన్నారు ఏపీజే అబ్దుల్ కలాం. శ్రోతలకు శుభోదయం. నేను మీ రేడియో నేస్తం పల్నాటి శ్రీలత.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

మీరింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శివభక్తి గీతాలను విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సుభాషితం వింటారు సమర్పణ శ్రీమతి.

0: సుఖభోగి దివ్య గారు.
1: మనకి డెబ్బై లోకం. ఆస్తుల కోసం అయిన వాళ్ల మధ్య పొరపొచ్చాలు వస్తుంటాయి. డబ్బు లేనివాడు డబ్బుకు కొరకాడు అనుకుంటాం, కానీ కేవలం సంపద ఉన్నంత మాత్రాన సుఖశాంతులు లభించవు. వేల రూపాయలు పోసి విలువైన పడక కుర్చీ కొనుక్కోవచ్చు, కాని కంటి నిండా నిద్ర కొనగలమా? పైసా లేకపోయినా మంచి పనులు ఎన్నో చేయవచ్చు. పేద పిల్లలకు చదువు చెప్పించవచ్చు. అవసరం ఉన్నవారికి రక్తదానం చేయవచ్చు. వృద్ధాశ్రమాలకు వెళ్లి పెద్దవాళ్లకు సేవ చేయవచ్చు. సత్కార్యాలకు కావాల్సింది మంచి మనసు, కృషి, నిబద్ధత మాత్రమే. స్వామి వివేకానందుడు ప్రపంచ మత సమావేశంలో పాల్గొని ప్రఖ్యాతి గడించడానికి సంవత్సరానికి ముందు సంపూర్ణ భారతదేశ యాత్ర తలపెట్టారు. వివేకానందుడు నిరాడంబరుడు. చిల్లి గవ్వ చేత లేకపోయినా విశాల భారత సందర్శనకు సాహసించారు. సొమ్ములేని కారణంగా పర్యటనలో పస్తులున్న రోజులు లేకపోలేదు. ఆయన ఆశించిన కార్యం సిద్ధించే వరకు ఆ ధీరుడు ఒక్క అడుగు వెనక్కి వేయలేదు. ఎన్నో కష్టాలను ఓర్చి చివరకు దేశపు దక్షిణ కొన ది ల్యాండ్స్ ఎండ్స్ కన్యాకుమారి చేరుకున్నాడు. బంగాళాఖాతం అరేబియా సముద్రాలను వేరు చేస్తూ హిందూ మహాసముద్రం ముందుకు చొచ్చుకువచ్చే ఆ అపూర్వ సౌందర్య సీమ త్రివేణి సంగమం. ఆ త్రివేణి సంగమం సందర్శనతో తన ఆధ్యాత్మిక యాత్ర ఫలించిందని అంతులేని ఆనందంతో పొంగిపోతున్నారు. అంతలోనే ఒక నావ త్రివేణి సంగమ తీరానికి వచ్చి నిలిచింది. అప్పటిదాకా ఒడ్డున వేచి ఉన్న జనం ఒక్కొక్కరుగా ఆ ఓడలోకి ఎక్కుతున్నారు. తీరానికి మైలు దూరంలో ఉన్న మరో ద్వీపానికి దాని ప్రయాణం. ఆ దివ్య భూమి దర్శనం కూడా ముగించిన తర్వాతే తన యాత్ర సఫలమైనట్లు స్వామి వివేకానందులు భావించాడు. నావ టికెట్ ధర 5 పైసలు. ఆ సొమ్ము కూడా ఆ క్షణంలో ఆయన దగ్గర లేదు. ఆ ఆలోచనలో ఉండగానే నావ బయలుదేరింది. వివేకానందుడు ఒక్క క్షణం మాత్రమే తటపటాయించాడు. అంతే, అమాంతం సముద్రంలోకి దూకి ఈదటం మొదలుపెట్టారు. గంటపాటు అల్పూసులుపు లేకుండా ఈది నావకన్నా ముందే గమ్యస్థానానికి చేరుకున్నాడు. మనోరథం ఈడ్చే క్రమంలో ఆయనను ఏదనలేమీ అడ్డుకోలేకపోయింది. ద మాస్టర్ ఐసా అనే గ్రంథంలో సిస్టర్ నివేదిత పూసగుచ్చినట్లు రాసింది ఈ సంఘటన. ఆసక్తి, శక్తి ఉంటే చాలు, అనుకున్నది సాధించడం కష్టం కాదు. పట్టుదల ఉంటే డబ్బుతో పని లేకుండా ఎంతటి అవాంతరాలనైనా ఇట్టే అధిగమించవచ్చు. ప్రతి మనిషికి డబ్బు అవసరం, కొందరికి అత్యవసరం. జీవితాన్ని ముందుకు సాగించడానికి మనకి డబ్బు అవసరం. డబ్బు లేకపోతే ఏ పని ముందుకు సాగదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఎన్నో అవసరాలని తీర్చుకోవడానికి డబ్బు కావాలి, కానీ డబ్బుతోనే అన్ని అవసరాలను తీర్చుకోలేం. డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. ఒక పుస్తకాన్ని కొనగలం, కానీ జ్ఞానాన్ని కొనగలమా? ఒక బెడ్ కొనగలం, కానీ మంచి నిద్రను కొనలేం. ఆహారాన్ని కొనగలం, ఆకలిని కొనగలమా? మనిషిని కొనగలం, కానీ మనసును కొనలేం. డబ్బు అవసరాన్ని తీర్చుకోవడానికి మాత్రమే మనకు కావాలి. జీవితంలో డబ్బు సంపాదించాలి, కానీ డబ్బే జీవితాన్ని శాసించేదేగా మనం తయారవ్వకూడదు. డబ్బు యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని ఎంతవరకు అవసరమో గ్రహించి జీవితాన్ని ముందుకు నడపాలి. సమాజ హితం కోసం డబ్బును వినియోగించాలి. అప్పుడు మన జీవితంలో సంపాదించిన డబ్బుకు సార్థకత చేకూరుతుంది. పుట్టేటప్పుడు వట్టి చేతులతో వస్తాము, పోయేటప్పుడు వట్టి చేతులతోనే పోతాము. మన అవసరాలకు కావలసిన డబ్బు మాత్రమే మనకు కావాలి. అధికంగా ఉన్న ధనాన్ని సమాజ హితవు కోసం ఖర్చు పెట్టాలి. డబ్బును విలువలతో సంపాదించాలి, విలువల కోసం ఖర్చు పెట్టాలి.
0: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి సుఖభోగి దివ్య గారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జీవ రైతు సమాచారం. ఈనాటి కార్యక్రమంలో జీవాల పెంపకంలో పోషకాహార లోపాలు మరియు నివారణ గురించి తెలుసుకుంటారు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావి తరాలకు అందిద్దాం అన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాల్ని తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకొచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి.

0: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితను ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆరోగ్యవంతమైన గొర్రెల మంద కావాలంటే వాటికి సరైన పోషక ఆహారం అలాగే మంచి యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి. గొర్రెలు పుట్టినప్పటి నుండి జాగ్రత్తగా పోషకాహారాలు సరైన మోతాదులో సక్రమంగా ఇస్తే తక్కువ కాలంలో జీవాలు బరువు పెరిగి అధిక మాంసం ఉత్పత్తిని ఇస్తాయి. ఆరోగ్యంగా బలంగా ఉన్న గొర్రెలను పెంచాలంటే వాటికిచ్చే ఆహారంలో సరిపడా పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు అలాగే విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే చిన్న జీవాల పెంపకంలో మంచి లాభాలు పొందవచ్చు. గొర్రెలకు మనము పెట్టే ఆహారం గడ్డిలో తగిన మోతాదులో పిండి పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. శారీరక కార్యక్రమాల నిర్వహణకు కావలసిన శక్తి 50% వరకు ఈ పిండి పదార్థాల ద్వారా లభిస్తోంది. 1 గ్రాము పిండి పదార్థం 4 కిలోకాలరీల శక్తిని ఉత్పత్తి చేస్తోంది. గొర్రెల ఆహారంలో ముఖ్యంగా పచ్చగడ్డి, ఎండుగడ్డి, చెట్ల ఆకులతో పాటు గింజధాన్యాలైన జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జలు ఇవన్నీ కూడా పొడి చేసుకుని వరి తౌడు లేక గోధుమ తౌడుతో పాటు ఇవ్వడం వల్ల శక్తి లోపాన్ని నివారించవచ్చు. ఈ ధాన్యాలను గొర్రెల బరువునకు తగినట్లుగా 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు ఇవ్వాలి. దీనినే సమీకృత దానా అంటారు. ఈ విధంగా తయారు చేసుకున్న దానాను ప్రతిరోజు పచ్చగడ్డితో పాటు 1 జీవానికి 300 గ్రాములు తొట్టెలో తీసుకుని నీటితో తడిపి సాయంత్రం ఉదయం ఇవ్వడం వల్ల గొర్రెల ఆహారంలో శక్తిని సరైన పాళ్లలో అందించగలుగుతాము. ఇక మాంసకృత్తుల విషయానికి వస్తే జీవాల శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, రోగ నిరోధక శక్తికి, హిమోగ్లోబిన్ రవాణాకు ఇవి ఎక్కువగా తోడ్పడుతూ ఉంటాయి. శరీర కణాలలో మాంసకృత్తుల లోపాల వల్ల చిన్న జీవాలలో బరువు తగ్గడం, రక్తహీనత, శరీరంలో నీరు చేరడం అలాగే వ్యాధి నిరోధక శక్తి అంటే కృత్తుల లోపాన్ని నివారించవచ్చు. పెద్దగా ఉన్న ఎదిగిన గొర్రెల ఆహారంలో కొద్దిగా యూరియాను ఇస్తే గొర్రెలు తమ అరల పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు యూరియాను అమోనియాగా మార్చి తమ శరీరంలో మాంసకృత్తుల నిర్మాణానికి వాడుకుంటాయి. ఖనిజ లవణాల విషయానికి వస్తే గొర్రెల శరీరంలో ముఖ్యంగా 22 రకాల ఖనిజ లవణాలు అవసరం ఉంటుంది. వీటిలో అతి ముఖ్యమైనవిగా 8 ఖనిజాలను గుర్తించారు. విటమిన్లు, ఖనిజ లవణాలు కలిసి కూడా పనిచేస్తాయి. గొర్రెల ఆహారంలో ముఖ్యంగా సోడియం క్లోరైడ్, కాల్షియం సమృద్ధిగా అందుతాయి. ఎముకల పొడిని అంటే మినరల్ మిక్చర్ దానాలో కలిపి ఇవ్వడం వలన భాస్వరం లోపంను నివారించవచ్చు. అప్పుడప్పుడు రాళ్ల ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ ని 3 నెలలకొకసారి బండల మీద చల్లితే గొర్రెలు, మేకలు నాలుకతో నాక్కొని తింటాయి. దీనివల్ల సోడియం క్లోరైడ్ లోపాల వల్ల కలిగే వ్యాధులను అరికట్టవచ్చు. మార్కెట్లో ఖనిజ లవణాల మిశ్రమాల పొడి రూపంగాను, ఇటుకల రూపంగాను లభ్యమవుతున్నాయి. ఇవి 99% కాల్షియం, 80% భాస్వరం శరీరంలోని ఎముకలు, దంతాల్లోనే ఉంటాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న గొర్రెలకు ఒకే విధమైన ఖనిజ లవణ మిశ్రమం తయారు చేయడం కష్టం. కొన్ని భూములలో లవణాలు లోపిస్తే మరికొన్ని చోట్ల అధికంగా ఉండి విష ప్రభావాలు ఉండడమే కాక వాటిని బట్టి గొర్రెల పెరుగుదల, ఆరోగ్యం అలాగే వ్యాధి నిరోధక శక్తిపై ఆధారపడి ఉంటాయి.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావి తరాలకు అందిద్దాం అన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాల్ని తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్, నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకొచ్చింది మన ఇఫ్కో. 1.5 లీటర్ బాటిల్ లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్, నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితను ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

మీరింతవరకు జీవాల రైతు సమాచారం కార్యక్రమంలో జీవాల పెంపకంలో పోషకాహార లోపాలు నివారణ గురించి తెలుసుకున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈనాటి కార్యక్రమంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 అభివృద్ది కార్యక్రమాల్లో పార్థివ దేహాన్ని సంరక్షిద్దాం శ్రీ భరత్ భూషణ్ ఎల్లంగి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు, అనంతరం చిత్రగీతాలు. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ గారు. ఉదయం 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 8:35 కిన్నెర లహరి శ్రోతల కోరిన చిత్రగీతాలను వింటారు. 9:30 ఏకచిత్రగానం, అనంతరం చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో విజీ జోగ్ వయలిన్ వాదనం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం, శ్రీ లలిత మహిళా మండలి భద్రాచలం సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం, 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సాయంత్రం 5:30 జానపద గేయాలను వింటారు. ప్రసార వివరాలు, 6:45 సామూహిక గీతం, 6:50 వ్యవసాయ సూచనలు, అనంతరం మార్కెట్ ధరలు, 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం, కిడ్నీలలో రాళ్లు నివారణ పరిచయ కార్యక్రమం, ముదురు మామిడి తోటల పునరుద్ధరణ, ఇంకా జానపద గేయం వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. రాత్రి 10:00 పౌరాణిక నాటకం భద్రాసేన మహారాజు చిందు యక్షగానం వింటారు. ఇవి ఈ పూట మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం సంస్కృతంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడవల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలుగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు.

0: నల్గొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ప్రాంతాలకు తొలిదశలో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేయనున్నారు. వెలుగొండ జలసిరులు అభివృద్దికి రెక్కలు పేరుతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నట్టు సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కులుసు పార్థసారథి పేర్కొంటూ,
1: ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే అన్నిటికంటే ఇక్కడ ముఖ్యమైన భాగం ఆ ప్రాజెక్టు లో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్. ఏ గ్రామాలైతే ముంపునకు గురవుతాయో ఆ ప్రజలందరికీ కూడా పునరావాసం కల్పించడం అనేది అత్యంత ప్రధానమైన కార్యక్రమం. ఈ ప్రాజెక్టు నిజంగా ఈ ప్రాంత ప్రజలకి వరదైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే ముంపును గురవుతున్న గ్రామ ప్రజలకు కూడా సంతృప్తికరంగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీని ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను నేను.
0: వెలుగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తితో కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. తద్వారా వ్యవసాయం, ఉద్యాన, ఉపాధి అవకాశాలు పెరిగి మార్కాపురం ప్రాంత అభివృద్దికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వెలుగొండ నిర్వాసితులకు 48 రోజుల్లో 768 కోట్ల రూపాయల పరిహారం అందించినట్టు మంత్రి వివరించారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గుగల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తిలో ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నైపుణ్యాభివృద్ది కేంద్రం, మురుగుశుద్ది ప్లాంటు, టాటా భూసార పరీక్షల ప్రయోగశాల భవనాలను కిషన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. సేంద్రీయ సాగులో రాణించిన మహిళా రైతులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం చేయాలని సూచించారు. వ్యవసాయ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్వర్ణాంధ్ర 247 లక్ష సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. మలేషియాలోని పెనాంగ్లో జరిగిన ఆసియా పసిఫిక్ తెలుగు సమాఖ్య ఏపీటీఎఫ్ సదస్సు 2026లో మంత్రి నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు వారి మూలాలు, భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి వారి నైపుణ్యాలను రాష్ట అభివృద్దితో అనుసంధానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘం ఏపీఎన్ఆర్టీఎస్ వారధిగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కలిగిందని మంత్రి తెలిపారు. వైద్య నమూనాలు త్వరగా ప్రయోగశాలలో చేరడంతో సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్ తో పాటు ఇతర పరీక్షలు సకాలంలో పూర్తవుతున్నాయని తెలిపారు. డ్రోన్ కార్యకలాపాల్లో స్థానిక గిరిజన యువత భాగస్వామిని పెంచేందుకు 25 మందికి పైగా శిక్షణ ఇచ్చినట్టు మంత్రి సత్యకుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న చిలకలూరిపేట సమీపంలో విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వేలూరు గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్దిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి ఆలయంలో 6.25 కోట్ల రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో నిర్మించిన అన్నదాన భవనాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
2: పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి క్షేత్రం తర్వాత పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నటువంటి ప్రాంతం వాడపల్లిలో ఉన్నటువంటి క్షేత్ర మండలంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు, సందేహం. అటువంటి క్షేత్రంలో ప్రజల సౌకర్యం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా అకలితో ఉండడానికి వీలు లేదనేటువంటి ఒక ఆలోచనతో, అందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకువెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇంతటి కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది.
0: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకోవడం ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట వ్యాప్తంగా సుమారు 3,42,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచిత సన్నబియ్యం

0: పంపిణీ చేస్తున్నామని, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతు భరోసాను ఎకరానికి 12,000 రూపాయలకు పెంచామని, ధాన్యం కొనుగోళ్లతో పాటు సన్నవడ్లకు అదనపు నగదు అందించామని వెల్లడించారు. రైతుల సంక్షేమం, ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించడమే లక్ష్యంగా భట్టిప్రోలు మార్కెట్ యార్డులో నూతన రైతు బజార్ నిర్మించనున్నట్టు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా భట్టిప్రోలులో రైతు బజార్ నిర్మాణానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ, వేమూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 49,50,000 రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించడమే రైతు బజార్ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జయంతి ఈరోజు. సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియకి విశేష ప్రచారం కల్పించిన ఆయన 1864 ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా అజ్జాడ గ్రామంలో జన్మించారు. రచయిత, కవి, బహుభాషా కోవిదులు అయిన నారాయణదాసు తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చ తెలుగులో 1 హరికథను స్వయంగా రచించారు. హిందూస్థానీ భైరవి రాగాలపనకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్తో ప్రశంసలు అందుకున్న ఆదిపట్ల నారాయణదాసు 1945 జనవరి 2వ తేదీన తుదిశ్వాస విడిచారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలిదశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. రైతులు సేంద్రీయ పంటలకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర బొగ్గు గల్న శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. తిరుమల తరహాలో ఆంధ్రప్రదేశ్లోని వాడపల్లిని అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. స్వర్ణాంధ్ర 247 లక్షల సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నపల్లి శ్రీనివాస్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

వాచికా నిధి ఝాహ. అథ వార్తాః. భారత ఉజ్బెకిస్తాన్ దేశాభ్యాం అద్య ఖనన ఆయుర్వేద పర్యటనార్థిక సహయోగ పర్యావరణ ఉచ్చ శిక్షాది క్షేత్రేషు పరస్పర సహయోగ సంవర్ధనాయ సంధిపత్రాణి హస్తాక్షరితాని. దేశద్వయేన త్రింశదుత్తర ద్విసహస్ర వర్షం యావత్ పంచార్బుద డాలర్ మితం వ్యాపార లక్ష్యం నిర్ధారితం. యద్ధి సాంప్రతిక వ్యాపారస్య పంచగుణితం వర్తతే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తానస్య సర్వోచ్చ సమ్మాననమపి అలభత. ఇదం సమ్మాననం దేశద్వయస్య మధ్యే సహయోగ సంవర్ధనే తదీయ యోగదానాయ ఉపాయనీకృతం. తాషకంద్ నగరే ఉజ్బెకిస్తానస్య రాష్ట్రపతిః షావకత్ మిర్జియోరేవః ప్రధానమంత్రిణే నరేంద్ర మోదినే సర్వోచ్చ రాజకీయ సమ్మానేన ఆర్డర్ ఆఫ్ ఓలియర్

0: తటవర్తీ జనాశ్చ సావధానతయా స్థాతుం ఉపాదిష్టాః ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్.
2: రహదారుల అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆర్థిక వృద్దికి బాటలు పడతాయని

0: కొనసాగుతున్నాయని తెలియజేశారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మందికి అర్హులకు కొత్తగా సామాజిక భద్రత పింఛన్లను అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్పూర్తితో ప్రజల సంక్షేమం, జిల్లాల సమగ్ర అభివృద్దికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలో 16 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మరో 4 లెవెల్ క్రాసింగ్ల సాంకేతిక సాధ్యాలపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ కోరినట్లు తెలియజేశారు. ఈ మేరకు లోక్సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. రాష్ట ప్రభుత్వం నుంచి భూసేకరణ అలైన్మెంట్ ఖరారు ప్రక్రియల్లో జాప్యం జరగడం వల్ల మొత్తం 15 పనులు ఆలస్యమవుతున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎస్హెచ్వీఆర్ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి మండలం ఎలకలపల్లి యూపీఎస్ పాఠశాల రాష్ట జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి గుర్తింపు సాధించింది. ఎలకలపల్లి యూపీఎస్ పాఠశాల రాష్ట స్థాయిలో 4వ స్థానం, దేశ స్థాయిలో 47వ స్థానం సాధించి ఉత్తమ స్వచ్ఛ పాఠశాలగా ఎంపికైంది. యూపీఎస్ పాఠశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అనుమల లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడంతో పాటు పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా రేషన్ సేవలు అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలియజేశారు. పెద్దపల్లి జిల్లాలో 30,000కు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతోందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో హర్ఘర్ తిరంగా జెండా ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా దేశభక్తి, జాతీయ భావాలను ప్రజల్లో మరింత పెంపొందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గ అభివృద్దికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని, గత 2.5 ఏళ్లలో సుమారు 800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు నిధులు కేటాయించామని, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంతని గంగాపురి వద్ద నిర్మిస్తున్న నాక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహిళలు, యువతకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. 6 నుంచి 8 నెలల్లో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం లభించడం సాధ్యం కాదని, యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. దేశాభివృద్దిలో ఎన్టీపీసీ కృషి ఎంతో ఉందని రామగుండం తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన కుమార్ సామంత అన్నారు. ఎన్టీపీసీ మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి త్యాగాలు, ధైర్యం, సంకల్పాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వయోవృద్ధుల సంరక్షణ, సంక్షేమం వారి వారసుల బాధ్యతేనని మంతని జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంతని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వృద్ధుల సంక్షేమం చట్టం కింద రెవెన్యూ డివిజనల్ అధికారి కేసులను విచారించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కోర్టులు గరిష్టంగా 3 నెలల జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని జడ్జి వివరించారు. వృద్ధుల హక్కులు, వారికి అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.
1: శ్రీ వై సంతోష్ కుమార్ అందించిన పెద్దపల్లి జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో పర్యటన విజయవంతంగా ముగించుకుని ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగంగా కొనసాగి 7% వృద్ది రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 794కి పెరిగింది. వివిధ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహిళల ఏషియాకప్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్లో భారత్ థాయిలాండ్ని 94 పరుగుల తేడాతో ఓడించింది.

0: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ కు చేరుకున్నారు. కిర్గిస్థాన్ లో ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సన్నాహక సమాపేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. రేపు జరగనున్న ప్రభుత్వ అధినేతల సదస్సుకు ఆయన హాజరవుతారు. బిష్కెక్ విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అడిల్బేక్ అల్లెషోవిచ్ ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ సంప్రదాయ కిర్గిజ్ నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఆ దేశ అధ్యకుడు సదీర్ జపారోవ్ ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమాపేశం కోసం నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ చేరుకున్నారు. ఈ సదస్సు సందర్బంగా ఎస్సీఓలు అనేక నేతలను కూడా ఆయన కలుస్తారు. శనివారం నాడు తన పర్యటనకు బయలుదేరే ముందు ఒక ప్రకటన చేస్తూ భద్రతా అనుసంధానత అవకాశాల ఆధారంగా ఈ ప్రాంతం కోసం భారత్ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉగ్రవాదం, పేర్పాటువాదం, తీవ్రవాదం లేని ప్రాంతం కోసం భారత్ ఎస్సీఓ సభ్య దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
1: हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप
0: ఈ సదస్సు సందర్బంగా పలువురు ఎస్సీఓ నేతలను కలుసుకుంటారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొంటారు. మధ్య ఆసియాలో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన బలపరుస్తుందని, ఆ ప్రాంతంలో నాగరికత సంబంధాలు మరింత లోతుగా మలుస్తుందని, శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం ఉమ్మడి ప్రయత్నాలు ముందుకు నడిపిస్తుందని మోదీ చెప్పారు. ఎస్సీఓ 25 సంవత్సరాలు స్థిరమైన శాంతి, అభివృద్ది, శ్రేయస్సు వైపు కలిసి ప్రయాణం అనేది శిఖరాగ్ర సన్నాహక సమాపేశం ప్రధాన ఇతివృత్తం. ఉగ్రవాద నిరోధక చర్యలు, ప్రాంతీయ స్థిరత్వం, సరిహద్దు ముప్పులపై సమన్వయం ఈ సదస్సు ప్రాధాన్యతాంశాల్లో ఉన్నాయి. రేపు జరగనున్న అధినేతల సెషన్లో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో చర్చల అనంతరం తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో క్రిటికల్ మినరల్స్, యురేనియం వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య మొదలైన రంగాల్లోనూ, హిందీ, సంస్కృత భాష, క్రీడలు, వారసత్వ పరిరక్షణ వంటి అన్ని రంగాల్లో 2 రోజుల పర్యటనలో భారత ఉజ్బెకిస్తాన్ దేశ సంబంధాలకు ఒక విస్తృతమైన సమగ్రమైన ప్రణాళికను అందించాయి. సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం, $5 బిలియన్ వాణిజ్యం లక్ష్యం, దీర్ఘకాలిక ఇంధన సహకారం, రాష్ట పట్టణ స్థాయిల్లో పరస్పర భాగస్వామ్యం, ఉజ్బెకిస్తాన్ లో విస్తృత మధ్యాసియా ప్రాంతంలో భారతదేశ సంబంధాలకు సరికొత్త ఊపునిస్తాయని గుర్తించారు. ప్రధానమంత్రి ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
1: దోనో దేశో కే బీచ్ కరీబీ రక్షా ఔర్ సురక్షా సహయోగ్ హమారే గహరే ఆపసీ విశ్వాస్ కు దర్శాతా హై. ఆనే వాలే సమయ మే హమ్ దోనో దేశో కీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కే

0: అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య సంఘర్షణ, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సప్లై చైన్ లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్ది రేటు వేగం కొనసాగించగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పశ్చిమాసియా సంకోభం కారణంగా హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు వంటి కీలక సరుకుల సరఫరాపై ప్రభావం చూపినప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నేపాల్లో త్రిశూల్ 3A ప్రాజెక్టుతో సహా జల విద్యుత్ ప్రాజెక్టుల టన్నెలలో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు నేపాల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. భారత్, చైనాలకు చెందిన నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలు సొరంగాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు టన్నెల లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గల్లంతైన 2500 మందిలో వందలాది మంది నేపాల్ జల విద్యుత్ ప్రాజెక్టులు ఉద్యోగులేనని భావిస్తున్నారు. బుధవారం నాటి ఈ విపత్తులో నేపాల్లో ఇప్పటి వరకు కనీసం 794 మంది మరణించగా 2500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. మరోవైపు టిబెట్ లో అధికారికంగా మృతుల సంఖ్య 16కి చేరింది. 546 మంది ఆచూకీ తెలియనట్లు సమాచారం. నేపాల్లో 8 ప్రభావిత జిల్లాల నుంచి ఇంతవరకు మృతదేహాలను వెలికి తీశారు. త్రిశూలి నదిలో వచ్చిన కొత్త వరద కారణంగా మధ్య నేపాల్లో ఒక వంతెన కొట్టుకుపోయింది. వరద వృద్ధికి ఉదయం 11:30 ప్రాంతంలో వంతెన కొట్టుకుపోయిందని, దీంతో గండకి రూరల్ మున్సిపాలిటీ 7-8 వార్డుల ప్రజలు పృథ్వీ హైవేపైకి రాకపోకలు కోల్పోయారని అధికారులు తెలియజేశారు. న్యూఢిల్లీలో ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవం కంబైన్డ్ కాన్వకేషన్ కు రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్ల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ డిగ్రీలు స్వీకరించేందుకు ఈ కార్యక్రమంలో ఒక వేదికపైకి వస్తారు. కేంద్ర వస్త్రశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు బెలపోచ గుంపడ అటవీ ప్రాంతంలో నక్సలైట్ స్థావరాన్ని కనుగొన్నాయి. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఇటీవల లొంగిపోయిన మాజీ నక్సలైట్లు ఇచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు సుక్మా జిల్లా ఫోర్స్ డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. హార్మస్ జలసంధి వద్ద ఇరాన్ రాకెట్ లాంచర్లపై అమెరికా సైన్యం దాడి చేస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలియజేశారు. గత 4 రోజుల్లో అమెరికా ఆ ప్రాంతంలో సైనిక చర్య చేపట్టడం ఇదే మొదటిసారి. హార్మస్ జలసంధిలోని లారక్ ద్వీపం సమీపంలో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ లోని అధికార వార్తా సంస్థలు వెల్లడించాయి. అమెరికా జరిపిన దాడిలో అనేక మంది ఇరాన్ పోరాటవాదులు, పౌరులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కూడా ప్రకటించింది. దీనికి తగిన సమాధానం ఇస్తామని, బాధ్యులను శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష అక్రమాల కేసుకు సంబంధించి జార్ఖండ్ పోలీసు ఎస్ఐడి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న నిందితుడిని గిరిడ్ జిల్లాకు చెందిన దివంగత ప్రదీప్ కుమార్ కుమారుడు సమీర్ కుమార్ గా గుర్తించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రభుత్వ జోక్యం కారణంగా 2027లో జరగవలసిన విమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి ఉపసంహరించింది. శ్రీలంకతో సహా 6 జట్లతో జరగవలసిన మహిళల టోర్నమెంట్ తొలి ఎడిషన్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వవలసి ఉంది. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం టోర్నమెంట్ లో శ్రీలంక భాగస్వామ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మహిళల టీ20 ఏషియా కప్ 2026 ప్రారంభ మ్యాచ్ లో దుబాయ్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో థాయిలాండ్ పై 94 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన భారత్ ఆ తర్వాత థాయిలాండ్ ను 15.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే కుప్పకూర్చింది. భారత్ మహిళల తదుపరి మ్యాచ్ పాకిస్తాన్తో జరుగుతుంది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటన విజయవంతంగా ముగుచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ చేరుకున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో 7% వృద్ది రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మహిళల ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ నిన్న థాయిలాండ్ ని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పార్థివ దేహాన్ని కాపాడుదాం ఎంబాల్మింగ్ ప్రక్రియ గురించి ఎస్కే అంబులెన్స్ సర్వీసెస్ మరియు మార్చరీ బాక్స్ సర్వీస్ ఫౌండర్ శ్రీ భరత్ భూషణ్ ఎల్లంగి గారితో శ్రీ కొలిపాక శంకర్రావు గారి ముఖాముఖి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. మరణాంతరం జీవించండి, ఈనాడుడి మనం వింటూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఆకాశవాణి కూడా అవయవదాన దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేసింది. అయితే మనిషి జీవించి ఉన్నప్పుడు ఎంత హుందాగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత అందంగా ఉంటాడో మరణం తర్వాత ఆ క్షణాన్ని తన సంబంధికులు, తన స్నేహితులు, బంధువులు ఏ విధంగా చూస్తారో జీవితాంతం అదే గుర్తుండిపోతుంది. అలా కాకుండా మరణాంతరం కూడా కొంతకాలం పార్థివ దేహాన్ని భద్రపరచవలసి వచ్చినప్పుడు అలాగే దాన్ని అంతే అందంగా రూపురేఖలు మారకుండా అంత్యక్రియలు జరిగే వరకు దాన్ని అలా కాపాడుకునేందుకు శాస్త్రీయంగా ఎంబాల్మింగ్ అనే ప్రక్రియను వైద్య శాస్త్రంలో చేపట్టారు. అసలు ఈ ఎంబాల్మింగ్ అనేది పార్థివ దేహానికి ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎవరికి చేయవచ్చు ఇత్యాది విషయాలు మనకి పూర్తిగా వివరించేందుకు ఎస్కే అంబులెన్స్ సర్వీసెస్ మరియు మార్చరీ బాక్స్ సర్వీసెస్ ఫౌండర్ భరత్ భూషణ్ ఎల్లంగి గారు మన ఆకాశవాణికి అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ ఎంబాల్మింగ్ అనే ప్రక్రియ ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాం. నమస్కారం అండి భరత్ భూషణ్ గారు.
2: నమస్కారం సార్.
1: ఈ ఎంబాల్మింగ్ అంటే అసలు ఏంటండి?
2: ఎంబాల్మింగ్ అంటే ఇది ఒక ప్రక్రియనండి. ఇది చనిపోయిన వారికి వారి బాడీ డికంపోజ్ కాకుండా చూడడానికి ఒక కెమికల్ అనేది ఉంటుంది, ఫార్మలిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ అనేది బాడీలో ప్రతి పార్ట్ లో ఇంజెక్ట్ చేస్తే ఆ బాడీ అనేది అది డికంపోజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఎవరైనా బంధుమిత్రులు యుఎస్, యూకే లాంటి ప్రదేశాల నుంచి రావడానికి ఒక 4-5 రోజులు సమయం పడుతుంది. ఆ సమయంలో బాడీ ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళు వచ్చే వరకు. అలాంటి టైంలలో బాడీ ఎలా ఉందో అలాగ ఉండడానికి మేము ఈ ప్రక్రియ అనేది చేస్తాము. ఎలా అంటే ఒక్కోసారి బాడీలో నుండి మొత్తం ఫ్లూయిడ్స్ అన్ని తీసేయాలా, లైక్ బ్లడ్, ఇంకా ఫ్లూయిడ్స్ కొన్ని వాటర్ బాడీలో ఫామ్ అవుతాయి చనిపోయిన తర్వాత. ఆ ఫ్లూయిడ్స్ అన్ని తీసేసి ఈ కెమికల్ అనేది ఇంజెక్ట్ చేస్తాము. చేస్తే ఆ బాడీ అనేది ఒక 15-10 డేస్ వరకు ఉంటుంది. అంటే ఏం చెడిపోకుండా అలాగుంటుంది, ఏం స్మెల్ రాకుండా, ఎలా ఉందో ఇంటాక్ట్, ఎలా చనిపోయారో అలాగే ఉంటుంది.
1: అంటే ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎన్ని అవర్స్ లో ఎంబాల్మింగ్ చేసే ప్రక్రియ మీరు మొదలు పెడతారు?
2: మాకు ఇమీడియట్ కాల్ వచ్చిందంటే ఒక చనిపోయిన ఒక 5-6 అవర్స్ లోపు చేసేస్తే చాలా బెటర్ అండి. బాడీ ఫ్రీజర్ బాక్స్ లో పెట్టేశారు, మర్చిపోయారు, చెప్పలేదన్నా గానీ ఒక 10 అవర్స్ టైం లోపు చెయ్యొచ్చు, అట్లా ఏముండదు.
1: అయితే మార్చరీలో పెట్టే బాక్స్ సర్వీసెస్ కి అలాగే ఎంబాల్మింగ్ కి తేడా ఏంటి? అసలు
2: మార్చరీ బాక్స్ లో పెట్టాలి, ప్లస్ ఇది ఎంబాల్మింగ్ అంటే ఈ బాక్స్ లో పెడితే ఏంటంటే ఐస్ ఫామ్ అవుతుందండి. ఐస్ ఫామ్ అయినప్పుడు బాడీ అనేది ఆ చల్లదనంతో బాడీ డికంపోజ్ కాదు. ఎంబాల్మింగ్ అంటే మన ఇప్పుడు బాక్స్ లో పెట్టదలుచుకోలేము మేము,

0: హాస్పిటల్ కానీ, ఇది గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మాని హాస్పిటల్లో కానీ చాలా మంది అలా ఉంటారు. వాళ్ళు అలా అడిగినప్పుడు మేము ఈ ప్రాసెస్ అనేది చేసి వాళ్ళకు బాడీ హ్యాండ్ ఓవర్ చేసిస్తాము.
1: ఈ ఎంబాల్మింగ్ అనే ప్రక్రియ వచ్చిన దగ్గర నుంచి మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎంతవరకు దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పార్థివ దేహాన్ని కాపాడడం కోసం, వాళ్ళ సంబంధికులకు చూపించడం కోసం, లేకనేమి మెడికల్ కాలేజీలకి అప్పచెప్పే బాడీల కోసం అయితేనేమి ఎలా సపోర్ట్ చేస్తుంది ఈ టెక్నాలజీ?
0: చెప్పినట్టు బాడీ డికంపోజ్ కాకుండానైతే చేస్తుంది. ఇది చాలా మందికి అవగాహన ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, అవగాహన లేని వాళ్ళు చేయించుకోరు. అవగాహన లేని వాళ్ళు ఓన్లీ ఫ్రీజర్ బాక్స్ లో పెట్టి ఒక 2 డేస్ అలా బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటారు, అంటే డికంపోజ్ కాకుండా. అవగాహన ఉన్న వాళ్ళు ఎంబాల్మింగ్ ప్లస్ బాడీ ఫ్రీజర్ బాక్స్ లు పెడతారు.
1: భరతభూషణ్ గారు, మీరు ఇంత ముందు అన్నారు అదేదైనా పార్థివ దేహానికి అంత్యక్రియలు చేయడానికి సమయం పట్టినప్పుడు, విదేశాల నుంచి బంధువులు రావాల్సి వచ్చినప్పుడు, సంబంధికులు రావాల్సి వచ్చినప్పుడు, ఎక్కువ రోజులు ఉన్నప్పుడు ఎంబాల్మింగ్ చేస్తారు అనేసి, అలా కాకుండా ఓన్లీ ఈ ఏదైతే ఫ్రీజర్ బాక్స్ లో పెట్టిన బాడీని ఎంతకాలం నిల్వ చేయవచ్చు ఎంబాల్మింగ్ కాకుండా?
0: ఎంబాల్మింగ్ కాకుండా ఓన్లీ ఫ్రీజర్ బాక్స్ అంటే, ఇప్పుడు సపోజ్ మన ఆగస్ట్ నుండి డిసెంబర్ జనవరి వరకు అయితే ఒక 2-3 డేస్ అలా ఫ్రీజర్ లో పెట్టచ్చు సార్. మన టెంపరేచర్ ఇప్పుడు సమ్మర్ సీజన్ అనుకోండి, మన ఫిబ్రవరి టు జూన్ జూలై వరకు టెంపరేచర్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఆ 6 మంత్స్. అలాంటి టైంలో వితిన్ మనం 1 డే పెడుతున్నా గానీ ఎంబాల్మింగ్ అనేది చేయాల్సి ఉంటది. మన వెదర్ కండిషన్స్ లో కూడా డిపెండ్ అయి ఉంటది మన బాడీ. ఆగస్ట్ డిసెంబర్ అయితే ఒక 2-3 డేస్ ఫ్రీజర్ బాక్స్ లో వితౌట్ ఎంబాల్మింగ్ పెట్టచ్చు.
1: ఓకే,
0: మన ఫిబ్రవరి టు జూన్ జూలై ఆ టెంపరేచర్ 40, 39, 38 ఏవైతే ఉంటాయో అలాంటి టైంలలో మనం ఒక 2 డేస్ పెట్టుకున్నా గానీ ఎంబాల్మింగ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. ఇంకా అది మనం ఫ్రీజర్ బాక్స్ లో పెట్టినా కానీ, ఎందుకంటే ఆ టెంపరేచర్ కి లోపల బాడీ డ్యామేజెస్ అనేది అవుతూ ఉంటాయి. ఇలాంటి టైంలలో ఎంబాల్మింగ్ అనేది మేము చాలా సజెస్ట్ చేస్తాము.
1: ఇప్పుడు మాత్రి బాక్స్ సర్వీసెస్ ఫౌండర్ గా మీరు హైదరాబాద్ లో దీన్ని నెలకొల్పారు, సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా సరే ఎవరైనా మరణం చెందినప్పుడు వాళ్ళ బంధువులు అక్కడ ఎంబాల్మింగ్ చేసుకుంటాం మేమంటే బాడీని హైదరాబాద్ తీసుకురావాల్సి ఉంటుందా, మీరు అక్కడికి లొకేషన్ వెళ్లి సర్వీస్ చేస్తారా?
0: అది చెప్పలేమండి, వాళ్ళు ఇప్పుడు బాడీ కండిషన్ బట్టి ఉంటుంది. వాళ్ళు తీసుకొస్తా అంటే తీసుకురావచ్చు, లేదే మా మార్టేషన్ కి పంపింది అంటే పంపిస్తాము. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సపరేట్ ఏ ఉంటాయో అవి వాళ్ళు పే చేస్తా అంటే మేము అది మాట్లాడుకుని ఒప్పుకొని పంపించేస్తాము.
1: అంటే దీనికి సపరేట్ గా లాబొరేటరీ అనేది ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎక్కడ చేస్తారు ఎంబాల్మింగ్ అనేది?
0: మార్చరీస్ లో చేస్తాము సార్.
1: మార్చరీ నియర్ బై ఉన్న మార్చరీస్ పర్మిషన్?
0: నియర్ బై మార్చరీ పర్మిషన్ తీసుకొని చేస్తాము. లేదు మార్చరీస్ ఎక్కడ అవైలబుల్ లేవు, కొంచెం ఇంట్లోనే చేయండి అంటే అది కూడా పాసిబుల్ ఉంటది. ఆ ఇంట్లో చేసినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక 2-3 అవర్స్ మేము ఏదైతే రూమ్ లో చేస్తామో ఆ రూమ్ లో వెళ్లకుండా ఆపి చేసేసి హ్యాండ్ ఓవర్ చేస్తాము.
1: బాడీని ఏమైనా డామేజ్ చేస్తారా లేకపోతే మామూలుగా ఇంజెక్షన్ ద్వారా చేస్తారా?
0: జస్ట్ మామూలుగా అయితే మనం ఇలా ఇంట్లో పెట్టే వాటికి అయితే ఇంజెక్షన్స్ ద్వారా చేస్తాం.
1: మామూలుగా వివిఐపీలు విఐపీలు పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయినప్పుడు?
0: వాళ్ళు జనరల్ అయితే హాస్పిటల్లో చనిపోతుంటారు. వాళ్ళు హాస్పిటల్లో చనిపోయినప్పుడు హాస్పిటల్లో మార్చరీ రూమ్స్ అనేటివి ఉంటాయి. ఆ మార్చరీ రూమ్స్ లోనే జస్ట్ బాడీ ఎంబాల్మింగ్ చేసిన తర్వాత బాడీస్కి మేకప్ గానీ కొంచెం ఫేస్ సెట్ చేయడం గానీ అలా చేస్తుంటాం.
1: సస్పెక్టెడ్ గా మరణం చెందినప్పుడు ఏదైనా మెడికల్ గానీ లేకపోతే లీగల్ గానీ సస్పెక్ట్ మరణం చెందినప్పుడు దాన్ని మన పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు. పోస్ట్ మార్టం చేసిన బాడీకి ఎంబాల్మింగ్ చేయవచ్చా?
0: పోస్ట్ మార్టం కి చేసిన బాడీస్ కి 99% ఆల్రెడీ ఎంబాల్మింగ్ చేసేస్తారు సార్ వాళ్ళు.
1: ఓకే,
0: అది మనం కనుక్కోవాలా వాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్ లో చనిపోయారు, యాక్సిడెంట్ ద్వారా వాళ్ళు పోస్ట్ మార్టం కి బాడీ పంపించారు, అక్కడ వాళ్ళు పోస్ట్ మార్టం చేశారు, ఇమీడియట్ వాళ్ళు క్రీమేషన్ అది ఫ్యూనరల్ చేసేస్తున్నారు ఇంకో 2-3 అవర్స్ లో అంటే అక్కర్లేదు. అది వాళ్ళకు చెప్తారు మీకు ఎంబాల్మింగ్ చేయాలా వద్దా అని. అక్కడ మార్టేషన్ చేసేవాళ్ళు డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు అడుగుతారు చేయాలా వద్దా అని. ఇప్పుడు వీళ్ళు అక్కర్లేదండి మాకు అని అన్నప్పుడు అలాగే ఇచ్చేస్తారు, లేదు చెయ్యండి ఇంకో 2-3 డేస్ అలా టైం పడుతుంది మాకు, ఒక 5 అవర్స్ టైం పడుతుంది, 8 అవర్స్ టైం పడుతుంది, 12 అవర్స్ టైం పడుతుంది అని ఎవరైతే చెప్తారో వాళ్ళకు అడిగి ఎంబాల్మింగ్ చేసేస్తాం. జనరల్ అయితే ఇన్బిల్ట్ అయిపోతుంది, బట్ కొంతమంది రిక్వెస్ట్ ప్రకారం బాడీలో ఎలాంటి కెమికల్స్ వేయొద్దు అన్న వాళ్ళకు అవాయిడ్ చేస్తుంటారు. ఓన్లీ ఆన్ రిక్వెస్ట్.
1: ఓకే, ఒకసారి మార్చరీలో ఉన్నటువంటి ఏదైతే పోస్ట్ మార్టం జరిగిన బాడీని

0: మనం ఉన్నటువంటి ఆచార వ్యవహారాల ప్రకారం సంబంధికులు తీసుకెళ్లి దానికి వాళ్ళ ఆచారం ప్రకారం దహన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే స్నానం కూడా చేపించే ఆచారం అనేది ఉంటుంది. అలా చేయవచ్చా ఎంబాల్మింగ్ చేసిన తర్వాత?
1: ఎంబాల్మింగ్ చేసిన ఇంట్లో చేసిన వాటికి అది ఆప్షన్ ఉంటుంది సార్, పోస్ట్ మార్టం బాడీస్ కి ఆప్షన్ ఉండదు.
0: ఓకే, చెప్పేస్తారు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి?
1: చెయ్యొద్దు, చెయ్యొద్దు అని. అలాంటప్పుడు వాళ్ళు గంగా జలంతో ఇలా జస్ట్ ఇట్లా పై పైన చేయాలి అంతే, ఇంకా స్నానం చేయించడం ఉన్నట్టు ఏముండదండి.
0: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, క్యాన్సర్ గాని లేకపోతే శరీరం సంబంధించిన జబ్బులు గాని లేకపోతే షుగర్ గాని ఉన్న పేషెంట్ కి మరణానంతరం ఎంబాల్మింగ్ ఆ బాడీకి చేస్తారా?
1: చేస్తారండి. ఇప్పుడు చెప్పాను కదండి, ఇప్పుడు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి టైం ఉంది చాలా చెయ్యండి అన్న వాళ్ళకైతే చేస్తారు. ఇలా బేసికలీ ఇలా షుగర్, లివర్ డిజీస్, లంగ్ డిజీస్ ఎవరైతే చనిపోతారో వాళ్ళ బాడీస్ అనేది తొందరగా కులిపోయే ఛాన్స్, ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం, చేస్తాం కూడా.
0: పబ్లిక్ నుంచి ఈ ఎంబాల్మింగ్ చేయించుకునే ప్రక్రియకి ఎంతవరకు మొగ్గు చూపుతున్నారు?
1: ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళు చేయించుకుంటారు. ఇప్పుడు సపోజ్ మేము వాళ్ళు మాకు అడుగుతారు ఒకసారి మా బాక్స్ లో ఒక 2-3 డేస్ పెట్టాలండి, మేము సజెస్ట్ చేస్తాం వాళ్ళకు, సార్ ఇలాంటి కేసులో మీరు చేసుకోండి సేఫ్ సైడ్ ఉంటుంది అంటే, కొంతమంది లేదండి మాకు కెమికల్ బాడీలో అక్కర్లేదు అని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది వాళ్ళే ముందుకు వచ్చి లేదంటే ఎంబాల్మింగ్ చేయండి అన్న వాళ్ళు కూడా ఉంటారు. బేసికలీ డెసిషన్ మేము వాళ్ళపై పెట్టేస్తాము, వాళ్ళు ఎలా అనుకుంటే వాళ్ళ డెసిషన్ రెస్పెక్ట్ చేస్తాం అంతే.
0: ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా?
1: సుమారుగా అయితే 4,000 నుంచి 8,000 వరకు ఉంటుంది సార్.
0: దూరాన్ని బట్టి కూడా స్టార్ట్ చేస్తారుగా?
1: దూరాన్ని బట్టి కూడా చార్జ్ చేస్తాం. బేసికల్ ఇక్కడ హైదరాబాద్ లో అయితే 4,000 నుంచి 8,000 వరకు చార్జ్ చేస్తాం సార్. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఒక 2 డేస్ పెట్టాలన్న వాళ్ళకు కెమికల్ తక్కువ చేయడము, ఇప్పుడు లేదు మాకు ఒక 10 డేస్ ఉండాలి, ఒక 1 వీక్ ఉండాలన్న వాళ్ళకు కెమికల్ కొంచెం ఎక్కువ చేయడం, ప్రాసెస్ పెద్ద ఉంటుంది. అలాంటి వాళ్ళకి చార్జెస్ ఇంతలో ఉంటాయి.
0: సహజంగా సహజ మరణం పొంది ఇంట్లోనే చనిపోయిన వాళ్ళని ఎంబాల్మింగ్ చేయాలంటే మీరు సర్వీస్ ఇస్తా అన్నారు, మరి నియర్ బై వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి లోకల్ గా ఏమైనా బ్రాంచెస్ ఉంటాయా లేదంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలా, ఎలా అప్రోచ్ అవ్వాలి?
1: బ్రాంచెస్ అంటే ఏం లేదు సార్, మాకు ఆన్లైన్ ద్వారా మా వెబ్సైట్ ద్వారా మాకు కాల్ చేస్తే మేము అది కన్ఫర్మేషన్ తీసుకొని మా మానిటేషన్ టెక్నీషియన్ డాక్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఉండడం కానీ నేను వెళ్ళడం కానీ అన్నట్టు వెళ్ళి చేస్తాము. కాంటాక్ట్ మా ఫోన్ నంబర్ ఉంటుందండి, 9032697697. 9032697697.
0: ఓకే,
1: ఈ నంబర్ పై కాల్ చేసి మేము డీటెయిల్స్ తీసుకుంటాం, చనిపోయింది లేడీసా జెంట్సా మగనా ఆడనా అని, ప్లస్ వాళ్ళ ఆధార్ కార్డు, కాజ్ ఆఫ్ డెత్ ఏంటిది అంటే ఇంట్లో ఎలా చనిపోయారు, ఏమన్నా సస్పీషియస్ డెత్ ఉన్నాయా లేకపోతే న్యాచురల్ ఏజ్ కారణంగా చనిపోయారా, అవన్నీ డీటెయిల్స్ తీసుకొని ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళి వెరిఫై చేసుకొని మేము వెళ్ళి చేస్తాం.
0: అంటే ఇప్పుడు మీరు అన్నారు జెంట లేడీ అనేసి, వేరియేషన్ ఉంటుందా ట్రీట్మెంట్ లో దీంట్లో కూడా?
1: ఉంటుందండి, ఇప్పుడు జెంట్స్ అనుకోండి, జెంట్స్ బాడీ అనేది చాలా తొందరగా డీకంపోజ్ అవుతుంది యాక్చువల్లీ కంపేర్ టు ఉమెన్ బాడీ. మేము అది అడుగుతాం, ఇప్పుడు ఉమెన్ బాడీ అనుకోండి వాళ్ళకి జనరల్ గా బాడీ ఇంటర్నల్ పార్ట్స్ అనేది డామేజ్ ఎక్కువ ఉండవు. ఫర్ సపోజ్ జెంట్స్ చనిపోయాడు ఆల్కహాలిక్ ద్వారా చనిపోయాడంటే ఆ బాడీ అనేది చాలా తొందరగా కుళ్ళిపోతుంది. అలాంటి కేసెస్ లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ ఉంటాయి మాకు, కెమికల్స్, అవి సెట్ చేసుకొని మిక్స్ చేసుకొని వెళ్లాల్సి ఉంటది.
0: ఓకే భరత్ భూషణ్ గారు, మరి సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి మీ ద్వారా సర్వీసెస్ అందాలి, ఎంబాల్మింగ్ ద్వారా పార్థివ దేహాన్ని వాళ్ళ సంబంధికులు ఇతర దేశాల్లో ఉన్నా లేకపోతే దూర ప్రాంతాల్లో ఉన్నా కొంతకాలం అట్టి పెట్టి వాళ్ళకు కూడా ఆఖరి చూపు అందించాలి అనే తలంపుతో ఈ ఎంబాల్మింగ్ ప్రక్రియని మన రాష్ట్రంలోని ప్రజలందరికీ అందిస్తున్నారు. మరి ఎవరైనా కూడాను మరి వాళ్ళ పార్థివ దేహాన్ని భద్రపరచాలి కొంతకాలం అనుకున్నప్పుడు తప్పకుండా 9032697697 ఈ నెంబర్ కి కాల్ చేస్తే అతి త్వరలో మీకు సర్వీసెస్ అందించబడతాయనేసి భరత్ భూషణ్ గారు ఎల్లంగి గారు తెలియజేస్తున్నారు. మరి ఆకాశవాణికి ఈ ఎంబాల్మింగ్ ప్రక్రియ గురించి పూర్తి సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదాలు, నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు పార్థివ దేహాన్ని కాపాడుదాం ఎంబాల్మింగ్ ప్రక్రియ గురించి ఎస్కే అంబులెన్స్ సర్వీసెస్ మరియు మాచురి బాక్స్ సర్వీస్ ఫౌండర్ శ్రీ భరత్ భూషణ్ ఎల్లంగి గారితో శ్రీ కొలిపాక శంకరరావు గారి ముఖాముఖి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
4: 9989679076.
3: మరొక నెంబర్ 7989701158.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా కలేజా చిత్రం కోసం రమేష్ వినయాగం కారుణ్య పాడిన పాట.

మీరింత వరకు చిత్రగీతాలను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కోలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత, ఇంకా శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ గారు.

0: విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. 19వ శతాబ్దము మధ్యలో క్రిమికీటకాలను నియంత్రించాలనే సదుద్దేశముతో ఉత్తర అమెరికాకు పరిచయం చేసిన యూరోపియన్ హౌజ్ స్పారో అంటే గూటి పిచ్చుకలు, ఇవి నేడు ఆ ఖండములో అత్యంత విస్తృతమైన ఆక్రమణ జాతులలో ఒకటిగా మారాయి. స్థానిక పక్షులకు పెనుముప్పుగా పరిణమించి వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ పిచ్చుకల కథ మానవ చర్యలు ఎలాంటి ఊహించని పర్యావరణ పరిణామాలకు దారితీస్తాయో చెప్పడానికి ఒక చేదు నిజంలా నిలుస్తోంది. యూరప్, ఆసియా, ఉత్తరాఫ్రికా ప్రాంతాలకు చెందిన ఈ పిచ్చుకలను 1850లో మొదటిసారిగా న్యూయార్క్లోని బ్రూక్లిన్లో ప్రవేశపెట్టారు. వ్యవసాయానికి నష్టం కలిగించే గొంగలి పురుగులను, ఇతర కీటకాలను ఇవి తింటాయని భావించారు. కేవలము 16 పిచ్చుకలతో 1851లో ప్రారంభమైన ఈ ప్రయోగము అనతి కాలంలోనే వాటి జనాభా వేగంగా పెరగటానికి దోహదపడింది. ఇవి దాదాపు అమెరికా, కెనడా అంతటా కూడా విస్తరించాయి. వలస వచ్చిన యూరోపియన్లు తమ మాతృభూమిని గుర్తు చేసుకునేందుకు కూడా ఈ పక్షులను ఇక్కడికి తీసుకురావడం వాటి వ్యాప్తికి మరింత ఆజ్యం పోసింది. ఈ పిచ్చుకలు కీటకాలను తిన్నప్పటికీ వాటి ఆహారపు అలవాట్లు చాలా వైవిధ్యమైనవి. గింజలు, ధాన్యాలు, మనుషులు పడేసిన ఆహార పదార్థాలను కూడా ఇవి తినగలవు. నగరాలు, పొలాలు, భవనాల్లోని సందులు, గూళ్లలో సులభంగా నివాసాన్ని ఏర్పరచుకునే సామర్థ్యము వీటికి ఉంది. ఈ అనుకూలతలే వాటి జనాభా విపరీతంగా పెరగడానికి కారణమైంది. అయితే ఈ పిచ్చుకల విజయము ఉత్తర అమెరికా స్థానిక పక్షులకు శాపంగా మారింది. గూళ్ల కోసము ఇవి బ్లూబర్డ్స్, ట్రీ స్వాలోస్, చికడీస్ వంటి స్థానిక పక్షులతో తీవ్రంగా పోటీ పడతాయి. వాటి గూళ్లను ఆక్రమించుకోవడము, గుడ్లను పగలగొట్టటము, చిన్న పక్షి పిల్లలను చంపివేయడము ఇలాంటి దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాయి. కార్నెల్ ల్యాబ్ ఆఫ్ ఆర్నిథాలజీ నివేదిక ప్రకారము స్థానిక పక్షుల కోసము ఏర్పాటు చేసిన గూళ్లలో 43% ఈ పిచ్చుకల వల్లే నష్టపోతున్నాయని ఒక నివేదికలో తేలింది. ఒకప్పుడు వీటి సంఖ్య 15 కోట్లకు చేరిన మారుతున్న వ్యవసాయ పద్ధతుల కారణంగా ప్రస్తుతము అమెరికాలో వీటి జనాభా 70 లక్షలకు తగ్గింది. అయినప్పటికీ నేషనల్ పార్క్ సర్వీస్ వీటిని అత్యంత విజయవంతమైన ఆక్రమణ జాతులలో ఒకటిగా పరిగణిస్తోంది. మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన ఒక చిన్న ప్రయత్నము పర్యావరణ సమతుల్యతను ఎంతగా దెబ్బతీస్తుందో చెప్పడానికి ఈ పిచ్చుకల కథ ఒక తిరుగులేని ఉదాహరణ.
1: 3-star, 4-star, 5-star ఈ రేటింగ్ ని ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులపై చూస్తూ ఉంటాం. అయితే ఈ స్టార్ రేటింగ్ ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా మనం ఎలక్ట్రానిక్స్ షాప్ లో ఏదైనా ప్రొడక్ట్ కొనాలంటే ఆ ప్రొడక్ట్ పై స్టార్ రేటింగ్ ని చూస్తాం. చాలా మందికి ఈ స్టార్ రేటింగ్ గురించి పెద్దగా తెలియదు. మనం బడ్జెట్ లో వస్తుంది కదా అని తక్కువ స్టార్ మార్క్ ఉన్న వస్తువులను కొంటుంటాం. ఈ క్రమంలో ఈ స్టార్ రేటింగ్ గురించే తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్స్ స్టార్ రేటింగ్ అనేది ఉత్పత్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని సూచించే ఒక విధానం. ఇది వినియోగదారులు ఒక ప్రొడక్ట్ ను కొనుగోలు చేసేటప్పుడు మంచి ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ స్టార్ రేటింగ్లు ఏ ఉత్పత్తి తక్కువ శక్తిని ఉపయోగిస్తుందో, ఏది అధిక శక్తిని ఉపయోగిస్తుందో తెలియజేస్తాయి. ఈ రేటింగ్లు కొన్ని సందర్భాల్లో విద్యుత్ బిల్లులను తగ్గించడానికి

0: వీటి ధర కాస్త ఎక్కువైనప్పటికీ భవిష్యత్తులో కరెంటు బిల్లులు తక్కువగా వచ్చే అవకాశం ఉందని, తక్కువ స్టార్లు ఉన్న విద్యుత్ పరికరాలను కొనుగోలు చేసినట్లయితే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ వస్తువులను కస్టమర్లకు మోసం చేసి అంటగట్టే ఉదంతాలు చాలా చూస్తూనే ఉన్నాం. ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే నకిలీ స్టార్ రేటింగ్ స్టిక్కర్ను గుర్తించాలి. అందుకోసం ఆ ప్రొడక్ట్ రేటింగ్ కనుగొనేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బీఈ వారి వెబ్సైట్ ను సందర్శిస్తే ప్రొడక్ట్ రేటింగ్ ను చెక్ చేసుకుని తేడా ఉంటే ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. మనం కారు బైక్ కొనేటప్పుడు తప్పనిసరిగా సీసీ అనే పదాన్ని వినే ఉంటాం. అసలు ఈ పదానికి పూర్తి అర్థం ఏంటి, వాహనంలో దాని ఉపయోగం ఏంటి? కారులో ఇంజిన్ చాలా ముఖ్యమైన భాగం. చాలా మంది కారు ఇంజిన్ గురించి మాట్లాడుతుంటారు, కానీ కొందరికి దీనిపై పూర్తిగా అవగాహన ఉండదు. కారు లేదా బైక్ కొనేటప్పుడు తప్పనిసరిగా సీసీ అనే పదాన్ని వింటుంటాం. సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్, దీనిని క్యూబిక్ కెపాసిటీ అని కూడా అంటారు. సాధారణంగా వాహనం ఇంజిన్ లో సింగిల్ సిలిండర్ ఉంటుంది. ఇది ఆ సిలిండర్ లోపల మొత్తం వాల్యూమ్ తక్కువ సీసీ ఉన్న వాహనంలో తక్కువ శక్తి ఉంటుంది. అయితే ఎక్కువ సీసీ ఉన్న వాహనంలో ఎక్కువ శక్తి ఉంటుంది. 1000 సీసీ అంటే 1 లీటర్ అని అర్థం. ఈ రోజుల్లో చాలా కార్ కంపెనీలు వాహనాల ఇంజిన్ సమాచారాన్ని 1.0 లీటర్ అని, 1.2 లీటర్ అని, 2.4 లీటర్లలో అందిస్తున్నాయి. టార్క్ అనేది ఒక రకమైన శక్తి. ఇది వాహనాన్ని ముందు కదలడానికి సహాయపడుతుంది. ఆగి ఉన్న వాహనాన్ని ముందు కదలడానికి టార్క్ అవసరం. వాహనంకి ఎంత ఎక్కువ టార్క్ ఉంటే అంత వేగంగా ముందుకు వెళుతుంది. సాధారణంగా డీజిల్ ఇంజిన్ కి పెట్రోల్ ఇంజిన్ కంటే ఎక్కువ టార్క్ ఉంటుంది. మరి హార్స్ పవర్ ఏంటో చూద్దాం. వాహనంలో ఇంజిన్ శక్తిని కొలవడానికి హార్స్ పవర్ ను ఉపయోగిస్తాం. దీనిని బీహెచ్పీ, పిఎస్, ఎఫ్పిఎస్, హెచ్పీలలో కూడా పిలుస్తారు. వాహనంలో హార్స్ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే వీల్స్ కి అంత శక్తి వస్తుంది. ఇక ఆర్పిఎం విషయానికి వస్తే రొటేషన్ నిమిషాలను ఆర్పిఎం అంటారు. అంటే వాహనం ఇంజిన్లో ఒక నిమిషంలో పిస్టన్ ఎన్నిసార్లు తిరుగుతుందో ఆర్పిఎం మీటర్లో చూపిస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్పీడో మీటర్లో ఆర్పిఎం ఎంత ఎక్కువగా ఉంటే ఇంజిన్లో పిస్టన్ అంత ఎక్కువగా తిరుగుతుంది.
1: ఎడారి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కంటికి కనిపించేది ఇసుకే. కిలోమీటర్ల దూరం వరకు ఇసుక దిబ్బలు విస్తరించి ఉంటాయి. అయితే ఇంత ఇసుక అందుబాటులో ఉన్నప్పటికీ ఇళ్ల నిర్మాణానికి మాత్రము సాధారణంగా ఈ ఇసుకను ఉపయోగించరు. దీనికి ప్రధాన కారణము ఇసుక రేణువుల స్వభావము, నిర్మాణ బలము, తేమ, మిశ్రమ లక్షణాలతో పాటు రవాణా, ప్రాసెసింగ్ వంటి అంశాలు. ఇంటి నిర్మాణాల్లో ఉపయోగించే ఇసుకను సాధారణంగా నది ఇసుకను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఇసుక రేణువులకు ఒకదానితో ఒకటి పట్టుకునే సామర్థ్యము ఉంటుంది. కాని ఎడారి ఇసుక కణాలు సాధారణంగా చాలా మెత్తగా, గుండ్రంగా, ఒకే పరిమాణంలో ఉంటాయి. గాలి ద్వారా దూర ప్రాంతాలకు ప్రయాణించే క్రమంలో అవి ఒకదానినొకటి రాపిడి చెంది గుండ్రటి ఆకారాన్ని సంతరించుకుని ఉంటాయి. కాంక్రీట్ తయారీలో ఇసుక కీలకమైన పదార్థము. సిమెంటు, నీరు, ఇసుక, కంకరు కలిసినప్పుడు బలమైనటువంటి నిర్మాణము ఏర్పడుతుంది. అయితే ఎడారి ఇసుకలోని కణాలు చాలా సున్నితంగా, గుండ్రంగా ఉండటం వలన సిమెంట్తో అవసరమైన స్థాయిలో ఇంటర్లాకింగ్ ఏర్పడదు. కాబట్టి తయారైనటువంటి కాంక్రీట్ ఆశించినంత బలంగా ఉండకపోవచ్చు. ఎడారి ప్రాంతాల్లో బలమైన గాలులు తరచూ వీస్తూ ఉంటాయి. ఇసుక రేణువులు గాలితో ఒకచోటి నుండి మరోచోటికి కదులుతూ ఉంటాయి. అదే ఇసుకను నిర్మాణాల్లో ఉపయోగించినా దాని స్థిరత్వము, రేణువుల మధ్య బంధం వంటి అంశాలు సవాలుగా మారవచ్చు. ముఖ్యంగా పునాదులు, గోడలు, స్తంభాల వంటి కీలక నిర్మాణాల్లో స్థిరమైన పదార్థము అవసరం. కొన్ని ఎడారి ప్రాంతాల్లో లభించే ఇసుకలో ఉప్పు, ఇతర ఖనిజాలు ఉండే అవకాశం ఉంటుంది. నిర్మాణానికి ఉపయోగించే ఇసుకలో అవసరమైన లవణాలు ఎక్కువగా ఉంటే అవి కాంక్రీట్ లేదా ఇసుక రాడ్లపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి నిర్మాణానికి

తయారీకి ఉపయోగించే ఇసుకను ముందుగా నాణ్యతా ప్రమాణాల ప్రకారము పరీక్షిస్తారు. అయితే ఎడారి ఇసుకను ఆధునిక సాంకేతికతతో శుద్ధి చేసి ఇతర పదార్థాలతో సరైన నిష్పత్తిలో కలిపి కొన్ని నిర్మాణ అవసరాలకు ఉపయోగించే మార్గాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరింతవరకు విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం అందించారు శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్ గారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ హోదాలో 260 ఖాళీలు ఉన్నాయి. వీటిలో సివిల్లో 145, ఎలక్ట్రికల్లో 16, ఫైనాన్స్లో 34, ఐటీలో 5, ఆర్కిటెక్చర్లో 4, లాలో 2, ఫైర్ సర్వీసెస్లో 14, ఆపరేషన్స్లో 28, కమర్షియల్లో 9, కార్పొరేట్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో 1, కార్పొరేట్ కమ్యూనికేషన్స్లో 2 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 260 ఖాళీలు ఉన్నాయి. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ హోదాలో 129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఫైనాన్స్లో 36, లా విభాగంలో 6, ఆపరేషన్స్లో 79, సర్వే అండ్ కార్డియోగ్రఫీలో 8 ఖాళీలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా 129 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా కలిపి 389 ఖాళీలు భర్తీ చేసేందుకు ఈ ప్రకటన విడుదల చేశారు. మేనేజర్ పోస్టులకు రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలు అనేవి ఉంటాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు రాత పరీక్షలో ప్రతిభ చూపితే సరిపోతుంది.

0: సిలబస్ వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. పరీక్షలో రుణాత్మక మార్కులు అనేవి ఉండవు. విద్యార్హతలు, అనుభవాలతో అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. మేనేజర్ ఫైర్ సర్వీసెస్ పోస్టులకు ధృవపత్రాల పరిశీలన అనంతరం ఫిజికల్ మేనేజ్మెంట్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, రన్నింగ్, పోల్ క్లైంబింగ్, నిచ్చెన ఎక్కడం, దిగడం వంటివి చేస్తారు. మేనేజర్లకు 3 సంవత్సరాల ఉద్యోగ అనుభవం అవసరం ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఉద్యోగ అనుభవం అవసరం లేదు. ఎంపికైన వారు దేశంలో ఎక్కడి నుంచైనా సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలి. మేనేజర్కు నెలకు 60,000 నుంచి 180,000, జూనియర్ ఎగ్జిక్యూటివ్కు 40,000 నుంచి 140,000 మూల వేతనానికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, ఫర్క్స్, సిపిఎస్, గ్రాట్యుటీ, వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. అభ్యర్థులు బీఈ, బీటెక్, సివిల్, ఎలక్ట్రికల్లో పాస్ అయి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఆటోమొబైల్ వారు కూడా అర్హులే. ఎంబీఏ, ఫైనాన్స్, మార్కెటింగ్, ఎల్ఎల్బి, డిగ్రీ, మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం కోర్సులు చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలో ఆర్కిటెక్చర్ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. ఇక మేనేజర్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్, మేనేజర్ ఫైర్ సర్వీసెస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ పోస్టులకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలి. దరఖాస్తు గడువు తేదీ నాటికి మేనేజర్కు 32 సంవత్సరాలు, జూనియర్ ఎగ్జిక్యూటివ్కు 27 సంవత్సరాలు వయస్సు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ ఎన్సీఎల్కు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఇచ్చారు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 1,000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://www.aai.aero. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.aai.aero. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 7, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

కార్యక్రమంలో ముందుగా దీర్ఘసుమంగళి బావ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిత్య సంతోష్ని చిత్రపాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామం నుంచి నుమ్మలికొండ నాగాచారి, శేషారత్నం, భవాని, వెంకటలక్ష్మి, త్రివేణి, ప్రవీణ్చారి, మహేశ్వరి, భార్గవచారి, నరసింహాచారి, అనసూరియమ్మ, జ్యోతి, నందు వీరందరి కోసం ఈ పాట.

0: స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076
0: మరొక నెంబర్ 7989701158.
2: కార్యక్రమంలో తర్వాత మురళీకృష్ణ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు రామవరం పంజాబ్గడ్డ నుంచి నాతారి మల్లేష్ కుమార్ రాజ్కుమార్ సాగర్ రమేష్ బాబు వెంకట్ గంగారపు శంకర్ భద్రకళ జి రమేష్ బాబు రజనీస్వామి నందు దేను అమ్ములు ప్రసాద్ పుష్పలత అదేవిధంగా ఇదే పాటను వినిపించమంటూ కోరుతున్నారు. రెండవ ఇంక్లైన్ ఏరియా నుంచి దేవరశెట్టి పద్మ మహేశ్వరి ఆడపు పద్మ కొంకటి కనకరాజు వీరందరి కోసం ఈ పాట

గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, ప్రభుదేవ్, భద్రావతి, మామిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, గుండేటి దుర్గారావు, నాగమణి, స్వరూప, నాగయ్య, దొంతుల లక్ష్మీనారాయణ, జూపల్లి పుల్లారావు, నాగమణి మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత జయముని చేమ్ముర చిత్రం కోసం స్పందన పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు సుజాత్ నగర్ రాఘవాపురం గ్రామం నుంచి.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుంద్ర నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసీ జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబీ కోసం ఆకాశమని.
1: ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: కార్యక్రమంలో తర్వాత కోడలిద్దిన కాపురం చిత్రం కోసం సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుంచి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
1: కార్యక్రమంలో తర్వాత హనుమానాస్పదం చిత్రం కోసం ఉన్నికృష్ణన్ శ్రేయా ఘోషాల్ పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జీఓ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరందరి కోసం హనుమానాస్పదం చిత్రం నుంచి ఈ పాట.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అది 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది,
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: కార్యక్రమంలో తర్వాత రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. పాపకొల్లు నుండి సాయిరాం, కేతన్, ఏంజల్, సహస్ర, హిమవర్షిణి, దివ్య, సాహితి, నక్షత్ర, వెంకట్, వివిఎస్, దుర్గా, భాస్కర్, వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాత అంతులేని కథ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా హతీనూర మండల్ చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్ లావణ్య, జగన్ లక్ష్మణ్, దుర్గయ్య మీనా, రాజేశ్వర్ లోకేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, రాజ్కోటి పెండిచల్రావు వీరందరి కోసం ఈ పాట.

వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

0: కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: కార్యక్రమంలో తర్వాత శక్తి చిత్రం కోసం జావేద్ అలీ, సుచిత్ర పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గర్పేట్ గ్రామం నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం శక్తి చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఆర్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: కార్యక్రమంలో తర్వాత విచిత్ర బంధం చిత్రం కోసం వి రామకృష్ణ సుశీల పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుంచి కాగితపు వెంకటేశ్వరరావు, రమాదేవి, వంశీ, ఇందు, కౌశిక్, స్వప్న, దక్షశ్రీ, దృశ్యశ్రీ, నయాన్స్ రామ్ వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరగా జీన్స్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ ఎస్పీ పల్లవి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు. ఇల్లందు కాల్రీస్ కలాసి బస్తీ నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, శ్రీప్రియ, కళ్యాణ్ చక్రవర్తి, అనుష, మారపల్లి కుమారస్వామి, సరోజ, దూడం, ఉమాశంకర్, రజిత, సాత్విక, జాడిపెంటయ్య, సురజ్, బలి, జుగల్ కిషోర్, కండేల్వాల్, గటికిల్లు శ్రీనివాస్ యాదవ్, కవిత, షాకిర్, మురళీధర్, భూతాడ వీరందరి కోసం ఈ పాట.

మీరింతవరకు కిన్నెర్ల హరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఏకచిత్ర గానం శీర్షికన శ్రీ శ్రవంతి మూవీస్ వారి ఎలా చెప్పను చిత్రం నుంచి పాటలు వింటారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి కార్తీక్, చిత్ర, ఉదిత్ నారాయణ్, శ్రీరామ్, ప్రభు, సునీత పాడిన పాట. సంగీతం అందించారు కోటి గారు. ఇప్పుడు వినండి ఎలా చెప్పను చిత్రం నుంచి పాటలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కార్యక్రమంలో తర్వాత ఇజం చిత్రం కోసం జుబిన్ నోటియాల్ మోహన్ భోగరాజు పాడిన పాట.
1: జిందగీ కే లియే జాన్ జరూరీ హై, జీనే కే లియే అర్మాన్ జరూరీ హై, ఇస్ జాన్ ఔర్ అర్మాన్ కే లియే తేరీ ముస్కాన్ జరూరీ హై, ఔర్ ముస్కాన్ కే లియే మేరీ జాన్ దే దూంగా యా కిసీ కీ జాన్ లూంగా.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పిచ్చి తెగితలు వింటున్నారు. ఇప్పుడు వినండి సింహాద్రి చిత్రం కోసం కళ్యాణ్ మాలిక్ పాడిన పాట

మీరింతవరకు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విజయ్ చౌక్ గారి వయలిన్ వాదన వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్. ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
6: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: అంత వరకు వీజీ జోగ్ గారి వైలిన్ వాదన విన్నారు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమాపేశాలు జరుపుతారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక పెరుగుదల వేగం కొనసాగి 7% వృద్ధి రేటు నమోదు కావచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్ లోనే నిష్క్రమించారు. కిర్గిస్థాన్ లో 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిష్కెక్ లోని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఈరోజు సమాపేశమయ్యారు. యోగా మానస్ అకాడమీతో సహా వివిధ రంగాల్లో భారత్ తో కలిసి పనిచేస్తున్న 4 ప్రతినిధి బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అనంతరం బిష్కెక్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్ పార్క్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి మోదీ పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ రోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల నాయకులతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమాపేశాన్ని నిర్వహిస్తారు. రష్యా, ఇరాన్, కిర్గిస్థాన్, ఆర్మేనియా దేశ అధినేతలతో ఆయన సమావేశం కానున్నారు. కిర్గిజ్ పర్యటనలో రేపు మోదీ 26వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సన్నాహక సమాపేశంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నిన్న కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ కు చేరుకున్నారు. ఈవేళ రేపు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. విమానాశ్రయంలో ఆయనకు కేబినెట్ మంత్రుల మండలి చైర్మన్ కసమ్ అలియేవ్ అదిల్బే కల్యాషోవిచ్ ఘన స్వాగతం పలికారు. అధ్యకుడు సదీర్ జాఫర్రావు ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ సన్నాహక సమావేశం కోసం మోదీ కిర్గిస్థాన్ లో పర్యటిస్తున్నారు. రేపు జరగనున్న అధినేతల సమాపేశంలో బిష్కెక్ డిక్లరేషన్, ఇతర శిఖరాగ్ర పత్రాలు ఖరారయ్యే అవకాశం ఉంది. అంతకుముందు ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్ లో పర్యటించిన ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియాయోవ్ తో చర్చల అనంతరం నిన్న తన 2 రోజుల అధికారిక పర్యటన ముగించారు. ఇరు దేశాల నాయకులు భారత ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచేందుకు అంగీకరించారు. ఈ పర్యటనలో 11 ఒప్పందాలపై సంతకాలు చేయడంతో క్రిటికల్ మినరల్స్, యురేనియం, వాణిజ్యం, రక్షణ, డిజిటల్ చెల్లింపులు, విద్య, హిందీ, సంస్కృతం, క్రీడలు, వారసత్వ పరిరక్షణ మొదలైన అన్ని రంగాల్లో 2 దేశాల మధ్య భాగస్వామ్యం మరింత విస్తృతమైంది. అమెరికా పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత నమోదవుతున్న ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూ భారత్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా 7% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ, హార్మోజ్ జలసంధి మూసివేత కారణంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సప్లై చైన్ లో అంతరాయాలు ఏర్పడినప్పటికీ భారత్ తన వృద్దిలో వేగం కొనసాగించగలదని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయం ప్రారంభంలో ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల వంటి కీలక వస్తువుల సరఫరాపై ప్రభావం ఉన్నప్పటికీ మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను విజయవంతంగా నిర్వహించిందని నిర్మలా సీతారామన్ తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలి 3A ప్రాజెక్టు వద్ద భారత్, చైనాకు చెందిన నిపుణులతో కలిసి సహాయక బృందాలు టన్నెల్ లోపల ఉన్న వారితో సంబంధాలు నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రాజెక్టులో పనిచేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగుల ఆచూకీ ఇంకా దొరకవలసి ఉంది. నేపాల్ అంతటా వరదల వల్ల ఇంతవరకు 794 మంది ప్రాణాలు కోల్పోగా 2500 మందికి పైగా గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. టిబెట్ లో కూడా 16 మంది

మరింత పెరిగే అవకాశం ఉండటంతో పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, సారణ్లతో పాటు గోపాల్గంజ్ జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ముంబైలోని నేవల్ డాక్ యార్డ్ లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో భారత నౌకాదళం నిస్తార్ తరగతికి చెందిన రెండవ డైవింగ్ సపోర్ట్ వెసల్ డిఎస్వి అయిన ఐఎన్ఎస్ నిపుణ్ను జలప్రవేశం చేయించారు. ఈ కమిషనింగ్ వేడుకలో నౌకాదళ చీఫ్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో సముద్రంలో మల్టీ డొమైన్ డీప్ వాటర్ ఆపరేషన్లకు అవసరమైన ప్రత్యేక సామర్థ్యాలను పెంపొందించడంలో నిపుణ్ నౌకాదళానికి ఒక శక్తివంతమైన అదనపు బలమని పేర్కొన్నారు. డైవింగ్ సపోర్ట్ సబ్మెరైన్ రెస్క్యూ నౌకగా నీటి అడుగున చేపట్టే క్లిష్టమైన ఆపరేషన్ల కోసం పశ్చిమ నౌకాదళ కమాండ్ సామర్థ్యాలను నిపుణ్ విశేషంగా ఇనుమడింపు చేస్తానని ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో దీని రూపకల్పన చేసి నిర్మాణం జరిపింది. విస్తృత శ్రేణి డ్రైవింగ్, నీటి అడుగున జరిగే ఆపరేషన్లకు మద్దతుగా ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించారు. సముద్రంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేసే డైవర్లకు నిరంతరం అండగా నిలిచేలాగా నిపుణ్ నౌక ఆధునిక డైవింగ్ సిస్టమ్స్, నీటి అడుగున జోక్యం చేసుకునే సామర్థ్యాలతో రూపుదిద్దుకుంది. నావిగేషన్, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్, ఖచ్చితమైన స్టేషన్ కీపింగ్ కోసం నౌకలో అత్యాధునిక వ్యవస్థను చేర్చారు. భారతరత్న మాజీ రాష్టపతి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ వర్ధంతి సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గొప్ప పరిపాలనా దక్షుడిగా, రాజ్యాంగ విలువలు కట్టుబడిన నేతగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి సేవలందించారని, ఆయన జీవితం నూతనంగా రాజకీయాల్లో అడుగుపెట్టే వారికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. పవిత్ర శ్రావణ భాద్రపద మాసాల సందర్బంగా ఉజ్జయిన్లో ఈవేళ మహాకాల్ ఐదవ అంబారి ఊరేగింపు జరుగుతుంది. బాబా మహాకాల్ నగరంలో పర్యటించి తన భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్బంగా భక్తులు మహాకాళేశ్వరుని ఐదు వేర్వేరు రూపాల్లో దర్శించుకుంటారు. ఈసారి ఈ ఊరేగింపుకు 84 మహాదేవులు ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. ఉజ్జయినిలోని ప్రాచీన 84 మహాదేవులకు సంబంధించిన అద్భుతమైన శకటాలు భక్తులు విశేషంగా ఆకట్టుకుంటాయి. సాయంత్రం 4 గంటలకు పూజా కార్యక్రమాల అనంతరం ఈ ఊరేగింపు ఆలయం నుంచి బయలుదేరుతుంది. మహాకాల్ ఘాటి, బక్షీ బజార్, కహార్వాడి మీదుగా రామ్ ఘాట్ చేరుకుంటుంది. అక్కడ క్షిప్ర నది నీటితో భగవాన్ మహాకాళేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి ఆలయానికి ఊరేగింపు చేరుకుంటుంది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ సమీపంలో ఉన్న తక్కువ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అలీపూర్ద్వార్ నుంచి డార్జిలింగ్ సందర్శనకు వచ్చిన ఇద్దరు యువకులు బైక్పై వెడుతుండగా అటు నుంచి నడుచుకుంటూ వెడుతున్న స్థానిక వ్యక్తులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ వెనక్కొచ్చిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన స్థానికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్ లోనే నిష్క్రమించారు. న్యూయార్క్లోని ఆర్థర్ అష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించే ప్రయత్నంలో భాగంగా ఆడిన తొలి మ్యాచ్ లోనే నొవాక్ జోకోవిచ్ అర్జెంటీనాకు చెందిన మారియానో నవోనే చేతిలో అనూహ్యమైన ఓటమిని చవిచూశారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో అర్జెంటీనా ఆటగాడు 7-6, 5-7, 4-6, 6-2, 6-1 తేడాతో జోకోవిచ్ పై విజయం సాధించారు. గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన తొలి రౌండ్ మ్యాచ్ల్లో ఇదొకటిగా నిలిచిందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మహిళల టీ20 ఏషియా కప్ టోర్నమెంట్ లో ఈరోజు దుబాయ్లో జరిగే గ్రూప్ బి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఇండోనేషియాతో తలపడుతుంది. రాత్రి 8 గంటలకు భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల అధినేతలతో సమాపేశమవుతారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల జల విద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అర్జెంటీనా ప్రత్యర్థి చేతిలో అనూహ్యంగా ఓడిపోయి నొవాక్ జోకోవిచ్ మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ లలిత మహిళా మండలి భద్రాచలం వారు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

0: జిల్లా మహిళా మండలి భద్రాచలం వారు సమర్పించే కదంబ కార్యక్రమం. ముందుగా కర్తవ్యం అనే అంశం గురించి శ్రీమతి జబ్బా లక్ష్మీ శ్రీనివాస్ గారు వివరిస్తారు. పిల్లలు ఈ ప్రపంచంలోకి రావడం ఒక అద్భుతం, అపూర్వ ఘటన. వాళ్ళు ప్రకృతి స్వరూపులు, వాళ్ళకంటూ ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. కానీ వాళ్ళని పొందిన కుటుంబం ముందుగా వాళ్ళకి ఇంటి పేరు అంటగడుతుంది. పుట్టినరోజు నుంచి వాళ్ళని పంజరంలో బంధించే ప్రయత్నం మొదలవుతుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేక వ్యక్తిత్వం అని తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఊహించిన కూడా ఊహించలేరు. పిల్లలు సంపూర్ణ జీవులు, పరిపూర్ణ వ్యక్తిత్వం నిర్మాణానికి అవసరమైన గుణాలన్నీ పిండదశలోనే ఏర్పడతాయి. తోటలోని పూల మొక్కలను శ్రద్ధతో పెంచినట్లే పిల్లల వికాసంలో పెద్దలు మెలగాలి. తల్లిదండ్రులు పిల్లలు తొలిగురువు, పిల్లలు సహజ వికాసంలో సహాయులుగా ఉండాలి, కానీ ప్రతిబంధకాలుగా ఉండకూడదు. పిల్లల్ని బాల్యంలో సతాయించినచో వారి శక్తికి అడ్డుపడి ఊహాశక్తిని క్రియాశక్తిని పెడదారి పట్టించిన వాళ్ళు అవుతారు. పిల్లలు లేత మొగ్గుల వంటి వారు, కానీ వారిని శ్రద్ధగా చూడకపోతే వాడిపోయే ప్రమాదం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లలను కొట్టి తిట్టి వారిని మనసును గాయపరచకూడదు. పిల్లల మానసిక శారీరక వికాసానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదివి ఏమి అవసరమో తెలియజేయాలి. వారి అవసరాలను తీరుస్తూ తగిన సమయాలలో సహాయపడుతూ ఉండడమే తల్లిదండ్రుల కర్తవ్యం. అందుకే పిల్లలను తీర్చిదిద్దే ముందు మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. చెడు అలవాటు నుంచి, చెడు పుస్తకాల నుంచి వారిని దూరంగా ఉంచాలి. వారికి సరిపోని ఇష్టం లేని దుస్తులను మన కోసం వేసుకోమని బలవంతం చేయకూడదు. పిల్లలకి నిష్కల్మష హృదయాలు, వాళ్ళ మంచి కోసం మనం ఇరుగు పొరుగు వాళ్లతో తగాద పెట్టుకోకూడదు. అలాగే తల్లిదండ్రులు కూడా తగాద పెట్టుకోని పిల్లల దృష్టిలో మన స్థానాన్ని తగ్గించుకోకూడదు. సమాజానికి దాసోహం అనకుండా పెద్దలు నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమలో సమానమైనది ఏదీ లేదు. కానీ ఆ తల్లియే దెబ్బలు కొట్టి రాక్షసులా కనపడి పిల్లలు వణుకుపోయే తల్లంటే అభిమానం, ప్రేమ, గౌరవం ఎలా ఉంటాయి? దాని వలన పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోయి భయస్థులవుతారు. పిల్లల్లో భయాన్ని లాభాన్ని జయించగలిగితే అసలైన విద్య. సహజంగా పిల్లలకు ఎప్పుడూ ఏదో ఒక పని చేయాలని ఉంటుంది. కొంతసేపు వారిని గమనిస్తే వారికి ఏ పనులపై శ్రద్ధ ఉందో మనకి అవగాహన ఉంటుంది. ఆ పనులు చేస్తున్నప్పుడు వారిని మనం అడ్డుకోకూడదు. వారు చేసే పనులను బట్టి వారికి అవసరమైన సామాగ్రి కూడా ఇవ్వాలి. దీని వలన పిల్లల్ని పరిపూర్ణ వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దగలం. కర్తవ్యం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కుమారి కిలారి రమా గారి కవితలను వింటారు.
1: శీర్షిక సుగమనం. ఇంక ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ జరిగేదంతా మన మంచికేననుకుంటూ ఒక్కడు మాత్రం నాకు బాగా తెలుసు, భగవంతుడు మాత్రం తప్పు చేయడు. ఆయన మనసులోని నిర్ణయాలు నాకు అసలు తెలియవు, కానీ ఆయన అమలు జరిపే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఆ నమ్మకమే నాకు మార్గదర్శిని, ఆ నిర్ణయమే నాకు సదా ఆచరణీయం. నా ఆశలు అడియాశలు కావచ్చు, నా గమ్యం అగమ్యం కావచ్చు, అయినా నేను నిరాశవాదిని కాదు. జీవితం అంటే పూలపానపు మాత్రం కాదు. ఒక్కటి మాత్రం నాకు బాగా తెలుసు, భగవంతుడు మాత్రం తప్పు చేయడు. అతడు విశ్వప్రేమికుడు, అతడు దయామయుడు. ఇక నేనెందుకు చింతించాలి, మరెందుకు భయపడాలి? నా జీవిత గమనాన్ని సుగమం చేయగల సూత్రధారే ఆయనే. నిశ్చలంగా ప్రయాణించడమే నా విధి. శీర్షిక మనస్సాక్షి. నాకనిపిస్తూ ఉంటుంది ఈ లోకంలో మనస్సాక్షికి ఎక్కడా చోటే లేదని. ప్రగల్భాలు పలికే రాజకీయం నుండి, ఆత్మస్థితిని ఖరీదు చేసే అంగడి నుండి, నిందలతో విందులు చేసే పంక్తుల నుండి తాను వెళ్లిపోవాలనుకుంది. కానీ తనకు తెలియదు రెక్కలు విరిగిన విహంగమని. అంధకారపు సామ్రాజ్యానికి అధిపతులమంటూ తనను కాదరి చేయని చీకటి మనసుల్లో భరించలేని బానిసత్వ కోరల నుండి తాను వెళ్లిపోవాలనుకుంది. కానీ తనకు తెలియదు తాను విజ్ఞాన జంతువు నుండి వేరు కాలేదని. రక్త పిశాచుల వికటట్టహాసాలతో కూడిన వికృత నాట్యాలకు తాళం వేయలేక అనుక్షణం వారు జులిపించే కొరడాల మధ్య నుండి
2: విశ్వేశ్వరాయ నరకాంతక ధారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ అరుద దుఃఖ దహనాయ నమ శివాయ గౌరీ ప్రియాయ రజనేశ కళాధరాయ కాళాంతకాయ భుజగాదిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర దుఃఖ దహనాయ నమ శివాయ భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవ సాగర తారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర దుఃఖ దహనాయ నమ శివాయ చర్మాంబరాయ శివ

భస్మ విలేపనాయ పాలక్షణాయ మణికుండల మండితాయ మంజీరపాద యుగలాయ జటాధరాయ దారిద్ర దుఃఖదహనాయ నమ శివాయ పంచాననాయ పణిరాజు విభూషణాయ హేమాంశుకాయ భువనత్రయ మండితాయ ఆనంద భూమి వరదాయ తమోపాయ దారిద్ర దుఃఖదహనాయ నమ శివాయ భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రయాయ శుభలక్షణ లక్షణాయ దారిద్ర దుఃఖదహనాయ నమ శివాయ రామ ప్రియాయ రఘునాథ వరప్రదాయ నామ ప్రియాయ నరకాణవ తారణాయ విష్ణేశు పుణ్య భరితాయ సురార్చితాయ దారిద్ర దుఃఖదహనాయ నమ శివాయ ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతా ప్రియాయ వృషభేశ్వర దహ వాహనాయ మాతాంగ చర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర దుఃఖదహనాయ నమ శివాయ. ఇంతవరకు మీరు దారిద్ర దహనా స్తుతి గురించి విన్నారు కదండి. ఇప్పుడు ఆసరా అనే కథానికని శ్రీమతి అప్పల ఝాన్సీ లక్ష్మి గారు వివరిస్తారు. నిదానంగా ఆలోచించుకో, తొందరం లేదు, ఇంకా టైం ఉందిలే, నేనన్నయ్య విన్నాక ఇంకొకళ్ళకి అవకాశం ఇస్తాను అని చెప్పి వెళ్లిపోయింది విద్య. గేటు దాకా స్నేహితురాల్ని సాగనంపి లోపలికి వచ్చింది నర్మద. పిల్లలు వచ్చి వేళయింది. రోజంతా చదవని ఆటలని అల్లరి చేసి అలిసిపోయి ఉంటారు. వస్తూనే అమ్మా ఆకలి అని గోల ప్రారంభిస్తారు. వంటగదిలోకి వచ్చింది. ఇంచుమించు డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్క గోధుమ పిండి మాత్రం ఉంది. నెలాఖరు రోజులు కావటం వల్ల సరుకులన్నీ నిండుకున్నాయి. ఇంకా 4-5 రోజులు గడవాలి. కాస్త ఇబ్బందే. ఇప్పటికి వారం నుంచి తోటకూర గోంగూర వగేరా పెరటి కూరలతో సరిపెడుతోంది. పిల్లలకు చిరుతిళ్లు గోధుమ పిండి నూకలతోనే చేసి పెడుతుంది. చేతిలో డబ్బులు పెట్టి బయట పదార్థాలు కొనడం తగ్గించేస్తుంది. తప్పనిసరిగా డబ్బిచ్చి కొనవలసి వస్తే అరువు పెట్టాల్సిందే. ఆ పని ఇష్టం లేక ఉన్నంతలో సర్దుకొస్తుంది. ఒక్క ఈ నెలే కాదు, ఇంచుమించు ప్రతి నెలా ఇంతే. మొదటి 1-2 వారాలు కాస్త వెసులుబాటుగా ఉంటుంది. పిల్లలు చిన్న చిన్న కోరికలు అవసరాలు తీర్చడం, ఇంటి ఖర్చులు చెల్లింపులు వగేరే అయ్యాక ఇక పిల్లల స్కూల్ ఫీజులు పుట్టినరోజులని పండగలని వస్తే ఇక తమ పని ఒడ్డున పడ్డ చేపచందమే. తను భాస్కర్ తమ సరదాలు కోరికలు ఎప్పుడో మర్చిపోయారు. అక్షరాభ్యాసం చేయించి ఎల్కేజీలో చేర్పించిన దగ్గర నుంచి వాళ్ల చదువులే సర్వస్వమైపోయాయి. పిల్లల ఫ్యూచర్ దృష్టిలో ఉంచుకుని ఊళ్ళో కల్లా మంచి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లో చేర్చారు. నెల నెలా 100,000 రూపాయలు కేవలం వాళ్ల చదువులకే ఖర్చవుతుంది. వాళ్లు మరి బాగా చదువుకుని పోటీ తట్టుకుని వృద్ధిలోకి రావాలంటే ఈ రోజుల్లో మంచి స్కూల్ వాళ్లకి చదువుకుని పెట్టాల్సిందే. ఏమిటి నర్మద, ఏదో ఆలోచిస్తున్నావు? భాస్కర్ భోజనం చేస్తూ అడిగాడు. నర్మద నవ్వి ఏమీ లేదని తల ఊపింది. తమ పెళ్లై 10 సంవత్సరాలైంది. అప్పట్లో భాస్కర్ ని అందగాడని అంతా మెచ్చుకునేవారు. ఈ 10 సంసార భారంతో కాబోలు మెల్లిమెల్లిగా అతని రూపురేఖల్లోనూ వేష భాషల్లోనూ చాలా మార్పు వచ్చింది. నిండా 40 కూడా రాకుండానే ముఖం రూపు పాడైపోయింది. ఆ సరదా స్వభావం చలాకితనం అన్ని మాయమైపోయాయి. మనిషి మరీ మూడీగా పరధ్యానంగా తయారయ్యాడు. ఏదో మోయలేని భారాన్ని మోసి మోసి అలసిపోయినట్లుగా మనిషి కృంగిపోయినట్లుంటున్నాడు. ఏదో యాదాలాపంగా ఏదో ఆలోచిస్తున్నావు అనేసి సమాధానం కాని వివరణ కాని ఆశించకుండా భోజనం ముగించి వేళ ఏదో ఫైల్ ముందేసుకుని వర్క్ చేసుకుంటూ కూర్చున్న భాస్కర్ ని జాలిగా చూసింది నర్మద. చదువు మంచిదే, సంపాదించుకున్న ఉద్యోగం మంచిదే, కానీ కుటుంబ భారం ఎక్కువ. చదువు పూర్తి కాని తమ్ముడు, పెళ్లి కావలసిన చెల్లెళ్లు ఉన్నారు. ఈయనే పెద్దవాడు, తండ్రి లేడు. కుటుంబ బరువు బాధ్యతలన్నీ ఈయనవి. ఒకదాని తర్వాత ఒకటి. ఒకటి తీరి అమ్మయ్యా అని అలుపు తీర్చుకోకముందే ఇంకో అక్కర సముద్ర కిరటల్లా విరుచుకుపడి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. పనిచేసే చోట పరపతి సౌకర్యం బాగానే ఉండటం వల్ల అవసరాలు తీరిపోతుంటాయి ఎలాగా అలాగా. కాని నెలల్లా చేతికి వచ్చే జీతం కోతలకు గురికై అందించుకుపోతుంది. పెళ్లి నాటికే తన డిగ్రీ పూర్తి చేసింది. ఇంతకాలం తనకు ఉద్యోగం చేయాలనే ఆలోచన కలగలేదు. పిల్లలు సంరక్షణ, ఇల్లు చక్కదిద్దుకోవటం, భాస్కర్ అవసరాలు చూసుకోవటం ఇవే తన కర్తవ్యం అనుకుంది. ఇంతకాలం అతని బరువు బాధ్యతల్లో భాగం పంచుకోవాల్సిన అవసరం ఉందనే విషయం విస్మరించింది. భాస్కర్ కూడా కష్ట సుఖాలు తనతో ఎక్కువగా చర్చించడు. ఎప్పుడన్నా తనేమన్నా ప్రశ్నించినా అదంతా నీకెందుకు, నేను చూసుకుంటాను అని మరో తార్కానికి తావివ్వకుండా వెళ్లిపోతాడు. అందువల్లనేమో

భార్యగా తనకి ఒక నైతిక బాధ్యత ఉందన్న ఆలోచన తనకింతకాలం కలగలేదు. పిల్లలు చదువుకుని నిద్రపోతున్నారు. వరండాలో వాల్ కుర్చీలో కూర్చొని నిర్మలమైన ఆకాశంలో ఆగకుండా సాగిపోతున్న చంద్రుణ్ణి చూస్తున్నాడు భాస్కర్. మనసు ప్రశాంతపరచుకోవడానికి అతనలా మౌనంగా నిశ్శబ్ద ప్రకృతిలో లీనమైపోతున్నాడు. నర్మద లోపల పని ముగించుకుని వచ్చి అతని పక్కనే కూర్చుంది. అతని ప్రశాంతతను భగ్నం చేయలేక క్షణం తను నిశ్శబ్దంగా కూర్చుంది. కాని ఆమె మనసు ఆరాటం, తన నిర్ణయం అతనికి చెప్పి ఆమోదం పొందాలన్న తొందర, తన అభిప్రాయంతో ఏకీభవిస్తాడో లేదో, ఏమంటాడో, వద్దంటే తానేం చెయ్యాలి, ఎలా మాట్లాడి నచ్చ చెప్పాలి, ఇవన్నీ అప్పటికప్పుడే ఆలోచించుకుంటుంది. ఆ రోజు విద్య వచ్చింది అంది ఉపద్ఘాతంగా. చందమామ మీద నుంచి దృష్టి భార్య వదన బింబం మీదకు మరల్చి, ఏ విద్య, ఎవరు అన్నాడు. అదేనండి, బిఏలో నా క్లాస్మేట్. మీకు గుర్తుండి ఉండదు, మన పెళ్లికి కూడా వచ్చింది. మన పెళ్లిక ఏనాడు? గుర్తొచ్చింది భాస్కర్ నవ్వుతూ. అవును, ఆ తర్వాత అది ఏమో ఎంఏ చేసి బిఈడి కూడా చేసింది. విద్య రెసిడెన్షియల్ మేనేజింగ్ డైరెక్టర్. ఓహో, భార్య ఏదో విశేషం ఉంటూనే కాని ఇంత ఉపద్ఘాతం ఇవ్వదన్న విషయం అతనికి అనుభవమే. అది మనకు మంచి ఆఫర్ తెచ్చింది. చల్లకొచ్చి ముంతజారినందుకోయి. ఈ విషయంలోకి వచ్చింది నర్మద. ఆఫరా? అయోమయంగా చూస్తూ అడిగాడు భాస్కర్. నర్మద కుర్చీ అతనికి కాస్త దగ్గరగా జరుపుకుంది. అంటూ ఏమిటి నర్మద, సరిగా చెప్పు. చెప్తానుగా అంటూ ఇంకాస్త దగ్గరగా ఒరిగి మునివేళ్లతో అలా అలా అతని క్రాప్ చెదరగొడుతూ గోముగా, మరీ మీరు కాదనకూడదు అనేలా ముందు వాగ్దానం చేస్తేనే అంటూ భాస్కర్ ని అడిగింది. వాగ్దానంతో కట్టి పడేద్దామన్నా, అయినా నీ మాట నేను కాదన్నది ఎప్పుడో. క్రికరణ శుద్ధిగా నీ విధేయుణ్ణే కదా, అలాగన్నట్టు నవ్వి చాలండి సరసం. జోక్ కాదు, నిజంగానే చెప్తున్నాను. సరే చెప్పబోయ్, నేను వద్దన్నానా? అదిగో మళ్లీ జోక్ అంటూ అతని చెయ్యి అందుకొని తన దోసిట్లో ఉంచుకొని మృదువుగా అంది. మరి విద్య చెప్పింది, వాళ్ళు కాలేజీలో కొత్తగా ఒక టైపిస్ట్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నారట, నన్ను అప్లై చేయమని చెప్పింది. ఓరగా అతని ఫీలింగ్స్ కనిపెట్టాలని చూస్తూ ఆగింది. భాస్కర్ ఒక్కసారిగా భార్య ముఖంలోకి నిదానంగా చూశాడు. చప్పున అవును కాదు అని ఒక్క ముక్కలు తేంచి చెప్పే స్వభావం కాదు. మనకు అవకాశం ఇవ్వాలని దాని ఉద్దేశం. మనం కాదంటే ఇంకొకరికి ఇచ్చే విషయం ఆలోచిస్తుంది. కోరి ఉద్యోగం ఇస్తాను చేసుకోమనే వాళ్ళుంటారా ఎక్కడన్నా ఈ రోజుల్లో? ఆశ్చర్యంగా తలిగి ఉల్లాసంగా నవ్వింది. విషయం కొంత అర్థమైంది భాస్కర్ కి. వచ్చిన అవకాశాన్ని ఆదుకోవాలనే నర్మద ఆశ కూడా అర్థమైంది. తాను చప్పున మనకెందుకు ఆ రిస్క్ వద్దు అనేస్తే ఎదురయ్యే ఉత్పాతం కూడా తెలుసు. అయినా వద్దు కాదు అని సూటిగా చెప్పి నొప్పించే తత్వం కాదతంది. అందుకే అలాగా అన్నట్లు సన్నగా నవ్వాడు. తన భుజం మీద గాజులు చిరుసవ్వడితో అటూ ఇటూ కదులుతున్న నర్మద చేతిని గుండెల మీదకు తీసుకుని గాజులు సవరిస్తూ గొంతు సవరించుకుని, మరి నువ్వేమనుకుంటున్నావు? అతని మాట పూర్తి కాకముందు నర్మద చటుక్కున అందుకొని, ఇంకా అనుకునేదేముందండి, చేరిపోదామనుకుంటున్నాను. మరి మీరు? సంకోచంగా చూసింది. మంచి అవకాశమే, కాని మన పరిస్థితిని ఆలోచించుకోవాలి కదా. ఏమిటో మన పరిస్థితి? చప్పున ఎగరాసిపోతున్న ఆవేశాన్ని అణుచుకుని సౌమ్యంగా అంది. ఇంటి పరిస్థితి ఓయ్, తెల్లారి లేచే దగ్గర నుంచి రాత్రి 10 గంటల దాకా క్షణం ఊపిరి సలపని పనితో సతమతమవుతున్నావు. ఇంటి పని, వంట పని, పని మనిషి పని, పిల్లల చదువుల పని, ఇలా లెక్కలేనన్ని పనులు కదా. ఇంకా నీకు బయట ఉద్యోగానికి వెళ్లే సమయమేగోయ్. అంతా శక్తి తన ఊహించినట్టే సాగుతుంది సంభాషణ. అదంతా మీకెందుకండి, నేను సర్దుబాటు చేసుకుంటానుగా, మీరు ఊ అనండి చాలు. ఎలా నర్మద, ఉద్యోగం అంటే మాట్ల ఫుల్ టైం వర్క్. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చెయ్యాలి. నువ్వు నాలాగా బిజీ అయిపోతావు. ఇంటి పని, బయట పని సమర్థించుకోవటం చాలా కష్టం. నువ్వు ఇంట్లో శ్రద్ధగా వాళ్ల చేత చదివిస్తున్నావు కాబట్టి ఫస్ట్ ఉన్నారు. ఇంటి బాధ్యత అంతా నీ మీదే పడేసి నిన్ను నిశ్చింతగా నా పని చేసుకుంటా.

0: అనుకుంది సాధించింది, సాధించి తీరాలన్న పట్టుదల, ఆ ముఖంలో కొత్త అవకాశాన్ని తన జీవితంలోకి ఆహ్వానించాలన్న ఆరాటం ఆమెది. వద్దని శాసించడం అతని ఉద్దేశం కాదు, కానీ ఉద్యోగం చేసే ఆడవాళ్ళ ఇబ్బందులు అతను తెలుసు. ఆమె తెలివి, చురుకుతనం, కార్యదక్షత కూడా అతను తెలుసు. అందుకే ఎక్కువ వాదించకుండా చెప్పాడు, నీ ఇష్టం, కాని ఒక్కటి, నువ్వే చేసినా నేనెంత సంపాదించినా పిల్లల కోసమే, వాళ్ల భవిష్యత్ ముఖ్యం. ఈ వయసులో వాళ్లకు కావాల్సింది డబ్బులు సుఖాలు కాదు, క్రమశిక్షణ, మంచి పునాది. వాళ్ల చదువులో ఈ దశలో ఒక రోజు వెనకబడినా రేపు పోటీకి నిలబడలేరు, అది గుర్తుంచుకో నర్మదా. అవన్నీ నేను చూసుకుంటానండి, మీరు స్థిరంగా ఉండండి అనుకున్నట్లే ఉద్యోగంలో చేరింది నర్మద. కొత్తగా రొటీన్ లో వచ్చిన మార్పుకు పిల్లలు, భర్త, తన కూడా సర్దుకోలేక కొద్ది రోజులు గందరగోళంగా ఉంది. పరిస్థితిని ఆకలింపు చేసుకున్న పిల్లలు తమకు సంబంధించిన చిన్న చిన్న పనులు అమ్మను తొందర చేయకుండా తామే చేసుకోవటం అలవాటు చేసుకుంటున్నారు. తమ ఉద్యోగం అంటూ బయటకు పోవటం వల్ల పిల్లలకు, భర్తకు ఏ ఇబ్బంది కలుగుతుందోనని ఆందోళన పడుతుంది నర్మద. సాధ్యమైనంత వరకు అన్ని పనులు చక్కదిద్దుకునే బయటపడాలని చూస్తుంది. వీలైతే కొన్ని రాత్రికి వాయిదా వేస్తుంది, అందువల్ల సాయంత్రాలు కూడా క్షణం తీరిగ లేకుండా పోతుంది. తనకు పని పూర్తయ్యేసరికి పిల్లలు నిద్రపోతుంటారు, వాళ్ళ దగ్గర కూర్చొని చదివించడం, హోంవర్క్ చేయించడం లాంటి పనులు చేయలేకపోతుంది. ఈ అసమర్థత వల్ల పిల్లలు ఎక్కడ చదువులో వెనకబడిపోతారన్న దిగులు పీడిస్తుంది. అంతవరకు మౌనంగా అంతా గమనిస్తూ వచ్చిన భాస్కర్ ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక భార్య, పిల్లల్ని సమావేశపరిచాడు. ఇవి చూడు అని కాగితం నర్మదకిచ్చాడు. చదివిన నర్మద నవ్వింది. టైం టేబులా, ఇవన్నీ మీ వల్ల ఏమవుతాయండి అంది నిరాశగా. ఏ ఎందుకు కావు, నువ్వు వచ్చేసరికి లల్లీ, దీపు, కాస్త ఇల్లు సర్ది పాలు తెస్తారు, బూట్ పాలిష్, బుక్స్ సదురుకోవటం, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్సులు సర్దుకోవటం, ప్రెస్ చేసుకోవటం లాంటి మీ పనులు చిన్న చిన్నవి మీరు చేసుకోలేర్రా అని పిల్లల్ని అడిగితే వాళ్ళు, ఓ డాడీ ఎందుకు చేసుకోలేం అని ఉత్సాహంగా అంగీకరించారు. కూరగాయలు, ఇతర సామాన్లు నువ్వు స్కూల్ నుంచి వచ్చాక బజార్కెళ్లి తీసుకొస్తున్నావు, ఇక ఆ పనులు నేను చేస్తాను, ఆఫీస్ నుంచి వస్తూ తెస్తాను, ఇక ఒక ముఖ్యమైన పని ఉంది, దాన్ని కొంత మనం పంచుకోవాలి, అందుకు నువ్వు అంగీకరించాలో. నర్మద చిత్రంగా చూసింది. అతని మనసు అర్థమై ఆమె వైపు ఎంతో ఆనందంగా హాయిగా ఉంది. ఆదివారాలు, పండగలప్పుడు మాత్రమే నువ్వు వంట చేయాలి, మిగతా రోజుల్లో నేను చేస్తాను. మీరా వంట? వింతగా అడిగింది. నువ్వు నేనే. ఏం ఆపాటి వంట చేయలేనా? కుక్కర్ పెట్టేయటమేలా అవసరమైతే నీ సాయం తీసుకుంటాలే. మరి మీ పని మార్పు ఎందుకో తెలుసా? ఆ టైం నువ్వు పిల్లల్ని చదువు కోసం వెచ్చించాలి. పని ఒత్తిడి వల్ల ఈ మధ్య నువ్వు వాళ్ళ చదువు సంధ్యల మీద శ్రద్ధ తీసుకోలేకపోతున్నావు. నాకా చాకచక్యం లేదు, వాళ్ళని కూర్చోబెట్టి సరదాగా నేర్పుగా చదివించగల ఓర్పు నీకే ఉంది. బయట ఉద్యోగం తర్వాత నీ ప్రధాన కర్తవ్యం అది ఏమంటావోయ్? ఈ మాటలతో మనసులోని వేదన, ఆరాటం ఇట్టే తీసేసినట్టయింది. తను తెచ్చే కొద్దిపాటి ఆదాయం కోసం పనివాళ్ల భవిష్యత్తు ఫణంగా పెడుతున్నానేమోనని బాధ ఆమె మనసులో పీడుస్తుంది. భాస్కర్ మాటలు విన్నాక ఆమె మనసులో కొత్త ఉత్తేజం కలిగింది. ఆ మాత్రం సహకారం ఉంటే తానెంత కష్టమైన సంతోషంగా నిర్వర్తించగలను. ఇక ఇప్పుడు మనిద్దరం లక్ష్యం, ఆశం ఒకటే, కుటుంబ శ్రేయస్సు, పిల్లల భవిష్యత్తు. అలాంటప్పుడు నీ పని వేరు, నా పని వేరు అని గిరగీసుకోవటం కంటే కలిసి బాధ్యతలు, బరువులు పంచుకుంటూ నర్మద ఆనందంగా నవ్వి అతని చెయ్యి అందుకుంది. ప్రేమ, ఆర్ద్రత, ఆత్మీయత భావాలు కలిపిన ఆ స్పర్శ అతని మనసును తాకింది. ఈ చేతి ఆసరా తనకుంటే జీవిత గమనంలో ఎన్ని ఆటుపోటులు ఎదురైనా తట్టుకోగలడు, కష్టాలను ఓర్పుతో అధిగమించగలడు. నర్మదలో భార్యను మాత్రమే కాక మంచి మిత్రుణ్ణి, మార్గదర్శిని చూడగలుగుతున్నాడు భాస్కర్. ఇంతవరకు మీరు కథానిక విన్నారు కదండి, ఇప్పుడు శ్రీమతి గుత్తుల రామలక్ష్మి గారి ఇల్లాలి చిట్కాలను వింటారు.
1: బాదం, జీడిపప్పు వంటి వాటిని పొట్టుతో సహా ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు, అలా ఉంచితే పురుగు పడుతుంది. ఉడకబెట్టాక తొక్క తీసిన బంగాళాదుంపను ఉప్పు కలిపిన చల్లటి నీటిలో ఉంచితే నల్లబడవు. కొంచెం వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే జలుబు తగ్గుతుంది. పెరుగు త్వరగా తోడుకోవాలంటే పాలల్లో చిటికెడు ఉప్పు, ఒక పచ్చిమిరపకాయ వేయాలి. ఇంగువ ఎండినట్టు ఉంటే అందులో ఒక పచ్చిమిరపకాయ వేసి ఉంచితే మెత్తబడుతుంది. బూరెల మూకుడులో నూనె పొంగుతూ ఉంటే అరటి తొక్క ఒకదాన్ని ముందుగా వేయించి తీసివేస్తే నూనె పొంగదు. వాడేసిన కాఫీ పొడితో తీని సామాన్లు తోమితే చక్కగా మెరుస్తాయి. బట్టల మీద మరకలను పచ్చి బంగాళదుంప ముక్కతో రుద్దితే చక్కగా కదులుతాయి. గుడ్లు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు గాని వెనిగర్ గాని మరియు నీళ్ళల్లో వేస్తే బాగా

దొరుకుతాయి. చపాతీలు మృదువుగా ఉండాలంటే పిండి కలిపేటప్పుడు కిలో పిండికి ఒక అరటి పండు కొంచెం పెరుగు కలపాలి. ఉప్పుని డబ్బాలో వేసేటప్పుడు అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే పొడిగా ఉంటుంది.

0: దూరదర్శిని స్త్రీల కార్యక్రమం వింటున్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 5 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఈ ఇయర్ రింగ్ చూపించండి, పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో, వచ్చేప్పుడు చేసేసా మొబైల్ తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్,
3: నో బ్రోకరేజ్,
2: నో హిడెన్ ఫీస్.
3: మెచ్చుకున్నాం.
2: నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం ఉంటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తి నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారబైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడ. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
7: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
8: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీళ్ళ సమయం 1:10కి వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలంటారు. ఆకాశవాణి హైదరాబాద్.
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూసరంబాగ్ లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తుల సౌకర్యార్థం 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. 1000 రోజుల పాలన పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించారు.

0: మని తెలిపారు. ప్రకృతి సంరక్షణ కోసం మట్టి వినాయకులు, సీర్ గణేషులను పూజించాలని ప్రముఖ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లోని మూసారంబాగ్ లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం అంబర్పేటలోని జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల నూతన లోగోలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. వంతెన అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. జోగులాంబ అలంపూర్ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఆయన అనంతరం 6.7 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్న జోగులాంబ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం జోగులాంబ రైల్వే గేట్ వద్ద 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబీని నిర్మిస్తున్నామని వెల్లడించారు. కాజీపేట రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరలో ప్రారంభమవుతుందని, భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి బెంగళూరు, పూణె నగరాలకు బుల్లెట్ రైళ్లు వస్తాయని పేర్కొన్నారు. రాష్టంలో 80,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయని తెలియజేశారు.
1: ఇంపార్టెంట్ రైల్ హబ్ ఇది గద్వాల్, కాబట్టి దీనికి కనెక్టివిటీ మరి బాగా ఉండాలనే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. ఎవ్రీడే 7,000 మంది ప్యాసింజర్స్ గద్వాల్ ట్రైన్ కు వస్తూ పోతూ ఉంటాం, కాబట్టి ఒక ఇంపార్టెంట్ రైల్వే హబ్ గా మేము గుర్తిస్తున్నాం. సుమారు 34 ట్రైన్లు ఎక్స్ప్రెస్ గాని ప్యాసింజర్స్ గాని ఆగుతూ ఉంటాయి, కాబట్టి దీంట్లో భవిష్యత్తులో ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరిగిన తర్వాత మరిన్నిగా ట్రైన్లు ఆపడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రజాప్రభుత్వం 1000 రోజుల పరిపాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్షేమం, అభివృద్ది, సామాజిక న్యాయమే ధ్యేయంగా రైతు రుణమాఫీ, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి వంటి పథకాల ద్వారా ప్రజలకు నేరుగా లబ్ది చేకూర్చామని పేర్కొంది. తలసరి ఆదాయ పెంపుతో పాటు ఐటీ, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని వెల్లడించింది. యంగ్ ఇండియా, స్కిల్స్ యూనివర్సిటీ, మూసీ పునరుజ్జీవం, కొత్త పరిశ్రమలతో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను విస్తరించామని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను $1 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బలమైన పునాదులు వేసినట్టు సీఎంఓ వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకోవడంపై మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని తెలిపారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేశామన్నారు. భారీ ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగాల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శాతవాహన ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహ భవనాలకు శంకుస్థాపన చేసిన ఆయన, వచ్చే విద్యా సంవత్సరానికి నిర్మాణాలు పూర్తి చేసి కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, నవోదయ, ట్రిపుల్ ఐటీ బ్రాంచ్, కబడ్డీ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విద్యార్థులు ఇక్కడే చదువుకుని మంచి ప్లేస్మెంట్స్ సాధించాలని ఆకాంక్షించిన ఈ కార్యక్రమంలో ఈ విశ్వవిద్యాలయ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని 14 జిల్లాల్లోని 56 కేంద్రాల్లో నీట్ పీజీ 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 17,620 విధానంలో జరిగిన ఈ పరీక్షకు పోలీసు, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేయగా ఎలాంటి సాంకేతిక సమస్యలు

0: ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ప్రకృతి సంరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా మట్టి వినాయకులు సీడ్ గణేషులను పూజించాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణపతి ప్రతిమలను తన నివాసంలో ఆవిష్కరించిన ఆయన ఇంట్లోనే నిమజ్జనం చేయడం ద్వారా విఘ్నేశ్వరుడు మొక్కగా ఎదిగి ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కోట్ల మొక్కలు నాటేలా ప్రజలను ప్రోత్సహించడాన్ని కొనియాడుతూ ఆయన చేపట్టిన ఈ యజ్ఞానికి తమ పూర్తి మద్దతుంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అక్కన్నపేట మండలం కట్కూరులో పర్యటించిన మంత్రి నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి సంక్షేమ పథకాల లబ్దిదారులకు చెక్కులు అందించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల భూసేకరణకు ప్రభుత్వం 250 కోట్లు విడుదల చేసిందని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. పాఠశాలల బలోపేతం, రోడ్ల విస్తరణ, క్రీడల ప్రోత్సాహం, ప్లాస్టిక్ రహిత గ్రామాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూ అన్ని రంగాల్లో గ్రామాభివృద్దికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 28 నుంచి 30 వరకు నిర్వహించిన క్రీడా ఫిట్నెస్ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. మేజర్ ధ్యాన్ చంద్ జయంతి, ప్రత్యేక క్రీడా పోటీలు, సైకిల్ రన్ల ద్వారా ప్రజల్లో శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించారు. యువతలో క్రీడా చైతన్యాన్ని, ఫిట్నెస్ ను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సాగాయి. నైరుతి ఋతుపవనాలు ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాహనదారులు, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. మంచిర్యాల, నిజామాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలం పనుల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ఎస్పీ నరసింహ వెల్లడించారు. కోదాడలో సుమారు 800 ఆటోలకు క్యూఆర్ కోడ్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఆటోల్లో ప్రయాణించేవారు అత్యవసర సమయాల్లో ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కితే పోలీసులు వాహనాన్ని ట్రాక్ చేసి వెంటనే సహాయం అందిస్తారని తెలిపారు. ప్రయాణికులు తమ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు పంపించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మూసారం బాగ్ లో మూసీ నదిపై నూతనంగా నిర్మించిన హైలెవెల్ వంతెనను ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని భక్తుల సౌకర్యార్థం 45 కోట్ల రూపాయలతో ఆర్ఓబిని నిర్మిస్తున్నామని వెల్లడించారు. 1000 రోజుల పాలన పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్టంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించామని తెలిపారు. ప్రకృతి సంరక్షణ కోసం మట్టి వినాయకులు, సీడ్ గణేషులను పూజించాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వనితా లోకం స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో వరాలు శ్రీమతి పి భారతీకృష్ణ గారి కథానిక వింటారు.
1: నాన్న, ఓ నాన్న అని పిలుస్తూ పెరట్లో ఉన్న తండ్రి రావణ దగ్గరకొచ్చింది వరాలు. ఏమిటమ్మా వరాలు, ఏమైంది అన్నాడు రావణ. వాడు మళ్లీ నాతో మాట్లాడాలంటున్నాడు. అవునా, ఉండు, ఈ మొక్కలకు నీళ్లు పట్టి నేనొచ్చి మాట్లాడతాను. సరే త్వరగారా అంటూ బుంగముతి పెట్టుకుని ఇంట్లోకి వచ్చేసింది వరాలు. రావణ దేవమ్మల ఒక్కగానొక్క కూతురు వరలక్ష్మి. వరాలు అని రావణ ముద్దుగా పిలవడంతో అందరూ వరాలనే పిలుస్తుంటారు. వరాలు చూడ్డానికి చక్కగా ముద్దబంతి పువ్వులా ఉంటుంది. మాటల్లో చేతల్లో అమాయకత్వం కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. చురుకుతనం తక్కువ. బడిలో వేశారు కానీ పెద్దగా చదువు అవ్వటం లేదని చదువు మానిపించేశారు. పనిపాటలు కూడా అంతంత మాత్రమే. తనకున్న కొద్దిపాటి పొలం సాగు చేసుకుంటూ వ్యవసాయంపైనే కుటుంబాన్ని నడిపిస్తున్నాడు రావణ. పిల్ల పెళ్లిడికెదిగొస్తోంది, పెళ్లి చెయ్యమని అందరూ పోరు పెడుతుంటే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. వరాలను చూసిన వాళ్లంతా ఆమె అమాయకత్వం గమనించి వద్దని చెప్పడంతో పిల్ల పెళ్లి గురించి బెంగ మొదలైంది రావణ దంపతులకు. దేవమ్మ తమ్ముడు కొడుకు 10వ క్లాస్ పాసై పక్క ఊళ్ళో ఉన్న చెరుకు మిల్లులో పనిచేస్తున్నాడు. వరాలకి ఈడవుతాడు కానీ ఇంకా మంచి సంబంధం వస్తుందేమో చూద్దామని రావణ ఇప్పుడే చెయ్యలంటున్నాడు. వరాలు చెప్పిన మనిషి ఎవరై ఉంటారా అని ఆరా తీస్తే ఎవరూ కనిపించడం లేదు. వరాలు చెప్పడం, తాను చూసి రావడం ఇంతకు ముందు కూడా జరిగింది, ఇది మొదటిసారి కాదు. ఈ పిల్ల నిజం చెప్తోందో లేదో అర్థం కావడం లేదు. ఈ మధ్యనే చిన్న చిన్న పనులు చేయడంతో పాటుగా వంటలు కూడా నేర్పిస్తోంది దేవమ్మ. చెప్పినవన్నీ శ్రద్ధగా చేస్తుంది కాని ఉన్నట్టుండి స్నేహితులను వెంటేసుకుని చెప్పా చెయ్యకుండా ఆటలంటూ బయటకు వెళ్లిపోతుంది వరాలు. అలా వెళ్లిన వరాలు చీకటి పడే వేళ్లకు ఇంటికి చేరుతుంది. ఆ పిల్ల ఇంటికి చేరే వరకు రావణ కంగారు అంతా ఇంతా కాదు. ఆ మాట ఎలా ఉన్నా పెరట్లో ఆవు పేడతో కళ్లాపి చల్లి అందంగా ముగ్గులు వేయడంలో వరాల తర్వాతే ఎవరైనా. ఓ రోజు నావలో గోదావరి దాటి లంకలోని తమలపాకుల తోటల్లోకి ఓ నలుగురిని తీసుకుని వెళ్లిపోయింది. ఇలాగే ఊరి చివర చెరువులో నీళ్లెట్టుకొస్తానని, చెరుకు తోటలో చెరుకు గడలు తెచ్చుకుంటానని, పడవల రేవుకాడ శనగకాయలు కొనుక్కుంటానని తిరుగుతున్న కూతుర్ని చూసి నవ్వి ఊరుకుంటాడు తప్ప ఏమీ అనలేడు. ప్రాణం ఒకెత్తుగా పెంచుకుంటున్న వరాలంటే వల్లమాలిన ప్రేమ రావణకు. సంక్రాంతి పండగ వచ్చిందంటే హడావిడంతా వరాలుదే. నెలంతా కొత్త ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టి తోటివారితో ఆడుకోవడం, ఎవరైనా అడిగితే చాలు వారి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, ఇల్లు పట్టకుండా క్షణం తీరిక లేకుండా ఉంటుంది. ఇది నచ్చని దేవమ్మ ఎన్నో విధాల చెప్పి చూసినా వినదు వరాలు. ఓ రోజు వరాల్ని వెనకేసుకొస్తున్న రావణతో గొడవ పడింది దేవమ్మ. నువ్వు భయం చెప్పవు, ఆ పిల్ల అలా తిరుగుతూ ఉంటే నేను చూడలేను. రేపే మా తమ్ముడింటికి వెళ్లి వరాల్ని చేసుకోమని అడిగేసి వస్తా అంటూ గట్టిగా అరిచింది. దానికి సమాధానంగా రావణ కూడా గట్టిగా అరవడంతో కొద్దిపాటి గొడవే జరిగింది ఇద్దరి మధ్య. ఆ రోజు రాత్రి ముగ్గురికి కంటిమీద కునుకులేదు. రాత్రంతా మసకేసిన చీకటి కరిగిపోయి పొద్దు పొడిచినా మంచుతెరలు కమ్ముకున్న సూర్యుడు మాత్రం మబ్బుల మాటనే తొంగిచూస్తున్నాడు. తెల్లారిందన్న మాటేగాని రావణ మనసులాగే నిస్తేజంగా ఉంది ఆ పొద్దు. మౌనంగా పనులన్నీ బుద్ధిగా చేస్తున్న వరాల్ని చూసి ఆశ్చర్యపోయి ఇంట్లోనే ఉండమని చెప్పి పొలానికి వెళ్లిపోయిన ఆ దంపతులకు సాయంత్రం ఇంటికి చేరేసరికి వరాలు కనపడలేదు. చుట్టుపక్కలంతా వెతికారు. తెలిసిన వాళ్లని అడిగితే వరాలు స్నేహితులతో కలిసి ఎడ్లబండెక్కి పొరుగురు వెళ్లిందని చెప్పారు. మాట కూడా చెప్పకుండా వెళ్లిన కూతురుపై కోపం కట్టలు తెంచుకుంది దేవమ్మ.

నిన్న జరిగిన గొడవకు బాధపడి ఇంట్లోంచి వెళ్ళిందా? ఏకాయిత్యం చెయ్యదు కదా, ఏమై ఉంటుంది? రోజులు అసలే బాగోలేవు. పిల్ల చూస్తే అమ్మాయికురాలు. ఎందుకెళ్ళిందో తెలియక కంగారు పడిపోతున్నాడు రావణ. వరాల్ని తలుచుకుంటే దిగులెక్కువైపోతోందే దేవమ్మా. నువ్వు చేసిన గారాబం ఇదంతా. నువ్వో మాటనవు, నేనంటే ఊరుకోవు. జాతి గుర్రంలా ఎదుగుతున్న పిల్ల ఏ ప్రమాదంలో చిక్కుకుపోతుందోనని భయమేసిపోతుందే. మనతో చెప్తే వెళ్లనీయమని చెప్పకుండా ఎట్ట పోతోంది కావోలు. ఉండయ్యా, నువ్వు బాధపడకు అంటూ దేవమ్మ ఓదార్చింది. కాని చీకటి పడుతున్న వరాలు జాడలేదు. కడుపులో గాభరా మొదలైంది. వీధిలో అందరూ రావణ్ణ ఇంటి దగ్గర గుణుకూడి ఎదురు చూస్తున్నారు. ఇంతలో పకపకా నవ్వుకుంటూ వరాలు, మిగిలిన పిల్లలు బిలబిల్లాడుతూ వచ్చారు. మెడలో చావంతి పూల దండ, చేతిలో బహుమతితో వచ్చిన కూతుర్ని చూసి తెల్లబోయిన తల్లిదండ్రులతో పక్క ఊరిలో ముగ్గుల పోటీకి వెళ్లానని, బహుమానం గెలుచుకున్నానని వరాలు చెప్పడంతో మనసు తేలికపడినా చెప్పకుండా వెళ్లిందనే కోపాన్ని పైపైన అదిమిపెట్టి కూతుర్ని అభినందించాడు రావణ. దేవమ్మ మాత్రం ఇంకోసారి ఇలా చెయ్యొద్దని గద్దించి చెప్పింది. ఈ సంఘటనతో వరాలకి పెళ్లి కుదర్చాలనే నిశ్చయానికి వచ్చి తమ్ముడు సత్యానికి కబురు పెట్టింది దేవమ్మ. సత్యం రావడం, పెళ్లి గురించి మాట్లాడుకోవడం జరిగింది. అందమైన వరాలు తన కొడుకు నాగరాజును పెండ్లాడి తన ఇంటికి కోడలుగా రాబోతోందని మేనమామ సంతోషిస్తుంటే సిగ్గుల మొగ్గయింది వరాలు. పిల్లాడు బుద్ధిగా పనిచేసుకుని తన కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని, ఖర్చు తగ్గించుకుని 4 డబ్బులు వెనకేసుకున్నాకే పెళ్లి చేస్తానని కొంత గడువు పెట్టాడు బావమరుదికి రావణ. పిల్లాడు పెద్దవాడయ్యాక మీరు చూడలేదు కాబట్టి కొడుకును తీసుకుని మళ్లీ త్వరలోనే వస్తానని చెప్పాడు సత్యం. అందరిలోనూ ఆనందం చోటు చేసుకుంది. ఆ సంబరం ఇంకా మనసులో అలా ఉండగానే ఓ రోజు ఎవడో వచ్చి తనను పెళ్లాడమంటున్నాడు, మాట్లాడాలి రమ్మంటున్నాడంటూ మళ్లీ వరాలు చెప్పడంతో నువ్వు కొన్ని రోజులు గడప దాటి బయటకెళ్లొద్దని కూతురుతో గట్టిగా చెప్పి, ఎవరే ఉంటారు, ఎందుకిలా వెంటబడి పిల్లని ఇబ్బంది పెడుతున్నాడని తీవ్రంగా విచారించే పనిలో పడ్డారు దేవమ్మ రావణ. పచ్చని పొలాలతో, పంట కాలువలతో నిండైన ఆ చిన్న పల్లెటూరు సంక్రాంతి సంబరాలతో శోభాయమానంగా ముస్తాబవుతోంది. ధాన్యరాశులతో, అందమైన రంగవల్లులతో ప్రతి ఉంగిలి కళకళలాడుతోంది. పశువులు పూజలందుకుంటున్నాయి. బంధువుల రాకతో ఇళ్లల్లో పండుగ సందడి ఎక్కువైంది. కొత్త బట్టలు, పిండి వంటలతో ప్రతివీధి గొంగుమలాడుతోంది. పతంగులెగరేస్తున్న పిల్లల ఉత్సాహంతో సంక్రాంతి సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇదిలా ఉండగా భోగి పండుగ నాడు వరాలకి పూలజడ వేసి లక్ష్మీదేవిలా అలంకరించి మురిసిపోయింది దేవమ్మ. తన వాళ్లందర్నీ కలిసి వస్తానని పూలగరగల వెళ్లిన వరాలు త్వరగా ఇంటికి తిరిగి రాకపోవడంతో మళ్లీ గుబులు మొదలైంది ఇద్దరికి. తలుపు తాళం పెట్టి వరాల కోసం ఊరంతా వెతకసాగారు. వయసొస్తోందన్న మాటేగాని ఇంట్లో చెప్పి వెళ్లాలన్న బుద్ధి రాలేదని తిట్టుకుంది దేవమ్మ. ఊరి చివర్లో జనమంతా పోగైనారు, అక్కడ ఉండొచ్చు మీ వరాలు, వెళ్లి చూసుకోండని దారిలో కలిసిన వీరబాబు చెప్పడంతో అటువైపుగా పరుగుతీశారు. దూరం నుండి చూస్తే వలయాకారంగా చాలామంది జనం గుమిగూడు ఉండడం కనిపించి మనసు కీడు శంకించినా ఆ ప్రాంగణమంతా రంగురంగుల జెండాలు, ఈలలు, చప్పట్లతో సంబరంగా, కోలాహలంగా ఉండడంతో మెల్లగా ఆ జనాలను తప్పించుకుని ముందుకెళ్లి చూస్తే మెడలో పూలదండలతో, తలమీద కురుస్తున్న పూలవానలో తడిసి ముద్దయిపోతూ వరాలు కనిపించింది. పక్కనే ఓ అందమైన కుర్రాడు కూడా ఈలలేస్తూ కనిపించాడు. ఎవరా కుర్రాడు? కొంపదీసి, వరాలు పెళ్లి అతనితో జరిగిపోయిందా? గుండె గుభేలమని నోట మాట రాలేదు. ఏం జరుగుతుందో తెలియక అందర్నీ తోసుకుంటూ మరింత ముందుకు వెళ్లి వరాలు చేయిపట్టుకున్నాడు రావణ. ఇంతలో మైకులో వరాలు పేరు వినబడింది. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో వరాలు ప్రథమ స్థానంలో నిలిచి 10,000 రూపాయలు గెలుచుకుందని చెప్పడంతో దేవమ్మ రావణ ఆనందానికి హద్దే లేదు. వరాల్ని ముద్దులతో ముంచెత్తారు ఇద్దరు. అంతా బానే ఉంది. వరాలు పక్కనే ఉన్న ఆ కుర్రాడి సంగతి తేల్చుకోవాలనుకుని ఆ కుర్రాడిని పక్కకు పిలిచి, ఎవరు నువ్వు అంటూ నిలదీశాడు రావణ. ఈ పిల్లాడే నాతో మాట్లాడతానని వెంటబడుతున్నాడు నాన్న, అంతేకాదు నేను ఎక్కడికెళ్లినా జాగ్రత్తగా చూసుకుంటూ

0: భద్రంగా ఇంటికి తీసుకొస్తున్నాడని వరాలు చెప్పిన మాటలు విని, ఎందుకు నా కూతురు వెంటపడుతున్నావు, అసలు ఎవరు నువ్వు అంటూ కోపంతో ఊగిపోతున్న భర్త మాటకు వంత కలిపి త్వరలోనే పెళ్లి కాబోతున్న పిల్లను ఇలా అల్లరి చేయడం న్యాయమేనా అంటూ దేవమ్మ బాధపడింది. వీళ్ల మాటలు విన్న ఆ కుర్రాడు దేవమ్మ రెండు చేతులు పట్టుకుని, తప్పుగా అనుకోకండి, నేను మీ వరాల్ని పెళ్లాడాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటగా ఆశ్చర్యపోయిన వాళ్ళిద్దరూ అతన్ని తేరిపారచూశారు. పిల్లాడు అందంగానే ఉన్నాడు, ఈడు జోడు బానే ఉంది, కాని నాగరాజుతో పెళ్లనుకున్నాక ఇదేమిటి, ఎవరో ఏమిటో తెలియకుండా ఎలా ఒప్పుకోవాలి. కుదరదబ్బాయి, నువ్వు మా పిల్ల వెంట తిరగడం మానేస్తే మంచిది అన్నాడు రావణ. మీరిలా అంటారని తెలిసి ఈరోజు ఈ సంగతి మీతో మాట్లాడాలని మా నాన్నను కూడా రమ్మన్నాను అన్నాడా పిల్లాడు. ఆ మాటతో మరింత ఆశ్చర్యం కలిగింది. నాన్న అంటే ఓ పథకం ప్రకారం ఇలా చేశావా అంటూ గట్టిగా అరిచేస్తున్న రావణ చెయ్యి పట్టుకుని, ఆగవయ్యా, పిల్ల అల్లరైపోతుందని ఆపేసింది దేవమ్మ. ఇంతలో బావమరిది సత్యం కనిపించడంతో పరుగును వెళ్లి దేవమ్మ జరిగిందంతా బాధపడుతూ చెప్పసాగింది. అంతా విన్న సత్యం ఈ పిల్లాడితోనే వరాలు పెళ్లి చేయండన్నాడు. మతిపోయి మాట్లాడుతున్నావా, నీ కొడుకు నాగరాజుకు చేసుకుంటానన్నావు కదా అంటూ అరిచాడు రావణ. దేవమ్మ కూడా ఏదో చెప్తుంటే ఆమె మాటకు అడ్డం వచ్చి పకపకా నవ్వసాగాడు సత్యం. ఆ నవ్వుతో జతకలిపాడా పిల్లాడు. తెల్లబోయారు రావణ దంపతులు. వరాల్ని దగ్గర తీసుకుంటూ, ఇప్పుడు కూడా అదే అంటున్నాను, వరాలెప్పటికీ నా కోడలే, ఈ పిల్లాడే నా కొడుకు నాగరాజు అన్నాడు సత్యం. అవును మామ, నాకు వరాలంటే చాలా ఇష్టం, అమాయకురాలని తెలిసి కాపలాగా ఉన్నాను, వరాలకు నేనెవరో తెలియదు, మీతో నాన్న మా పెళ్లి విషయం మాట్లాడి వచ్చాక తమాషాగా ఇలా చేయాలనిపించి నాన్నతో ముందే చెప్పాను, కోప్పడకండత్తా అన్నాడు నాగరాజు. ఇన్నాళ్లు తన వెంట పడుతున్న కుర్రాడు తన బావేనని తెలియగానే ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చి బుగ్గలు కెంపులయ్యాయి వరాలకి. ఈ కొత్త రకం పెళ్లి చూపులకు ఆశ్చర్యపోయారు దేవమ్మ రావన్న. వరాలు మొహల్లో ఆనందాన్ని గమనించారు. ఇప్పుడే ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడంటే పెళ్లైతే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడనే నమ్మకంతో ఇద్దరి మనసులు తేలికపడి హాయిగా నవ్వేస్తూ, ఈ సంక్రాంతి లక్ష్మి నా బంగారు తల్లికి వరాలు కురిపించిందని ఇకపై పెళ్లి సంబరాలే సంబరాలంటూ మురిసిపోయారు రావణ దంపతులు.
1: మీరింతవరకు వరాలు శ్రీమతి పి భారతీకృష్ణ గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హిమబిందు గారు పాడిన లలిత గీతాలు.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో పాలీ హౌస్ లో మల్చింగ్ పద్దతి ఈ అంశం గురించి ఫల పరిశోధనా స్థానం కన్హా శాంతివనం నందిగామ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ పి తనూజా గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమంలో సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252 2324085853 ఈ నంబర్లకు కాల్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. అంశం మరొకసారి పాలీ హౌస్ లో మల్చింగ్ పద్దతి. ఈ సాయంత్రం 7:15 మీ ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ప్రకటన విన్నారు.

0: देश उत्तराखंड, झारखंड और सभी पूर्वोत्तर राज्यों में तेज बारिश का अनुमान है। फुटबॉल में भारत की अंडर 20 टीम आज ताशकंद में एएफसी अंडर 20 एशियन कप चीन 2027 क्वालिफायर अभियान की शुरुआत सीरिया के साथ मुकाबले से करेगी। मेजबान उज्बेकिस्तान और बांग्लादेश के साथ ग्रुप बी में शामिल भारतीय टीम 2006 के बाद पहली बार एएफसी अंडर 20 एशियन कप में वापसी के उद्देश्य से क्वालिफायर में उतर रही है। महिला एशिया कप 2020 क्रिकेट के ग्रुप बी मुकाबले में आज बांग्लादेश का सामना इंडोनेशिया से होगा। दुबई में यह मैच भारतीय समय अनुसार रात 8 बजे से शुरू होगा। अमरीकी ओपन टेनिस टूर्नामेंट में एक बड़े उलटफेर में सर्बिया के नोवाक जोकोविच पहले ही दौर में हारकर बाहर हो गए हैं। उन्हें अर्जेंटीना के मारियानो नावोन से हार का सामना करना पड़ा। आकाशवाणी का समाचार सेवा प्रभाग आज रात 9:30 बजे फोन इन कार्यक्रम पब्लिक स्पीक में बैंकिंग और क्रेडिट तक पहुंच के माध्यम से वित्तीय समावेशन बढ़ाने और नागरिकों को सशक्त बनाने पर परिचर्चा प्रसारित करेगा। कार्यक्रम के दौरान श्रोता स्टूडियो में विशेषज्ञों से सवाल पूछ सकते हैं। नंबर है 0112331 0481 और 2371717। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी आज किर्गिस्तान में शंघाई सहयोग संगठन के सदस्य देशों के नेताओं के साथ द्विपक्षीय बैठकें करेंगे। सरकार ने सेमिकॉन इंडिया प्रोग्राम के दूसरे चरण के सभी 6 स्तंभों को अधिसूचित किया। राष्ट्रपति द्रौपदी मुर्मू ने निफ्ट के विद्यार्थियों से देश की समृद्ध सांस्कृतिक विरासत से जुड़े रहते हुए वैश्विक दृष्टिकोण अपनाने का आह्वान किया। भारतीय नौसेना ने गोताखोरी और गहरे पानी के नीचे के अभियानों में सहायता के लिए आईएनएस निपुण को अपने बेड़े में शामिल किया। नेपाल में अचानक आई भीषण बाढ़ के बाद राहत और बचाव अभियान तेज। मृतकों की संख्या बढ़कर 903 हुई। 4000 से अधिक लोग अब भी लापता। और फुटबॉल में भारत आज ताशकंद में एएफसी अंडर 20 एशियाई कप क्वालिफाइंग अभियान में सीरिया से मुकाबला करेगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, డి సౌజన్య. సాంకేతిక సహకారం శ్రీతులు మాలొత్ సుమన్, సుగ్రీవ. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: హలో, నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
3: నా పేరు శ్యామ్ ప్రసాద్ అండి, వేతలగడ్డ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
2: ఓకే, శ్యామ్ ప్రసాద్ గారికి స్వాగతం పలుకుతుంది మా పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. ఈ రోజు మరి మా శ్రోతలతో మీరు ఏ విషయాన్ని పంచుకోబోతున్నారు?
3: రాఖీ పండుగ సందర్భంగా మాట్లాడదాం.
2: రాఖీ పండుగ సందర్భంగా ఏం మాట్లాడతారు చెప్పండి.
3: చిన్నప్పుడు రాఖీ పండుగ అంటే ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు రాఖీ కడతారా, మనం లడ్లు ఎప్పుడు తింటామా, లేకపోతే చిల్లర ఎక్కడ ఇస్తామా అక్కలకి చెల్లెలకి అని చెప్పి తిరుగుతూ ఉండేవారు ముందు రోజు నుంచి నిద్రపోకుండా. ఈ జనరేషన్ లో పిల్లలు ఎక్కడ ఇంటికి ఒక్కళ్ళే అయిపోతున్నారు సార్. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి జనరేషన్ కి పిల్లలు మారుతూ తగ్గుతూ తగ్గుతూ వచ్చి ఇప్పుడు సింగిల్ అయిపోయారు.
2: అవును,
3: ఉంటే ఆడపిల్లలన్నా ఉంటున్నారు ఇంట్లో, లేదా మగపిల్లలన్నా ఉంటున్నారు. కానీ ఏ ఇంట్లోనూ ఆడపిల్లలు మగపిల్లలు ఉండే ఇల్లు చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. దాంతో ఈ పండుగల ప్రాశస్త్యం కూడా తగ్గుతుందని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఉంటే అబ్బాయి అన్నా అమ్మాయి అన్నా ఉంటున్నారు తప్ప ఇద్దరు ఉన్న ఇల్లు చాలా తక్కువ ఉంటున్నాయి. రాఖీ కట్టాలన్నా కట్టించుకోవాలన్నా పిల్లలు పొద్దున లేచి ఎదురు చూపులతో తప్ప ఇంట్లో అక్క కట్టిద్దో చెల్లు కట్టిద్దో అన్న సంతోషం ఉండట్లేదు పిల్లల్లో.
2: అది జనాభా అధికంగా పెరుగుతున్న సందర్భాలలో ఒక 15 సంవత్సరాల కిందట ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు అనే నినాదంతో ప్రభుత్వమే ఫ్యామిలీ ప్లానింగ్ వైపు అందరినీ మొగ్గు చూపింది. పెరుగుతున్న ఖర్చులు, ఆధునిక జీవన విధానం వల్ల ప్రజలు ఏం చేశారంటే వన్ ఆర్ నన్ అనే దానికి కట్టుబడి ఉన్నారు. ఒక పిల్లే చాలు మనం సాకలేము అనేసి. కానీ మన పూర్వీకులు, మన తల్లిదండ్రుల కాలంలో ఉన్న పూర్వీకులు ఏం చేశారంటే ఎంతమంది పిల్లలుంటే అంత గౌరవం దక్కేది గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని. కడుపు నిండా కనుకున్నావమ్మా, చాలా గొప్ప తల్లివి నువ్వు, ఇంతమంది పిల్లలకు తల్లివా నువ్వు అనేసి గౌరవించేవారు. కానీ ఇప్పుడు మనకేంటంటే వాళ్ళకి సాకిరి చేయలేమనే నప్పంతోనే పిల్లల్ని ఒక్కరినే మనం సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
3: చాలా ఇళ్లలోనూ చూస్తున్నాను సార్, ఉంటే ఆడపిల్లలన్నా

0: మిత్ర కలిసి ఉన్నట్లు తక్కువ ఉంటున్నాయి. పండగ సందర్భంగా అసలు వాళ్ళ ఇంట్లో ఆ శోభ గానీ సంతోషం గానీ ఎక్కడ కనిపించట్లేదు.
1: వాస్తవంగా ఒక పండగ వచ్చిందంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలకలలాడుతూ ఉండేవారు. అమ్మాయిలు చక్కగా సాంప్రదాయ దుస్తులు వేసుకునేవారు, మగపిల్లలు ఇంట్లో ఆ పనులు ఈ పనులకు సహకారంగా ఉండేవారు, బయటకు వెళ్లి సామాన్లు తీసుకురావడం అంత సందడిగా ఉండేది. ఇప్పుడు ఒకరే పిల్లలైపోయేసరికి ఇంట్లో ఏముంది, అదే సోఫాలో కూర్చుంటారు, అదే సెల్ ఫోన్ పట్టుకుంటారు. పండగ అనే సందర్భాలలో కొన్ని పండగలకి భోగి స్నానాలు చేయాల్సి ఉంటుంది, అవి కూడా ఇప్పుడు మర్చిపోయారు. ఎవరి బాత్రూమ్ లో వాళ్ళకి వెళ్ళిపోవడం, స్నానం చేయడం, బయటకు వచ్చాడు. కానీ ఒక రోజుల్లో పండగ వస్తేనే పరమాన్నం ఇంట్లో, ఎందుకంటే అప్పుడు అంత ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండేవాళ్ళు కాబట్టి పండగ వస్తేనే పరమాన్నం ఇంట్లో. అది దానికి కూడా ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళు, పండగ ఎప్పుడు వస్తుందా అనేసి. ఇప్పుడు ఏమైపోయింది, నిత్యం పండగే. ఆలోచన వచ్చిందంటే పండగ చేసుకోవడమే.
0: అందుబాటులో ఉన్నసరికి పండగ ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఉన్న పిల్లలకి అన్న తమ్ముడు చెల్లి వీటికంటే ఇంపార్టెంట్, ఈ స్మార్ట్ ఫోన్, ఈ గ్యాడ్జెట్ తోనే ఎక్కువైపోతుంది సార్. వీళ్ళకంటే ఎక్కువ బంధం వాటితోనే ఉంటుంది. ఒకప్పుడు పొద్దున్నే లేవడంతోనే అక్క మీద, చెల్లి మీద, లేదా తమ్ముడి మీద ఏదో గొడవ పెట్టుకుని అలా చేసుకుంటే లేచి తిరిగే మనుషులు, ఇప్పుడు నిద్ర లేవడంతోనే చేతిలో ఫోన్ వెతుక్కొని పక్కనే ఉందని ఫోన్ చూసుకొని నిద్ర లేచే పరిస్థితి వస్తుంది చిన్న పిల్లలు.
1: ఎవరికైనా దిండు పక్కనే ఫోన్ ఉండాల్సిందే కదా.
0: పెద్దవాళ్ళకంటే వ్యాపార వ్యవహారాలు, ఉద్యోగ బాధ్యతలు తప్పనిసరి. కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా ఈ ఫోన్ తోనే నిద్ర లేవడం, ఫోన్ తోనే పడుకోవడం లాంటివి జరగడం వల్ల ఈ పండగలు, అన్నదమ్ములు, లేదా ఈ కుటుంబ బంధుత్వాలు, ఈ అన్యోన్యత తల్లిదండ్రుల మధ్య ఉన్నదే తప్ప కుటుంబ సభ్యుల మధ్య పంచుకునే ఇటువంటి కుటుంబ విలువలు వీళ్ళ దాకా చేరట్లేదని అనిపిస్తుంది సార్. ఈ జనరేషన్
1: ఇదంతా రావాలనంటే కొంతమంది నైపుణ్యం ఉన్నటువంటి మేధావులు ఈ మధ్య కాలంలో మనకి తెలియజేస్తున్నారు ఏంటంటే, కొన్ని రకాల యాప్స్ సటన్ ఏజ్ వరకు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండకుండా చట్టాలు తీసుకురావాలి అనేది వాళ్ళు ఒక చట్టం తీసుకురావడానికి మేధావులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా గనక జరిగితే ఒక సటన్ ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళకి విద్యకు సంబంధించిన యాప్స్ మాత్రమే అందుబాటులో ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అనేది వాళ్ళకి సరిపడని విషయం. దీన్ని ముందు మనం ఖచ్చితంగా తీసుకుంటాం, మార్పు వస్తుందనేసి ఆశిద్దాం. ఆ కోణంలో మనం అంత ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎవరింట్లో వాళ్ళు పిల్లలను కంట్రోల్ చేయగలిగితే బెటర్.
0: అవును సార్, అదే పిల్లలకి తల్లిదండ్రులు ఒక్కళ్ళు అయిపోయేసరికి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి ముద్దు మురుపుని చేసేసరికి కొన్ని విషయాలు వాళ్ళు దీనే చేయలేకపోతున్నారు. చెడు జరిగినా గానీ
1: వాస్తవం వాళ్ళు ఏదైనా చేయాల్సిన తప్పదు.
0: గత రోజుల్లో అలా ఉండేది కాదు. నలుగురు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే దండించో, ఏదో ఒకటి తల్లో నాన్నో ఎవరో ఒకళ్ళు మందలించి వాళ్ళకు భయం చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఆ భయం ఉండేది.
1: ఒకరిని దండిస్తుంటే మిగతా ముగ్గురు సెట్ అయ్యేవాళ్ళు,
0: మిగిలిన వాళ్ళు దారిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేకుండా పోయింది. పూర్తిగా ఒకళ్ళే అయ్యేసరికి మొత్తం మంచి అయినా చెడైనా వాళ్ళతో పంచుకోవాలి కాబట్టి ఇంకా వాళ్ళు దాన్ని పిల్లలు కూడా ఎక్కువ
1: ఓకే అండి. శ్యామ ప్రసాద్ గారు, మరి మార్పు అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా సృష్టించుకోవాలి. ఎవరో వస్తారేదో చేస్తారు కాదు, మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయాలనంటే వాళ్ళని ఎంతవరకు లాలించాలి, ఎంతవరకు మనం వాళ్ళని కంట్రోల్ చేయాలనేది గుర్తు పెట్టుకుంటే మంచిది. ఆకాశవాణితో చాలా చక్కటి విషయాలు మాట్లాడిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థ్యాంక్ యూ సార్.

0: నమస్తే అండి.
1: నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్? నేను సార్ నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలం యవనం నుంచి శ్రీరామ్ హనుమాన్ గారు
0: మాట్లాడుతున్నాను. హనుమాన్ గారు బాగున్నారా? పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరి ఈరోజు శనివారం
1: ఈ రాఖీ సందర్భంగా మా ఇంటిలో నా ముద్దుల మనవరాలతో ఇప్పుడే రాఖీ కట్టించుకున్నా, చాలా సంతోషంగా ఉన్నాయి సార్.
0: ఓకే, రాఖీ కట్టించారు మనవరాలతో?
1: మనవరాలతో, మాకు ఆడపిల్లలు లేనందుకు మనవరాలు జన్మించినందుకు నాకు ఎంతో చెప్పడానికి ఆనందంగా ఉన్నది.
0: ఒకటి గుర్తు పెట్టుకోండి హనుమాన్లు గారు, రక్షాబంధన్ అనేది కేవలం సోదర సోదరి మల్ల మధ్యలో బంధం కాదు. మనకి ఎవరైతే మనకి రక్షగా ఉంటారో, బంధుత్వం ఉండొచ్చు, రక్త సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వరుస ఏదైనా పర్లేదు, రక్ష కట్టారని అంటే వాళ్ళ లైఫ్ కి మనం శక్తి ఇవ్వాల్సిందే. చాలా మంది ఏమనుకుంటారు, ఇది కేవలం అన్నా చెల్లెల అనుబంధమే అనుకుంటారు, కానీ అలా కాదు. ఓకే, మీ మనవరాలు బాగా ఎంజాయ్ చేస్తుంటుంది మీకు రాఖీ కట్టి.
1: సంతోషం ఉందాం సార్, ఈ రోజు మన హ్యాపీగా ఇంట్లో ఆనందం ఉంది మాకు.
0: ఓకే అండి, మరి చక్కగా మరి పండుగను ఎంజాయ్ చేశారు మీరు. మరి మీకోసం ఆకాశవాణిలో మరి పాటల పల్లకి సందర్భంగా ఒక పాట కూడా వినిపిస్తున్నాం.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఇది పాటల పలకలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీరు ఎక్కడి నుంచి కాల్
1: నమస్తే.
0: చేశారు?
1: గొల్లగూడెం రైడర్ బస్తీ సార్
0: గొల్లగూడెం రైడర్ బస్తీ కొత్తగూడెం.
1: అవును సార్.
0: ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మీ పేరేంటి?
1: చేస్తూ ఉంటాం సార్.
0: ఓ, జొన్న రొట్టెలు. ఈ మధ్య ప్రాచుర్యం బాగా వచ్చింది కదా. రోజు ఎన్ని అమ్ముతారు?
1: రోజుకు 1000 రూపాయలు 1500 రూపాయలు అమ్ముతాం సార్. ఎందుకంటే ఆర్డర్కి ఎక్కువ పోతాయి సార్.
0: ఆర్డర్ మీద ఎక్కువ పోతాయా?
1: ఆర్డర్లకు ఎక్కువ పోతాయి సార్.
0: మరి ఒకనొక రోజుల్లో జొన్న రొట్టె అంటే చాలా గట్టిగా దలసరిగా ఉండేది. ఇప్పుడు మీరు చేసే రొట్టెలు చాలా మెత్తగా మృదువుగా మన గోధుమ రొట్టెలాగా ఉంటున్నాయి. కారణం ఏంటై ఉంటుంది?
1: అంటే సార్, జొన్నలు మేము కొద్దిగా ఏసీ కొద్దిగా బియ్యం పిండి కలుపుతాం సార్.
0: కల్తీ చేస్తున్నారు అయితే.
1: అయితే కల్తీ అంటే కొద్దిగా బియ్యం పిండి ఉంటే సార్ మెత్తగా ఉంటది. ఒకటి ఏంటంటే సార్, మా హాట్ బాక్స్ ఉంటది కదా, హాట్ బాక్స్ లో పెట్టేటప్పుడు వీటి ఎక్కడ పోతుంది, అది లోన ఉంటది కాబట్టి జొన్న రొట్టెలు మెత్తగా ఉంటాయి సార్.
0: కరెక్టే. గానీ ఒకనొక రోజులో జొన్న రొట్టె చేశారంటే ఖచ్చితంగా కర్రల పొయ్యి ఉండాలా? కర్రల పోయినప్పుడు జొన్న రొట్టె చేసి ఆ రొట్టెని గనక పొయ్యి చుట్టూతా ఇట్లా నిలబెట్టేవారు. దాని వేడికి ఇది గట్టిపడేది. మరి కల్తీ చేయడం వల్ల అప్పుడు బియ్యం పిండి, ఇప్పుడు షుగర్ పేషెంట్లు జొన్న రొట్టె తినాలి, మరి బియ్యం తినకూడదు. మరి మీరు బియ్యం పిండి కలపడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమే కదా.
1: అంటే మరి ఎక్కువ కలిపితే ప్రాబ్లం ఉంటాయి సార్. మరి కలిపితే చెప్పాలి
0: సార్. ఏదైనా కూడా కలపచ్చు, మెత్తగా ఉండాలని కలపచ్చు, గానీ మరి వాళ్ళ ఆరోగ్యాన్ని మనం దెబ్బతీసిన వారం అవుతాము. దయచేసి అలా చేయకుండా జొన్న రొట్టెని జొన్న పిండితోనే మొత్తం చేసి ఇవ్వండి, వాళ్ళకి సరిపోతుంది కదా.
1: అయితే ఈ రొట్టె వచ్చేసి కొద్దిగా మాకు రేట్ కూడా కొద్దిగా తక్కువనే ఇస్తారు కాబట్టి సార్. ప్యూర్ గా జొన్నలు అయితే నీటిపాటు కాదు సార్.
0: ఇప్పుడు చాలా మంది ఇళ్లలో చేసుకోలేక జొన్న రొట్టెల సెంటర్స్ బాగా వచ్చేసాయి. ప్రతి ఊర్లోనూ జొన్న రొట్టెల సెంటర్స్ వచ్చేసాయి. సాయంత్రం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బండి పెట్టేసి జొన్న రొట్టెలు అమ్ముతూ ఉన్నారు.
1: వాస్తవం ఏంటంటే సార్, ఈ రొట్టెలు ప్యూర్ గా జొన్నలు అయితే సార్, మన కట్టెల పొయ్యి అయితేనే గట్టిగా అవుతుంది సార్. లేకపోతే మన గ్యాస్ పైన రొట్టె ఇరుగుతూ ఉంటాయి సార్ జొన్న రొట్టెలు.
0: అవునవును, కానీ అది ఆరోగ్యం కదా.
1: ఆరోగ్యం
0: రోజుకు 1000 రూపాయల రొట్టెలు అమ్ముతారా? కానీ మా పక్కన ఒకరు ఉండేవారు, వాళ్ళు జొన్న రొట్టెలు చేసేవారు. కేవలం జొన్న పిండితో మాత్రమే చేసి ఇచ్చేది ఆవిడ, అప్పుడప్పుడు నాకు కూడా ఇచ్చేది. ఓకే ఓకే. మరి ఈ జొన్న రొట్టెల వ్యాపారం చేయాలంటే ఎంత మంది కష్టపడాలా? ఇద్దరు మీకు చేయొచ్చా? అవునా, ఓకే అండి. మరి ఆకాశవాణితో మాట్లాడేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.

0: నమస్తే మిత్రమా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నా పేరు కాగిత వెంకటేశ్వరరావు.
0: ఓకే వెంకటేశ్వర గారు, మరి ఈరోజు ముచ్చట ఏంటి మనకి?
1: ఈరోజు ఏంటంటే ప్రతి విద్యార్థుల్లో పూర్వ విద్యార్థులు అనేది ఉంటారు. జనరల్ గా ఎప్పటి నుంచి స్కూల్లో కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులు అంటారు వాళ్ళని. ఇప్పుడు మనకి పూర్వ శ్రోతలు వచ్చారు రేడియో ద్వారా. ఎట్లా వచ్చారంటే రోజు రెగ్యులర్ గా ఒక మన జిల్లా కాక వేరే జిల్లాలని అక్కడెక్కడ అందరూ శ్రోతలంతా కలిసి ఒకరికొకరు పరిచయాలు చేసుకుని నెంబర్లు తీసుకొని ఫంక్షన్ లు కూడా వెళ్లే వాళ్ళు. శ్రోతలంతా పూర్వ శ్రోతలుగా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు అంతా. అది ఆకాశవాణి ద్వారా సాధ్యమైంది. అది
0: ఆకాశవాణి ద్వారా మరి మీకు

0: ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు?
1: నాకు చాలా మంది అయ్యారు. ఇప్పుడు మన దగ్గర తిరుతురాపూర్లో ఉండేవాళ్ళు, అక్కడ సాంపరంలో, తర్వాత ఏనుకూరు, ఇట్లా చాలా మంది అట్లా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు కూడా ఫంక్షన్ జరిగితే పిలుస్తున్నారు అందరినీ.
0: కేవలం ఫంక్షన్ లో పిలవడం కాదు, నాకు ఒక మిత్రుడు ఉన్నారు. అతను ఏం చేస్తాడంటే, పెద్ద అతను, శుభకార్యాలకి వెళ్ళడు, ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా వెళ్ళడు. ఏదైనా మనం భోజనానికి వెళ్దాం, హోటల్కి వెళ్దాం అని కూడా రాడు. కానీ అతను సోషల్ గా ఎలాగ సర్వీస్ చేస్తాడంటే, ఎవరైనా తెలిసిన వ్యక్తికి, ఎవరైనా ఫ్రెండ్ కి ఆపద వచ్చింది, హాస్పిటలైజేషన్ అయ్యిండు, లేకపోతే ఇబ్బందులు ఉన్నాడంటే, ఖచ్చితంగా వెళ్ళేసి లీవ్ పెట్టుకుని మరీ సర్వీస్ చేసి వస్తాడు. మరి అప్పుడు వచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు రావనంటే, ఆయన అంటాడు, సంతోషంగా ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ యొక్క అవసరం అనేది ఉన్నా లేకపోయినా నడిచిపోతుంది, కానీ కష్టంలో ఉన్నప్పుడే ఫ్రెండ్ అనేవాడు ఉండాలి అనేసి. అంటే కష్టంలో ఉన్నప్పుడు కూడా ఫ్రెండ్షిప్ అనేది బలంగా ఉంటేనే సంతోషదాయకంగా ఉంటుంది.
1: ఏంటంటే మనకి ఆకాశవాణి ద్వారా కూడా కొంతమంది స్నేహితులు పరిచయం అవుతున్నారు. అట్లా పరిచయాలు అవడం వల్ల ఒకరికొకరు కొత్త
0: పెడుతాం.
1: నేను చాలా మందిని చూసా ఈ విధంగా పరిచయాలు అవటం, ఫోన్ నెంబర్లు తీసుకోవటం, మాట్లాడటం, ఎక్కడ ఏ ఊరైనా ఓన్లీ రేడియోలోనే కాకుండా బయట కూడా ఫోన్లు తీసి మాట్లాడుతున్నారు వాళ్ళంతా.
0: అదొక కుటుంబం లాగా ఏర్పడుతుంది.
1: అది ఆకాశవాణి కొత్తగూడెం ద్వారానే ఇదైంది. అందుకోసమే ఆ ముద్ర ఇబ్బంది చేశాను సార్.
0: ఓకే, ధన్యవాదాలు వెంకటేశ్వర గారు. మరి మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా.

0: జ్ఞాపకం ఉందిరా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: పెట్టే వింటారు,
1: పిల్లల పిల్లలకు పెట్టకథగా చెప్పుకుంటారు అంతే.

0: మార్నింగ్, మీ పేరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు మాధవేన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి.
0: లక్ష్మీదేవిపల్లి మండలం నుంచి శ్రీనివాసరావు గారికి స్వాగతం పలుకుతూ ఉంది మా పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: ఈరోజు తెలుగు మన ప్రజలు తెలంగాణ గాని అన్నాచల అనుబంధానికి ప్రతిగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్నారు సార్ చాలా మంది.
0: శ్రీనివాసరావు గారు, రాఖీ పండుగ అనేది కేవలం తెలుగు ప్రజల పండుగే కాదు, మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి పండుగ.
1: అదే సార్,
0: చెప్పండి మీ యొక్క పండుగ అనుభవాలు ఏంటి?
1: అనుభవాలు అంటే ప్రతి సంవత్సరం సిస్టర్ వచ్చి కలుపుతారు రాఖీ కడతారు సార్. ఈ మధ్యనే కొద్దిగా కోడలు గడవ సార్ జరిగింది, దాంట్లో వాళ్ళ తమ్ముడికి రాఖీ కదని హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది, గోదావరి యాక్సిడెంట్ అయింది సార్, దాంట్లో ఆ అమ్మాయి చనిపోయింది. అది ఒక విషాదకరమైన విషయం.
0: అయ్యో,
1: రాఖీ కదా తమ్ముడికి రాఖీ కదా అని కాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో, ఆ అమ్మాయి చనిపోయింది రీసెంట్ గా. మరొక విషాదకరమైన విషయం సార్ ఇది.
0: ఓకే, ఏదైనా కూడా ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం మాత్రమే కాదు మనల్ని తీసుకెళ్లే డ్రైవర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి
1: సార్.

0: హలో, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు?
2: మరి మీ ముచ్చట ఏంటి
0: సార్? నేడు భారతదేశం అంతా ఎంతో సంతోషవంతంగా జరుపుకునే ఫెస్టివల్ రక్షాబంధన్. ముఖ్యంగా అన్న చెల్లెల అనుబంధానికి, రక్త సంబంధికుల యోగక్షేమాలు క్షేమంగా ఉండాలని కోరుతూ సోదరి మనులు సోదరులకు ఇచ్చే రక్షాబంధన్ ఈ కార్యక్రమం. ఇది మనకు పురాతన కాలం నుంచి, చరిత్ర ఇతిహాస కాలం నుంచి కూడా, భారతదేశంలో వేద కాలం నుంచి కూడా ఈ ఆచారం ఉంది సార్. మనకు మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవులు రాజశేఖర యాగం జరిపిన తర్వాత కృష్ణుడికి అగ్రాసనం ఇచ్చారు సార్ అక్కడ. అప్పుడు ఆయన అగ్రాసనం మీద ఉన్నప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళలో శిశుపాలుడికి నచ్చదు అన్నట్టు. నచ్చకుండా కృష్ణుడిని దుర్భషులాడితే 100 తప్పుల తర్వాత ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రం గర్జిస్తూ పోయి వారి శిరస్సును ఖండిస్తుంది అన్నట్టు. అప్పుడు శ్రీకృష్ణుడి చేతికి కూడా కొంచెం గాయం అవుతుంది. ద్రౌపది పక్కనే ఉండి సోదరి కదా సార్, ఆమె చీర చెంగుతోటి గాయానికి కట్టు కడుతుంది అన్నట్టు. అదే విధంగా ఆయన సోదరిని కాపాడటం కోసం ద్రౌపదిని నిండు సభను అవమానించాలని చూసినప్పుడు కొన్ని వేల వస్త్రాలు ధారావాహికంగా ప్రవహింపజేస్తాడు. చేస్తే వాడు మూర్చపోయి వెళ్ళకిలా పడిపోతున్నాడు అన్నట్టు. భారతదేశంలో మనకి భరతమాత, కలకత్తా కాళి, ఇవి మన వేదాల్లో ఆదేశించబడింది. తోబుట్టువులు, చెల్లెళ్ళు, రక్త సంబంధికులు అందరూ క్షేమంగా ఉండాలి, అనుబంధంతో కలిసిమెలిసి ఉండాలి జీవితాంతం అనే ఒక సూత్రంతో ముడివేయబడిన ఆత్మీయ బంధం సార్ రక్షాబంధం. ప్రతి భారతీయుడు కూడా తోడునీడుగా ఆత్మీయులను కాపాడాలని. మాకు వరంగల్లో పాఠశాలలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలు రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంటారు సార్. ముఖ్యంగా పరకాల చైతన్యతుల్లో పిల్లలు రాఖీలు తీసుకొచ్చి విద్యార్థులందరికీ కడుతుంటారు సార్. ఇక్కడ తర్వాత టీచర్స్ అంతా కూడా సిటీలోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లలో, ఆర్టీసీ బస్ స్టాండ్లలో కండక్టర్స్ కి, డ్రైవర్స్ కి, తర్వాత మండల ప్రజాపరిషత్ వారికి, పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి, కలెక్టర్ ఆఫీస్ కి, కలెక్టర్ గారికి, వాళ్ళందరూ కూడా రాఖీలు కట్టి పిల్లలు వాళ్ళకి స్వీట్స్ అవి ఇచ్చేస్తుంటారు సార్. చాలా చక్కగా ఉంటుంది సార్ దగ్గర.
1: ఒక ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ అనేది చాలా గొప్ప విషయము, మరి అందరు కూడా పాటిస్తూ ఉన్నారు. రక్షాబంధన్ సంబంధించిన ఒక చారిత్రక అంశాన్ని మీరు ఈ రోజు రేడియో ముఖంగా అందరికీ తెలియజేసేందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో,
1: హలో సార్, నమస్కారం అండి.
0: నమస్తే అండి. మిత్రమా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: మా పేరు నాగేశ్వరరావు సార్.
0: ఓకే, కొత్తగూడెం.
1: కొత్తగూడెం నెహ్రూ బస్తి.
0: చెప్పండి, ఈరోజు ముచ్చట్లేంటి?
1: ఈ వాతావరణం ఏంటి, వర్షాల గురించి చెప్దాం అనుకుంటున్నాను సార్.
0: చెప్పండి.
1: మనకి ఎటు గాలి పరిస్థితులు కాలం కాని కాలంలో ఈ ప్రకృతి హృదయకాండాలు చేసే లాగా ఉంది వాతావరణం చూస్తుంటే. తుఫాను ప్రభావం, అక్కడక్కడ భారీ వర్షాలతో చాలా దారుణంగా ఉంది. అటు నేపాల్ అటు సైడ్ భారీ వర్షాలు, అటు సారి అటు రాష్ట్రాల్లో అల్లకల్లోలం చేస్తున్నాయి. జనసంఖ్య ప్రాణ నష్టం ఇవి కూడా జరుగుతున్నది. నిజంగానే ఇది ఏదో కాలం కాని కాలం. ఈ కాలంలో వర్షాలు రావడం అంటే వెనకట మేము కూడా వచ్చేయండి, కానీ ఈ వర్షాలకి పేర్లు లేవు. అప్పట్లో ఏదో మబ్బులు గురిసి వర్షాలు వస్తున్నాయి అనేవాళ్ళు.
0: ఏదైనా ఇప్పుడు కాలం కాని కాలం అని మీరు అంటున్నారు, వర్షాకాలమే కదా మన ముందు.
1: వర్షాకాలంలో ఏది కాలం అంత భయంకరం ఇప్పుడు వస్తున్నాయి. తుఫాన్ల ప్రభావం వల్ల వస్తుంది మొత్తానికి. ఏదైతే నేను వ్యవసాయం కొనుగోలు చేశాను, అప్పట్లో గటువు కాలం వచ్చేసింది, వర్షాలు లేవు. వర్షాలు పడక కరువు కాలం వచ్చేసింది. అరే ఇంకా వర్షాలు లేకపోతే రైతాంగం ఏం చేస్తారు? వర్షాల మీద ఆధారపడే రైతులు మొత్తం ఎన్నుకున్నారు, వ్యవసాయం చేయకుండా ఎన్నుకున్నారు. సరే ఏదో మళ్ళీ ఆరుగాల పంటలు ఇంకేదైనా పంటలు పండించుకోవచ్చు అన్నట్టు వ్యవసాయం చేసుకోవడానికి మళ్ళీ వ్యవసాయ భూమిలో ఏదో సేద్యానికి చేస్తూ ఉంటాయి. మేము వ్యవసాయం చేసేవాడిని కాబట్టి వ్యవసాయానికి మా నాన్న వాళ్ళతో కలిసి వచ్చిపోయి నేను కూడా మా అమ్మాయిని వ్యవసాయం చేయడానికి తంటి కట్టి వ్యవసాయం చేసుకుంటున్నాం. బాగా ఎటు చూసిన మబ్బులు బాగా విస్తారంగా కమ్మేసింది, మబ్బులు బాగా కమ్మేసి అప్పు వస్తుంది అని చెప్పేసి అనుకుంటే మా అమ్మాయి ఏం చేశాడు, సరేగా ఇద్దరం కట్టి తంటలు దూరుతున్నాం. ఆ తల్లి ఒకటే ఇరిగిపోయింది. ఇరిగిపోతే నేను పక్కకి వెళ్ళేసి పక్క వాళ్ళ చేనులో ఉంటే వాళ్ళ దగ్గర అడిగి తీసుకుని వస్తారని ఆయన వెళ్ళిపోయాడు. నేను దుంతనే ఉన్నాను, బాగా గాలి వస్తుంటే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసేసి నేను ఒక చెట్టు కిందకి పరిగెత్తాను. వెళ్ళేసరికి చుడిగాలి సార్, ఆ గాలి ఊపిరికి లేచడానికి ఎడ్లు తప్పుకున్నాయి. ఈ తల్లి అనేది లేచిపోయి దగ్గర దగ్గర మా పది అడుగులు పైకి లేచింది. తల్లి లేచిపోతుంది ఏంటి, ఇవన్నీ ఎడ్లు తప్పుకున్నాయి. మమ్మ తల్లి వేస్తుంది, అటు చూస్తే కరెంటు వైర్లు ఉన్నాయి. అమ్మ ఏమొస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. గాలి వచ్చింది, లేచింది, అయిపోయింది పెద్ద తుఫాను. మా అమ్మాయి లేడు నా దగ్గర, నాకు భయం వేస్తుంది. ఆ చెట్లకి పక్కనే పడిపోయింది పిడుగుపడది. ఆ పిడుగుపాటుకి పక్కనే ఉన్న వ్యక్తి ఆయన కొంచెం ఆరోగ్యం ఇచ్చినా ఎలాగైతేనో మొత్తానికైతే గుండె వీక్ అనమాట. ఆయన పిడుగు దెబ్బకి పడిపోయి చనిపోయాడు. ఆయన మీద పడలేదు కానీ దూరాలు పడిపోతుంది, కనీసం ఒక 10-15 అడుగుల దూరంలో పడితేనే ఆయనకు భయం వచ్చి చనిపోయాడు. మా అమ్మాయి అది చూసేసి పరుగున వచ్చేసింది సార్. ఇప్పటికీ చెప్తాడు ఆయన, వర్షం పోయేటప్పుడు ఈ తుఫాన్లప్పుడు చుడిగాలి వస్తుంది, ఆ గాలిలో కూడా వెళ్లకుండా ఉండాలి, చెట్ల కింద కూడా ఉండొద్దు సార్. ఎవరైనా వ్యవసాయం చేసే రైతులు గాని, వ్యవసాయ భూములలో చేసే కూలీ ప్రజలు గాని దయచేసి చెట్ల కింద గాని అట్లా పోవద్దు. ఎవరంటే పైన ఏదైనా గుడ్డ లాంటిది ఏదైనా కప్పుకొని నిలబడాలి కానీ వర్షం వచ్చినా నిలబడాలి అని
0: సందేశం. ఓకే అండి. మరి చాలా చక్కగా వర్షం వచ్చినప్పుడు రైతులు అలాగే పాదచారకులు కూడా ఏదో వర్షం పడుతుంది కదా చెట్టు నీడ మనం తడకుండా ఉంటాం అనేసి చెట్టు కింద ఉండకుండా తడిస్తే తడిసాం, వర్షంలో నిలబడితే పోయింది ఏముంటుంది. కానీ చెట్టు కింద నిలబడడం వల్ల ఏమవుతుందంటే తండ్ర

0: వచ్చినప్పుడు అది భూమికి ఎర్త్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రమాదాలు సంభవిస్తాయి. మరి రైతులకు చాలా చక్కటి విషయాన్ని మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: థ్యాంక్ యూ సార్.
2: బాగున్నావా?

0: హలో,
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ మిత్రమా. మీ పేరు?
1: కట్ల సతీష్ సార్, భద్రాద్రి కొత్తగూడెం రాంపురం గ్రామం.
0: ఓకే సతీష్ గారు, ఈ కార్యక్రమం యొక్క పేరు పూర్తిగా చెప్పగలరా?
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: వెరీ గుడ్, ఎందుకంటే మీరు రేడియో ఎక్కువగా వింటుంటారని మాకు తెలుసు కాబట్టి కరెక్ట్ చెప్పారు.
1: ఆకాశవాణి శ్రోతలు కూడా రేడియో విని విని విని ఆ కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు. అకాశవాణి అభిమానం.
0: ఓకే సతీష్ గారు, మరి ఈ రోజు ముచ్చట ఏంటి మీది?
1: సరే, అవయవదానం గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇప్పుడు 2022లో రోడ్డు ప్రమాదాలు చనిపోతే తమ ఏమైందంటే అది మాకు తెలవడం ఉంది. ఇప్పుడు ఒక కన్ను ఇస్తే ఇద్దరి కన్ను చూపు తేవచ్చు అని చెప్పారు. అలాగే లివర్ గాని కిడ్నీలు గాని, కిడ్నీలు అంటే గుర్తుకొచ్చింది సార్, మా దోస్తులు మా చిన్ననాటి మిత్రులు ఇద్దరు కూడా వాళ్ళకు షుగర్ అటాక్ అయ్యి రెండు కిడ్నీలు కూడా ఖరాబ్, ఒక అతను చనిపోయాడు. 18లలో ఒకటి రమేష్ అని, డయాలసిస్ సంవత్సరంన్నర పాటు, సంవత్సరం కూడా జరగలేదు. తమ ఏంటంటే ఇక్కడ డయాలసిస్ తోని లైఫ్ లాంగ్ బతికిన వాళ్ళు కూడా

0: ఉన్నారు. అది ఎట్లా అంటే వెనక సరైన భద్రత ఆయన వాళ్ళు చూపించాల్సిన బాధ్యత కూడా అటు భార్య పిల్లలకు ఉంటది కాబట్టి ఈయనేమనుకున్నాడంటే నా నేనే సరిగా లేనప్పుడు నా సంపాదన లేనప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలన్న ఉద్దేశంతో మానసికంగా కుంగిపోయి చనిపోవడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే మన అవయాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది.
1: ఇప్పుడు
0: డాక్టర్లు గానీ ఏదైనా గానీ అతి ప్రమాదం అన్నారు. ఇప్పుడు అన్నం కూడా తినేంత వరకు మోతాదులు తింటే అది మనకు ఔషధం, ఎక్కువ తింటే అది విషం అని అది జగమిరిగిన సత్యమైనా గానీ మనం చేసే తప్పులు అక్కడే చేస్తున్నాం. మన నోటికి తాళం వేసుకుంటే మన ఆరోగ్యం ఎప్పటికీ బాగానే ఉంటది.
1: సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి,
0: ఏదైనా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని.
1: యా, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సెప్టెంబర్ 1 నుంచి మరి 7 వరకు పౌష్టిక ఆహార వారోత్సవాలు కూడా
0: జరుగుతాయి. ఇప్పుడు కంటికి కూడా, ఎందుకంటే నేత్రదానం మహాదానం అన్నట్టు, ఎందుకంటే ఇప్పుడు చూపులేని మన ఆకాశవాణి శ్రోతలు కూడా ధర్మగురు ఉన్నారు. అదే వాళ్లకు కొంతమంది ఎవరైనా కంటి దానం చేశారనుకోండి, వాళ్ళు కూడా ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఉంటుంది.
1: సహజంగా మన తదనంతరం మట్టిలోనో లేకపోతే పంచభూతాల్లోనో కలిసిపోయి ఈ దేహాన్ని ఒక అవయదానం ట్రస్టీకి ఇచ్చినప్పుడు అది మరొక 6 ప్రారంభిస్తుంది. కళ్ళు లేని కళ్ళు చూపిస్తుంది, కిడ్నీలు ఇస్తుంది, లివర్ ఇస్తుంది, హార్ట్ ఇస్తుంది, అన్ని రకాల ఆర్గాన్స్ అని వాళ్ళు ఉపయోగించుకుంటారు. దీంతో పాటు భవిష్యత్ తరాలకి మరి వైద్యపరంగా అప్డేట్స్ చేయాలన్నా కూడాను వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసేందుకు కూడా మెడికల్ కాలేజ్ వాళ్ళు ఇట్లాంటి బాడీస్ ను ఉపయోగిస్తూ ఉంటారు. తదనంతరం ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఎవరికి కూడా తెలియదు అవయదానం ఇచ్చాడు ఈయన అనేది తెలియదు. లాస్ట్ కి ఎవరో ఒకరు గుర్తుపట్టుకుని మెడికల్ కాలేజ్ లో డైరెక్ట్ గా వచ్చారు. వచ్చేసిన తర్వాతే కార్యక్రమం మొత్తం మారిపోయింది అక్కడ. ఈ మధ్య కాలంలో కొన్ని రాష్ట్రాలు కూడా అవయదానం చేసిన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి కొంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు, ఖర్చులకు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. అదంతా ఒక ఎత్తు అనుకోండి, కానీ మన తదనంతరం ఇది ఎటుపోతే మనకి ఎందుకు ఈ బాడీని ముందు తరాలకి అది దానం చేసిన వాళ్ళం అయితే అది మంచి చాలా గొప్ప విషయం.
0: ప్రతి ఒక్కరు తెలుసుకున్నది ఇప్పుడు మన ఎట్లయితే సెల్ ఫోన్ అయితే మనకు నిత్యావసరం ఎలా అయిందో, ఇప్పుడు నేత దానం గానీ మన ఆధార దానం గానీ వాళ్ళ ఒక సర్టిఫికేట్ మనకు ఒక ఐడి ఇస్తారు కాబట్టి అది కూడా మన వ్యాలెట్ లో పెట్టుకుంటే సరే. ఇప్పుడు ఎందుకంటే మనం ఇవాళ ఇప్పుడు ఉన్నోళ్ళం సాయంత్రం వరకు ఉంటామా ఉండదన్న గ్యారంటీ లేదు కాబట్టి మన కుటుంబ సభ్యులకు గానీ మన ఫ్రెండ్స్ కూడా తెలియజేయాలి, ఇట్లా నేను అవయవ దానం చేసిండ్రా, ఒకవేళ నాకు ఏమైనా అయినప్పుడు కూడా మీరు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇస్తే వాళ్ళు వచ్చి మాకు కలెక్ట్ చేసుకుంటారని చెప్తే ఏమవుతుంది అంటే అప్పుడు ఎంతో మందికి మనం మన అవయవాలు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుందని.
1: దీని మీద ఆకాశవాణి కూడా గత 15 కిందట సీతామహాలక్ష్మి గారితో ఒక పరిచయ కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేశారు. అంటే మన తదనంతరం ఎటో పోతున్న బాడీని మరి ముందు తరానికి కూడా ఒక చూపు, ఒక ప్రాణం పోసే దిశగా తీసుకెళ్తే ఇంకొంతకాలం వాళ్ళలో మన బాడీని చూసుకునే వెసులుబాటు అనేది కలుగుతుంది. చాలా చక్కటి ఈ విషయాన్ని మీరు ఈరోజు మా పాటల పల్లెకలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో ప్రస్తావించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: మీరింతవరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణికి శ్రోతలు ఫోన్ చేసి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మల సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీయుతులు మాలోతు సుమన్, సుగ్రీవ. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో, మీకిష్టమైన పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

ఈనాటి ఏకచిత్రగారం శీర్షికన అన్నపూర్ణ పిక్చర్స్ వారి డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం సమకూర్చిన వారు దాశరథి ఆత్రేయ. ఈ పాటలను ఆలపించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, బి వసంత, జగ్గయ్య. వినండి ఈనాటి ఏకచిత్రగారం శీర్షికన అన్నపూర్ణ పిక్చర్స్ వారి డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని పాటలు.

ಸಿನ್ನೋಡ ಓ ಸಿನ್ನೋಡ ಓ ಸಿನ್ನೋಡ ಓ ಸಿನ್ನೋಡ.

నాసిల్లక నీయల్లక తెచ్చిందిలే అందం నా కళ్ళు చూడవే నీ బొమ్మ ఆడనే మనసంతా నీవేనే బంగారాల

0: అరే ఎప్పుడు వచ్చారు?
1: నీకు తపోభంగం కలిగించావా?
0: లేదు, నా తపస్సుకు మెచ్చి ఆది దంపతులు ప్రత్యక్షం అయ్యారు.
1: మరి ఆపేశావే, పాడు.
0: ఆది దంపతులే అడుగుతుంటే కదనగల్లా. మాధవీదేవి గారు, మీకు అభ్యంతరం లేకపోతే కాదనకండి.
1: ప్రతిమాలించుకోవాలా?

Aquí.

నా కళ్ళు చూడవే నీ బొమ్మ ఆడనే మనసంతా నీవేనే బంగారాల బుగ్గ.

జోలికింత రాబోయి. ఓ సిన్నోడా, ఓ సిన్నోడా, ఓ సిన్నోడా.

మీరు ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన అన్నపూర్ణ పిక్చర్స్ వారి డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం దాశరథి ఆత్రేయ సమకూర్చగా, సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటలను ఆలపించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల, బి వసంత, జగ్గయ్య. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076,
0: మరొక నంబర్ 7989701158.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు విందాం బాహుబలి చిత్రం కోసం. మోహన భోగరాజు రేవంత్ పాడిన పాటకు సాహిత్యం అందించారు చైతన్య ప్రసాద్, సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి.

చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రం నుంచి శేఖర్ చంద్ర పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవేణ శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడ. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురుపుడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
7: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు వింటున్నారు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు. ఇప్పుడు విందాం సర్కారు వారి పాట. చిత్రంలోనిది

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
0: ఫోన్ నంబర్
1: 9989679076.
0: మరొక నంబర్ 7989701.

0: మీరు విన్నారు అఖండ చిత్రంలోని పాట. ఇప్పుడు విందాం అల వైకుంఠపురములో చిత్రంలోనిది పాట.
1: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమన్నా అబ్బా కడుపు నిండిపోయింది మంగళం.

0: ప్రతి తీసిన తర్వాత ఎండిన మూలను విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. ప్రతి కట్టెను రోటవేటరు లేదా స్ప్రెడ్డర్ తో భూమిలో కలియదున్నాలి. దీని వలన నేలకు పోషకాలు అందడమే కాకుండా పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. ఇక రైతు సోదరులు తమ ప్రాంతానికి అనువైన స్వల్పకాలిక మధ్యకాలిక వంగడాలను ఎన్నిక చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతమంతా ఒకేసారి విత్తుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తుత్తురు బెండ బెండలాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ప్రతి పంటను సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో విత్తుకోవాలి. బీటీ ప్రతిని సాగు చేసేటప్పుడు 2-3 వరుసల నాన్ బీటీని సాగు చేసుకోవాలి. పంట మొలకెత్తిన తర్వాత పంట తొలిదశలో లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు ఈ గులాబీ రంగు పురుగు నివారణకు మీకు ఏమైనా అనుమానాలుంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవచ్చు, చక్కటి సమాధానాలు పొందవచ్చు. మరి ఫోన్ వివరాలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను, మీరు పేపర్ మీద చక్కగా రాసుకోండి. ఇక ఈ ఫోన్ నంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ ఫోన్ నంబరు వివరాలు మీరు మొబైల్లో నిక్షిప్తం చేసుకుని మీకేమైనా ప్రశ్నలుంటే నివృత్తి కోసమై ఈ నంబర్కు ఫోన్ చేయండి. ఫోన్ నంబరు ఒకసారి వివరిస్తాను, వినండి. 9866-375-63. ఫోన్ నంబర్ ఇంకోసారి మీకు వినిపిస్తాను, 9866-375-63. ఈ నంబర్కు ఫోన్ చేసి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఏమైనా ఆశించినట్లయితే ముందస్తు చర్యలుగా మీరు ఈ ఫోన్ నంబర్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించి చక్కటి సమాధానాన్ని పొంది మీ ప్రతి పంటను చక్కగా పండించి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాం.
1: ప్రతి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: రైతు సోదరులకు ఇస్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇస్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీల శక్తి. ఇస్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇస్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న.

ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమాపేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ముర్ము, యువత తమ సొంత సంస్కృతి మూలాలు మర్చిపోకుండా అంతర్జాతీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 4000 మంది విద్యార్థుల్లో 85% పైగా మహిళలే ఉండడంపై ముర్ము హర్షం వ్యక్తం చేస్తూ ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర వేగంగా పెరుగుతోందని అన్నారు. సాంప్రదాయ జౌళి కళను ఆధునిక సాంకేతికతతో మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. అలాగే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని, యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా మాత్రమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గత 40 ఏళ్లుగా ఎన్ఐఎఫ్టీ విద్యార్థులు భారతీయ డిజైన్లు పట్టు కళను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని రాష్టపతి ప్రశంసించారు.
1: आपकी जड़े अपने मिट्टी की विशिष्टता और जीवन मूल्यों से जुड़े, इस तरह आप न केवल सक्सेसफुल प्रोफेशनल बनेंगे बल्कि भारत की सांस्कृतिक विरासत के संरक्षण और संवर्धन में भी अपना योगदान दे सकेंगे.
0: बिश्केक लो जरुगुतुन्ना शांघाई सहकार संस्था शिखराग्र समावेशंलो भागंगा प्रधानमंत्री नरेंद्र मोदी ईरान अध्यक्षुलु डाक्टर मसूद पेजेश्कियान तो द्वैपाक्षिक समावेशं निर्वहिंचारु. పశ్చిమాసియా సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మోదీ, చర్చలు దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని పునరుద్ఘాటించారు. వాణిజ్య నౌకలు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా స్వేచ్ఛా నౌకాయానాన్ని కాపాడాలన్నారు. అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యకులు సదిర్ జపరోవ్తో సమావేశమైన మోదీ ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. ఆర్థిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడంతో పాటు విద్యార్థుల మార్పిడి సాంస్కృతిక సహకారం ద్వారా ప్రజా సంబంధాలను మెరుగుపరచడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతకుముందు ఆర్మేనియా ప్రధాని

నికోల్ ఫ్యాషన్యాన్తో కూడా ప్రధాని భేటీ అయ్యారు. రక్షణ, ఆర్థిక, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించారు. 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జరగబోయే 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమాపేశంలో పాల్గొంటారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా రేపు 2 వారాల స్వచ్ఛత పకవాడా 2026 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా ఎరువుల శాఖకు చెందిన అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయిస్తారు. ఈ స్వచ్ఛతా పకవాడా వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ రహిత వాతావరణం కోసం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నివారించడం, గుడ్డ సంచులు మళ్లీ ఉపయోగించగలిగే సీసాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తారు. భౌతిక, డిజిటల్ పని ప్రదేశాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం, పని నాణ్యతలో మార్పులు తీసుకురావడమే ఈ దేశవ్యాప్త ప్రచార ముఖ్య ఉద్దేశమని ఎరువుల శాఖ తెలిపింది. న్యూఢిల్లీ నజఫ్గఢ్లోని గ్రామీణ ఆరోగ్య శిక్షణా కేంద్రం పురోగతిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రోగుల సంరక్షణ, మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, విద్యా కార్యకలాపాలు, డిజిటల్ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి చేపట్టిన చర్యలను ఆయన సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని, అవసరమైన పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఉచిత ఓపీడీ, ఎమర్జెన్సీ సేవలతో పాటు యాంటీ ర్యాబిస్

0: ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని, అలాగే గ్లోబల్ వాల్యూ చైన్ లో కీలక పాత్ర పోషిస్తుందని న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమాపేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వేఫర్ ఫ్యాబ్రికేషన్ నుండి చిప్ ఉత్పత్తి వరకు ప్రతి దశలోనూ భారత్ను అంతర్జాతీయంగా ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు.
1: ఇండియా ఇస్ డెఫినెట్లీ ది రైట్ ప్లేస్ ఫర్ మేకింగ్ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది కమింగ్ డెకేడ్స్ అండ్ దట్ ఈస్ క్లియర్లీ డెమోన్స్ట్రేటెడ్ బై ది నంబర్ ఆఫ్ యూనిట్స్ విచ్ హావ్ బీన్ అప్రూవ్డ్ ఇన్ ది సెమికాన్ 1.0 ఫ్రమ్ 13 మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ గ్రౌండ్ బ్రేకింగ్ ది కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్టెడ్.
0: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడీపీ వృద్ది రేటును సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. క్రూడాయిల్ ధరలు పెరిగినా అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో ఆటంకాలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ రికార్డు స్థాయిలో వృద్దిని నమోదు చేయడం దేశ ప్రజల సమిష్టి కృషికి పట్టుదలకు నిదర్శనమన్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఈ ఆర్థిక ప్రగతికి దేశ ప్రజల కష్టపడే తత్వమే ప్రధాన కారణమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ మంచి ఫలితాలిస్తున్నాయన్నారు. దేశ ప్రజలందరికీ ఆర్థిక అవకాశాలను మరింత విస్తరించేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం ప్రాముఖ్యతను ఈ సమీక్ష స్పష్టం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమాపేశానికి హెచ్ఏఎల్, మజ్గాం డాక్, బీఈఎల్, బీడీఎల్, గార్డెన్ రీచ్, బీఈఎంఎల్, మిథానీ వంటి 7 ప్రధాన సంస్థల సీఎండీలు హాజరై 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం వాటా డివిడెండ్ చెక్కులను మంత్రికి అందజేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిపిఎస్యుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సంస్థల మొత్తం టర్నోవర్ 1.29 లక్షల కోట్లకు చేరింది. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 15.4% ఎక్కువ. అలాగే పన్ను తదుపరి లాభం 15.6% వృద్దితో 23,000 కోట్ల రూపాయలు దాటింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 151.2% మేర పెరిగాయి. కేంద్ర పెట్రోలియం సహజవాయుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈరోజు ఖతార్లో భారత నూతన రాయబారిగా నియమితులైన డాక్టర్ కె శ్రీకర్ రెడ్డితో సమాపేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారత్ ఖతార్ దేశాల మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగుతోందని, అందులో ఇంధన రంగంలో సహకారం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ సందర్బంగా పెట్రోనెట్, ఎల్ఎన్జీ, ఖతార్ ఎనర్జీ మధ్య కుదిరిన 20 ఏళ్ల ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 2028 నుండి 2048 వరకు ప్రతి వాటా ప్రతి ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ భారత్ కు సరఫరా అవుతుందని తెలియజేశారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యంలో ఇదొక చారిత్రాత్మక విజయమని, భారతదేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు ఇదొక ప్రధాన ఆధారమని హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై శిఖరాగ్ర సమాపేశంలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 1.27 లక్షల కోట్లతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం, సమగ్ర సమాచారం.
1: ఈనాటి కార్యక్రమంలో కిడ్నీలలో రాళ్లు నివారణ పరిచయ కార్యక్రమం వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. డాక్టర్ గారు, ఈ కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటండి?
3: అంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ప్రధానమైన కారణం వచ్చేసరికి వాళ్ళు నివసించే ప్రాంతాలను బట్టి కూడా ఉంటుందండి. ఎస్పెషల్లీ హాట్ క్లైమేట్స్, అంటే వాతావరణం బాగా వేడిగా ఉన్న ప్రాంతాల్లో యూజువల్ గా ఏంటంటే ద వాటర్ ఇంటేక్, అంటే వాటర్ అనేది సఫిషియెంట్ గా బాడీకి సరిపోయినప్పుడు ఈ రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్ మనకు వచ్చేసరికి మైన్ ఏరియాస్, వీటిలో హాట్ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి. సో కంపేర్ టు మిగతాతో పోల్చుకుంటే ఈ ఏరియాలో రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇన్సిడెన్స్ మన, అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి సపోజ్ ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మనం పంచదారగా నేను కలిపామనుకోండి, కొంతవరకు కరిగిపోతుంది. ఇప్పుడు ఇంకా యాడ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఏమవుతుంది? ఇట్ విల్ పంచదార మిగులుతూ కనపడుతుంది. అలాగే సేమ్ మెకానిజం మన బాడీలో కూడా ఉంటుంది. కిడ్నీ నుంచి వాటర్ అనేది కిడ్నీ నుంచి యూరిన్ రూపంలో బయటకు వస్తుంది. అలాగే లవణాలు కూడా, ఎక్కువ లవణాలు అన్ని కూడా కిడ్నీ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. యూజువల్ బాడీలో ఎక్కువ సఫిషియెంట్ వాటర్, అంటే సరిపోయినంత వరకు మనం నీరు గనక తీసుకున్నట్టయితే ఆ లవణాలు కరిగి కిడ్నీలో నుంచి బయటకు వచ్చేస్తాయి. సపోజ్ వాటర్ గనక తక్కువ తీసుకున్నాం అనుకోండి, ఈ లవణాల సాంద్రత ఎక్కువ అయిపోతుంది. ఈ యూరిన్ అనే దాంట్లో ఎక్కువ అయిపోయి ఒకదానికోటి అటాచ్ అయ్యి స్టోన్స్ గా ఫామ్ అవుతాయి అనమాట. వాటర్ సరిగా తీసుకోకపోవటం ఎస్పెషల్లీ ఇన్ టెంపరేచర్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఫార్మేషన్. రెండో ఫ్యాక్టర్ వచ్చేసరికి ఒబేసిటీ, అంటే లావుగా ఉన్నవారు. లావుగా ఉన్న వారికి ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలియదు, కానీ వాళ్ళు తీసుకున్న డైట్ గానీ, ఎక్కువ ఎక్సెస్ వల్ల గానీ, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, లేకపోతే అంటే గ్లూకోజ్ మెకానిజం ఉంటాయి, మెటబాలజీ, ఈ సమ్ ఫ్యాక్టర్స్ రిలేటెడ్ ఉన్నాయని మనకు అధ్యయనాలు తేలింది. సో బరువు ఉన్న వాళ్ళకి, తర్వాత జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే జన్యురీత్యా కొన్ని ప్రభావం, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని జబ్బులు, అంటే అందరికీ కాదండి, ఇవి చాలా అరుదుగా వస్తాయి. కొన్ని ఇప్పుడు జీర్ణక్రియల్లో కొన్ని పదార్థాలు జీర్ణం అవడానికి కొన్ని ఎంజైమ్స్ అనే ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ సిస్టిన్ అనే ఒక అమినో యాసిడ్ అని ఉంటుంది. సో వాటిలో కూడా కొంతమందికి ఆ ఎంజైమ్ డిఫెక్ట్స్ వల్ల కూడా ఆ సిస్టైన్ స్టోన్స్ అనే ఫామ్ అయ్యే అవకాశం ఉంటాయి. ఒక రకమైన స్టోన్స్, స్టోన్స్ లో రకాలు ఉన్నాయని, అందులో సిస్టైన్ స్టోన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసరికి కొంతమందికి గౌట్, అంటే గౌట్ అనే డిసీజ్ చాలా కొంతమంది ఉంటారండి. అంటే యూరిక్ యాసిడ్ అనే లవణాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువ ఉండటం వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా ఫామ్ అయి ఉంటాయి. కొన్ని రకాలకి ఏంటంటే కొన్ని రకాల మందులు వల్ల కూడా రావచ్చు. ఇవన్నీ ప్రధానమైన కారణాలండి. మెయిన్ ఏంటంటే ప్రధానమైన కారణం ఏంటంటే వాటర్ సరిగా తీసుకోకపోవడం.
2: ఇప్పుడు వాటర్ సరిగా తీసుకోకపోవడం అని అన్నారు. వాటర్ సరిగా తీసుకుంటున్నా కూడా కొన్ని ప్రాంతాలలో మరి కిడ్నీస్ ఎక్కువగా కేసులు మనకి కనబడుతూ ఉన్నాయి. మరి అంటే వాటర్ యొక్క క్వాలిటీని బట్టి కూడా ఉంటుందంటారా?
3: అంటే వాటర్ హార్డ్నెస్ అంటారు. ఒక ప్రాంతంలో హార్డ్నెస్ మారుతుంది, ఇంకో ప్రాంతంలో హార్డ్నెస్, కానీ ఎగ్జాక్ట్ రిలేషన్ అయితే ఇప్పుడు వరకు అయితే హార్డ్నెస్ తో రాళ్లు ఏర్పడే సాంద్రత ఇంతవరకు అయితే ప్రూవ్ అయితే అవ్వలేదండి. అంటే వాటర్ తేడా వల్ల, కింద అండర్గ్రౌండ్ వాటర్ తేడా వల్ల ఈ రాళ్లు ఏర్పడుతున్నది అయితే ఇంతవరకు తెలియదు. అయితే అనుకుంటున్నారు, కానీ ఇంతవరకే రిలేషన్ అయితే ఇంతవరకు అయితే కరెక్ట్ గా మనకు తెలియదు. మెయిన్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి. జీన్స్ లో
2: సాధారణంగా ఒక అపోహ ఉంది, ఏమిటంటే డైట్ లో పాలకూర అలాగే టమాటో ఎక్కువగా తీసుకున్నా కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి.
3: ఎవరికంటే యూజువల్ గా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉన్న వరకు ఎవరికైతే ఈ పదార్థాలు తక్కువ లిమిట్ లో తీసుకున్నాం, పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని. ఎందుకంటే ఇట్లా సపోజ్ మనం కూల్ డ్రింక్స్ తీసుకున్నాం, అందులో ఆక్జిలేట్స్ అనే ఉంటాయి, తర్వాత చికెన్ మటన్ లో నెట్టుకోండి, వీటిలో ప్రోటీన్స్
2: ఉంటాయి.
3: సో ఈ స్టోన్స్ ఏంటంటే ఈ లవణాలు అనేది ఎక్కువ ప్రెసిపిట్ అవుతాయి. తోటకూర కానీ టమాటో కానీ వీటిలో లవణాలు ఉంటాయి, ఈ స్టోన్ టెన్నెస్ ఫామ్ చేసే లవణాలు. ఈ లవణాలు ఎక్కువ ఉండటం వల్ల స్టోన్ ప్రెసిపిట్ అవుతుంది. అందుకని యూజువల్ గా ఏంటంటే ఈ డైటరీ, అంటే మీన్ ఈ పదార్థాలన్నింటిని తక్కువ తీసుకోమని చెప్తాం.
2: కాంబినేషన్, ఇప్పుడు పాలకూర టమాటో కలిపి తీసుకుంటే ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది అనేసి అంటుంటారు కదా.
3: దట్ ఈస్ నాట్ అట్లా ఏం లేదండి రిలేషన్. ఆ పదార్థాలు ఏం, తోటకూర గాని పాలకూర గాని లేకపోతే క్యాబేజీ గాని క్యాలీఫ్లవర్ గాని, వీటన్నిట్లో కొన్ని లవణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రెసిపేట్ టెండెన్సీ ప్రెసిపేట్ ఉంటుంది, అందుకని అవి తక్కువ తీసుకోమంటాం. సపోజ్ ఈ నాలుగు ఉన్నాయి అనుకో, నాలుగు లవణాలు ఎక్కువ ఉంటాయి కదా అది, అంతేగాని ఇది రెండు తీసుకోవటం వల్ల వచ్చింది అనేది కాదండి. అంటే ఇంకోటి ఏంటంటే ఈ ఉన్నోళ్ళు పూర్తిగా అసలు కంప్లీట్ గా మానేయాలని అయితే రూల్ అయితే ఏం లేదండి. సపోజ్ రోజు ఉంటారండి కొంతమంది, రోజు చికెన్ బిర్యానీ, రోజు కూల్ డ్రింక్స్ తీసుకుంటారు, అలాంటి వాళ్ళకి టెండెన్సీ ఎక్కువ.
2: ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ వస్తుంది అనేది సాధారణంగా వయసు

0: రీత్యా ఎప్పటి నుంచి అది మనకి బాడీలో ఇచ్చే అవకాశం
1: అంటే
0: ఉంటుంది?
1: యూజువల్ గా సరికి 20 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఎక్కువ ఉంటుందండి స్టోన్ టెండెన్సీ అనేది, 20 to 40 ఎక్కువ వచ్చిన పేషెంట్ మనం చూస్తే 20 to 20 నుంచి 40 ఏళ్ళు ఉంటారు. అట్లానే చిన్నపిల్లల్లో పుట్టిన పిల్లల్లో కూడా వస్తాయండి స్టోన్స్, పెద్ద వయసులో కూడా వస్తాయి. ఎక్కువ మంది జనం మాత్రం 20 నుంచి 40 ఏళ్ళ మధ్య వయసులో మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ కష్టపడతా ఉంటారు. అట్లాంటివి ఎన్ని ఉంటాయి ఫ్యాక్టర్స్.
0: స్టోన్ ఫామ్ అయింది బాడీలో, కిడ్నీలో స్టోన్ ఉంది ఉన్నప్పుడు పేషెంట్ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యరీత్యా?
1: అంటే యూజువల్ గా స్టోన్స్ తో రకరకాలుగా పేషెంట్ కి ఇబ్బందులు ఉండొచ్చండి. ఒకటి వస్తే ప్రధానమైన ఇబ్బంది వచ్చేసరికి నొప్పి వస్తుందండి. స్టోన్ పొజిషన్ పెట్టుకుంటుంది, స్టోన్ అంటే మనకి కిడ్నీస్ నుంచి 2 కిడ్నీ పైపులు లాగుంటాయండి, ఆ 2 మూత్ర సంచరికి కింద కనెక్ట్ చేస్తాయి. రాయి అనేది కిడ్నీలో ఫామ్ అవుతుంది స్టార్టింగ్ లో, అక్కడ నుంచి రాయి చిన్న రాయి అనుకోండి ఆ కిడ్నీలోంచి కిడ్నీ పైపులోకి తర్వాత మూత్ర సంచిలోకి దిగుతుంది అనమాట. సో ఈ మార్గంలో పైపులు అనేది వంపు తిరిగి ఉంటుంది అక్కడక్కడ. సో అలాగే ఇప్పుడు మనకు సందులు మలుపులు ఎలా తిరిగి ఎక్కడ నేరోగా ఉంటాయో అలాగే ఒక 2-3 పార్ట్లు నేరోగా ఉంటాయి, మనకి సన్నగా ఉంటాయి అనమాట. ఆ పైపులో స్టోన్ స్టక్ అయిపోయి అయిపోవచ్చు, స్టోన్ అక్కడి నుంచి కదిలినప్పుడు నొప్పి రావచ్చు, స్టక్ అయిపోయినప్పుడు నొప్పి రావచ్చు, సివియర్ విపరీతమైన నొప్పి వస్తుంది. ప్రధానంగా ఏంటంటే పక్క టెముకలకి ఈ వెనక వెన్నుముక పక్కన కండరం ఇక్కడ రీనల్ యాంగిల్ అంటారు, అక్కడ యూజువల్ కిడ్నీలో పెయిన్ అక్కడ వస్తుందండి. యూజువల్ చాలా మంది పేషెంట్లు ఎలా అంటే నడుము నొప్పి కూడా కిడ్నీ నొప్పి అనుకుంటారు ఫస్ట్ అపోహ. సో అది బేసికల్ గా ఫస్ట్ బేసిక్ డాక్టర్ దగ్గర ఎవాల్యుయేట్ చేసుకుని ప్రతి పేషెంట్ రావాల్సిన అవసరం లేదండి. చాలా మందికి 100 మంది వస్తే చాలా మందికి నడుము నొప్పి ఉంటుంది కానీ కిడ్నీ పెయిన్ ఉండదు. సో కిడ్నీ పెయిన్ వేరు, నడుము నొప్పి వేరు. ఇది ఏంటంటే కొంచెం పక్కటి ఎముకల కింద ప్లస్ కండరం పక్కన ఒక రీనల్ యాంగిల్ అని ఉంటుంది అక్కడ వస్తుందండి పెయిన్. పెయిన్ వచ్చి ఆ పెయిన్ కొంచెం ముందు భాగానికి పాగుతూ ఉంటది, వాంతులు రావటంగా జరుగుతుంది. ఒకవేళ రాయి కిందకి దిగింది అనుకోండి, ఆ పైపుల్లోకి వచ్చింది అనుకోండి, కొంతమందికి అక్కడి నుంచి కింద ఐ మీన్ అది గ్రాయిన్ రీజన్ అంటే ఈ పొట్ట కింద భాగంలో వస్తుంది బాగా రేడు సివియర్ అంటే మెలి తిప్పినట్టు పెయిన్ పొట్ట కింద భాగంలోనికి కింద బీర్జాలు గానీ లేకపోతే తొడ భాగంలో గానీ పాగుతూ
0: ఉంటుంది.
1: మూత సంచిలోకి దిగింది అనుకోండి రాయి, తనకి ప్రాబ్లం ఏంటంటే యూరిన్ పోసేటప్పుడు ఆగేగి రావటం గాని మూతుల్లో మంట గాని పొత్తి కడుపులో కింద నొప్పి గాని ఎన్ని వస్తాయి అనమాట.
0: నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది కదా, అలాంటప్పుడు ప్రథమ చికిత్స కొంచెం నొప్పి నివారణ కోసం పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ఇమీడియట్ గా లోకల్ ఎవరున్నా ఏ డాక్టర్ గారు ఉన్నా ఇమీడియట్ గా నొప్పి నివారణ మందులు ఉంటాయండి ఇంజెక్షన్స్. ఆ ఇంజక్షన్స్ తీసుకుంటే అంటే సపోజ్ ఓవరాన్ గానీ గుసుకొని ఆ ఇంజక్షన్స్ టెంబర్ ఇస్తే ఇమీడియట్ గా ఒక 1/2 గంటలో రిలీఫ్ వస్తుందండి, నొప్పి తగ్గుతుంది. యూజువల్ గా మెజారిటీ దాదాపు ఒక చాలా మందికి ఇంజక్షన్స్ ఏమైనా ఒక 1/2 గంట 30 గంటలో నొప్పి మాత్రం తగ్గుతుందండి. ఆ తర్వాత ఇక్కడ బేసికల్ గా అక్కడి నుంచి నెక్స్ట్ ఒకసారి ఇమీడియట్ గా స్కాన్ చేయించుకుని అందులో దాన్ని బట్టి రిఫరల్ అది యూరాలజిస్ట్ కన్సల్ట్ అయితే పెట్టండి.
0: ఒక యూరాలజిస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఎన్ని దఫాలుగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అంటే సర్జరీ కూడా చేసే అవకాశం ఉంటుందా లేదంటే మెడిసిన్ తో తగ్గిపోతుంది?
1: అంటే మెజారిటీ ఆఫ్ ది అంటే ఎక్కువ శాతం మందికి ఆపరేషన్ అవసరం రాకపోవచ్చు అండి. అంటే స్టోన్ రాయి యొక్క సైజ్ ని బట్టి కూడా వైద్యం ఉంటుంది అన్నమాట.
0: మాక్సిమం ఎంత సైజ్ ఉంటుందండి రాయి అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ లో?
1: రాయి 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్ రాళ్ళు కూడా చూసామండి, అది క్రికెట్ బాల్ సైజ్, తర్వాత 10 సెంటీమీటర్ 12 సెంటీమీటర్ 15 సెంటీమీటర్ రాళ్ళు కూడా చూసామండి.
0: మరి దీనికి లాప్రోస్కోపీ చేసి బ్లాస్ట్ చేయడం అది చేయడం
1: అంటే రాయి సైజ్ ని బట్టి వైద్యం ఉంటుందండి. యూజువల్ గా చిన్న రాళ్ళకి ఏ విధమైన వైద్యం అవసరం లేదండి. యూజువల్ గా అంటే ఒక 1/2 సెంటీమీటర్ 5 mm స్టోన్స్ వరకు మేమేం సర్జరీ అసలు
0: ఏమన్నా
1: మెడిసిన్స్ ఇస్తాం. వాళ్ళు ఆటోమేటిక్ వాటర్ ఎక్కువ తీసుకుంటే ఆ వాటర్ ద్వారా ఫ్లష్ అవుట్ అంటే వాటర్ అనే ద్వారా పుష్ చేసేసి రాయిని పంపించేస్తుంది.
0: వాటర్ అన్నారు కాబట్టి ఒక విషయం, స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఈ బార్లీ రసం గాని కొబ్బరి బొండాలు గానీ లేదంటే సగ్గు బియ్యం గానీ ఎక్కువ తీసుకోమంటారండి.
1: రాళ్ళలో కొన్ని ఏంటంటే కొన్ని లవణాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే రాళ్ళు ఏర్పడి రాళ్ళు అరికట్టడానికి కూడా బాడీలో కొన్ని లవణాలు ఉంటాయి అంటే సిట్రేట్ విరత పదార్థాలు ఉంటాయి. సో ఈ గుణాలు వీటిలో ఉన్నాయి, బార్లీ వాటర్ కొబ్బరి నీళ్లు కాకరకాయ వీటిలో ఉన్నాయి. ఈ తీసుకున్న వాళ్ళకి కొంత శాతం రాళ్ళు అరికడటానికి అవకాశం ఉందండి, ఎస్పెషల్లీ కొబ్బరి నీళ్లు బార్లీ వాటర్ కాకరకాయ.
0: ఇప్పుడు మీరు చెప్తున్నారు కొంత సైజ్ వరకు మనకి మెడిసిన్ సపోర్ట్, తర్వాత ఏ సైజ్ నుంచి మనకి ట్రీట్మెంట్ సర్జరీ అవసరం ఉంటుంది?
1: అంటే ఇది కూడా పేషెంట్ అన్నిటికీ అవసరం అండి, పేషెంట్ కండిషన్ బట్టి కూడా ఉంటుందండి. అంటే లక్షణాలు ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, ఎంత సివియర్ గా ఉంది నొప్పి, వీటిని బట్టి కూడా డిపెండ్ అవుతుందండి. యూజువల్ 5 mm స్టోన్స్ వరకు అయితే యూజువల్ గా రాళ్ళు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత 5 mm స్టోన్ తర్వాత నెక్స్ట్ డిపెండ్ అవుతుందండి. యూజువల్ గా ఏంటంటే కట్ ఆఫ్ ఏంటంటే యూజువల్ 7 mm స్టోన్ అండి, అంటే 7 మిల్లీమీటర్లు. యూజువల్ గా 7 మిల్లీమీటర్ దాటిన తర్వాత స్టోన్ బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే సపోజ్ 5 mm స్టోన్ కండి 90-90% ఉంటుంది అవకాశం, 7 mm దాటినప్పుడు వాళ్ళకి ఒక 40-30% అవకాశం తగ్గిపోతుంది.
0: తగ్గిపోతుంది
1: అంటే ఛాన్సెస్ ఉంటాయి కానీ తక్కువ ఛాన్సెస్. సో వాళ్ళలో కొంతమంది పేషెంట్

0: పేషెంట్ కండిషన్ బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది 7 mm 7 mm దాటింది అనుకో, దాటిన వాళ్ళకి నొప్పి కిడ్నీ వాపు కొంచెమే ఉండి నొప్పి అంత బాగా లేకుండా అది కొన్ని రోజుల నుంచి లక్షణాలు ఉంటే యూజువల్ గా మందులు పెట్టి వెయిట్ చేస్తాం, రాయల్ పేదాకు వెయిట్ చేస్తాం యూజువల్ గా. కొన్ని రాళ్ళు కూడా వెళ్ళటం కూడా కొన్ని రకాల మంచి మందులు వచ్చినాయండి. సో వెయిట్ చేసి అప్పటికి కనుక నొప్పి తగ్గకుండా వెళ్ళకపోతే అప్పుడు మాత్రమే సర్జరీ టేకప్ చేస్తాం. యూజువల్ గా ఏంటంటే ఒకసారి 9 mm 8 mm 9 mm 9 mm స్టోన్స్ కూడా వెయిట్ చేస్తాం, వెళ్ళిపోతాయి. సెంటీమీటర్ కన్నా స్టోన్ అలాంటిందంటే చాలా తక్కువ అండి అది వెళ్ళిపోవటం అనేది. వాడికి స్ట్రైట్ ఫార్వర్డ్ గా సర్జరీ అడ్వైజ్ చేస్తాం యూజువల్ గా.
1: ఈ రోజుల్లో సర్జరీ ఏ సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఎక్కువగా?
0: అంటే ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ ఇదివరకు కోత ఆపరేషన్ ఉన్నాయండి. అసలు కోత ఆపరేషన్ అనేది ఆల్మోస్ట్ చాలా అరుదనే
1: చెప్పాలి.
0: యూజువల్ ఇది 12 cm ఇలాంటి రాళ్ళకి తప్ప అవి కూడా అరుదు. 12 cm అంటే ఎప్పుడు కానీ వస్తాయండి. సో కోత ఆపరేషన్ ఆల్మోస్ట్ తీసి అంతా ఎండోస్కోపిక్ వచ్చినాయండి అండ్ కీ హోల్ సర్జరీస్ వచ్చినాయి. అన్ని ఆల్మోస్ట్ దాంతోనే సర్జరీస్ అయిపోతాయి,
1: సర్జరీస్ అయిపోతున్నాయి. ఎండోస్కోపి చేసినప్పుడు మరి కిడ్నీస్ లో మనకి స్టోన్ కరెక్ట్ గా పొజిషన్ లో ఉంది లేదో అని తెలుసుకుంటూ ఉంటాం కదా. ఒకటి కంటే ఎక్కువ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా ఇది చేస్తారా? అంటే కొంతమందిలో ఎక్కువ స్టోన్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి.
0: కిడ్నీలో స్టోన్స్ ఎక్కడున్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉందండి. కిడ్నీలో ఉంటే ఒక రకమైన విధానం, పైపుల్లో ఉంటే ఒక రకమైన విధానం, మూత్ర సంచిలో ఉంటే ఒక రకమైన విధానం. రాళ్ళు ఒకటి కదండి, చాలా ఉంటాయి. ఇప్పుడు కిడ్నీ తీసుకున్నాం అనుకోండి, కిడ్నీలో ఒకసారి చాలా రాళ్ళు ఉండొచ్చు. ఒక పెద్ద రాయి ఉండి దానికి అసోసియేటెడ్ గా చిన్న చిన్న రాళ్ళు ఒక 20 ఉండొచ్చు 30 ఉండొచ్చు 40 ఉండొచ్చు. అవన్నీ మనం కీహోల్ సర్జరీ ద్వారా తీయొచ్చు. ఒకవేళ అందులో కనుక కీహోల్ సర్జరీ తర్వాత ఏమైనా రాళ్ళు తీసినా కూడా ఒక్కొక్కసారి చిన్న రాయి మనకు ఒకసారి కనపడకుండా కిడ్నీలు ఏ పాటలోకి వెళ్ళిపోవచ్చు స్కోపుల ద్వారా. అలాంటప్పుడు మనం ఏంటంటే సపోర్టివ్ గా ESWL ఉంటదండి, అంటే ఎక్స్ట్రా కార్పొరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ. అంటే మన సర్జరీ అనేది లేకుండా అది ఒక మిషన్ ఉంటుందండి, మిషన్ కింద పడుకోబెట్టి షాక్ వేవ్స్ ఇస్తాం. షాక్ వేవ్స్ ఇస్తా, షాక్ వేవ్స్ బాడీలోకి వెళ్ళి రాయిని పొడిపడి చేసేస్తాయి అనమాట. యూజువల్ గా ఏంటంటే షాక్ వేవ్స్ యూజువల్ 1 cm 2 cm ఉన్న రాళ్ళకి మాత్రం ఈ సర్జరీ లేకుండా షాక్ వేవ్ ఇప్పిస్తాం. అంతకన్నా పెద్ద రాళ్ళు ఉన్నాయి అనుకోండి కీహోల్ సర్జరీస్ వాడతాం యూజువల్ గా.
1: యూజువల్ గా ఇప్పుడు సర్జరీ చేసుకున్న తర్వాత డాక్టర్ యొక్క అటెండెన్స్ లో పేషెంట్ ఎంత కాలం ఉండాల్సి ఉంటుంది?
0: పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుందండి. యూజువల్ గా ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకసారి స్టోన్ వచ్చిన తర్వాత, ఒకసారి స్టోన్ క్లియర్ అయిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ జాగ్రత్త ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి రెగ్యులర్ గా. వాటర్ యూజువల్ గా ఏంటంటే 3 లీటర్లు రోజుకి తీసుకోవాలి. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే యూరిన్ మూత్రం అనేది రోజుకు 2 లీటర్లు రావాలి. 2 లీటర్లు రావాలంటే మనకి సమ్మర్ లో ఒక రకంగా ఉండొచ్చు నీరు తీసుకోవటం అనేది, వింటర్లో తక్కువ రావచ్చు. సో 2 లీటర్లు యూరిన్ రోజుకు రావాలనేది మెయిన్ కాన్సెప్ట్. అలా చేసుకుంటుంటే 90% మన స్టోన్స్ మళ్ళీ ప్రివెంట్ చేయొచ్చు రాకుండా. మెయిన్ జాగ్రత్త తీసుకున్నాం. సెకండ్ థింగ్, మన ఆహార పదార్థాలు రెస్ట్రిక్షన్స్ చేసుకుంటే సరిపోతుంది.
1: ఒకసారి స్టోన్స్ ఫామ్ అయిపోయింది, ట్రీట్మెంట్ తీసుకున్నాడు, సర్జరీ చేయించుకున్నాడు, మరలా ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు అనేవి ఉంటున్నాయి కదా?
0: ఉంటాయండి.
1: మరి దానికి శాశ్వత మార్గం అంటూ ఏం లేదా?
0: ఇది ఒకటేనండి, వాటర్ ఇంటేక్.
1: వాటర్ ఇంటేక్
0: నైన్టీ ప్రివెంట్ చేయొచ్చు. వాటర్ ఇంటేక్ తీసుకుంటే చాలా మెజారిటీ పర్సన్స్ కి రాకుండా చూసుకోవచ్చు. వాటర్ సరిగ్గా తీసుకోకుండా యాజ్ ఉంది అనుకోండి, నెక్స్ట్ 10 ఇయర్స్ లో ఛాన్సెస్ ఉంటాయి.
1: ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత కిడ్నీలో స్టోన్స్ ఆపరేషన్ చేసి తీసేస్తుంటారు కదా, తీసేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు అన్నారు, దీనివల్ల ఫ్యూచర్ లో కిడ్నీ పాడైపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా?
0: అంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉండదండి. ఎవరైతే ఒకవేళ స్టోన్స్ ఉన్నా కూడా నొప్పి వస్తున్నా కూడా
1: నెగ్లెక్ట్ చేసి
0: అట్లాగే ఉందనుకోండి ఏమవుతుందండి, మనకి రాయి వెళ్ళి అడ్డం పడుతుంది పైపుల్లో. అడ్డం పడేసరికి అటు కిడ్నీలో ఉన్న యూరిన్ ఆగిపోతుంది, స్టక్ అయిపోద్ది, బయటికి రాదు కిందకి. ఇంకో కిడ్నీ బాగానే ఉంటుంది కాబట్టి యూరిన్ బాగానే వస్తుంది. సో యూరిన్ స్టక్ అయిపోతే ఆటోమేటిక్ గా ఉందండి కిడ్నీ ఉబ్బిపోద్ది. కిడ్నీ ఉబ్బిపోయిందంటే అందులో పనిచేసే కణజాలాలు ఇవన్నీ నెమ్మదిగా రక్త ప్రసరణ తగ్గి నెమ్మదిగా దెబ్బతిని చివరికి ఆ కిడ్నీ పాడైపోతుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ చీమ్ పట్టచ్చు, ఆ కిడ్నీ పనిచేయకపోవచ్చు, చాలా మంది ఒకసారి ప్రాణాన్ని కూడా జరగవచ్చు ఆ ఇన్ఫెక్షన్ చీమ్ పట్టి అది రక్తంలో కలిసి. ఇలాంటి చాలా మంది వస్తుంటారు కిడ్నీలు పాడైపోయి చిన్న స్టోన్ కిడ్నీ తీయించుకోవాల్సిన అవసరం రావటం, ఒకసారి సివియర్ గా ఇన్ఫెక్షన్ బాగి హై ఫీవర్ తో రావటం, ఇవన్నీ జరుగుతుంటాయి.
1: ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత రోగి నడవచ్చా నడవకూడదా?
0: ఇప్పుడున్న ప్రెసెంట్ వరకు నెక్స్ట్ డే ఇంటికి పంపించేస్తున్నాం అండి. ఆపరేషన్ అన్ని కీహోల్ సర్జరీ అండి, అన్ని కీహోల్ ఎండోస్కోపి, కోత కూడా లేకుండా, కోత కింద పైప్ లో గానీ మూత సంచి కోత ఘాటు కూడా లేకుండా మూత నాళంగానే సన్నటి ఫైన్ మిషన్స్ వచ్చినాయండి. ఆ మిషన్స్ పంపించేసి పొడిపొడి చేసేస్తాం, చేసిన మరుసటి రోజే పంపించేస్తాం. తనకి ఈ ఆపరేషన్ చేసిన ఫీలింగ్ పెయిన్ గానీ ఏమి ఉండవు.
1: మా శ్రోతల్లో ఒక అపోహ ఏంటంటే ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు అది స్త్రీలలో పురుషులలో తేడా

0: ఉంటుంది, పురుషుల్లో ఎక్కువ ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది, స్త్రీలలో అయితే ఈజీగా అది ఫ్రీ అవుతుంది అనేసి అంటుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి?
1: అట్లా ఏం లేదండి, స్టోన్ స్త్రీలో వచ్చినా పురుషుల్లో వచ్చినా సింప్టమ్స్ కానీ వీటిలో ఒకటి అలాగే ఉంటుందండి. అది స్త్రీ పురుషుల్లో అది సంబంధం అయితే అది ఏం లేదండి యూజువల్ గా. కాకపోతే ఏంటంటే ఒక ఫ్యాక్ట్, స్టోన్ టెండెన్సీ అనేది మాత్రం బాగా బరువున్న వాళ్ళలో లేడీస్ లో ఎక్కువగా ఉండడం చూసాం కంపెనీ. అంతే తప్ప మామూలుగా ట్రీట్మెంట్ విషయంలో గానీ దీంట్లో గానీ పెద్ద మార్పు అయితే ఉండదండి స్త్రీ పురుషుల్లో.
0: ఈ కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ అనేది సైడ్ ఎఫెక్ట్ గా వేరే ఇతరత్ర మనకి రోగాలకి ఏమైనా ఆజ్యం పోసే అవకాశం ఉంటుందా?
1: ఇతరత్ర రోగాల వల్ల కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది కానీ మీరు ఇంకొకటి కూడా ఉంది, దీని వల్ల వేరే సిస్టమ్స్ కూడా డామేజ్ అవ్వచ్చు.
0: ఏ విధంగా ఉంటాయి?
1: సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇది బ్లడ్ లో కలిసింది అనుకోండి, గుండె మీద మిగతా మెదడు మీద అన్నిటి మీద ప్రభావం చూసి పేషెంట్ సీరియస్ అవ్వచ్చు. సెకండ్ థింగ్, కిడ్నీస్ ఫెయిల్ అయితే మిగతా బాడీ మీద కూడా ఆటోమేటిక్ గా ఊపిరితిత్తులు గుండె మీద కూడా ప్రభావం
0: చూపిస్తుంది.
1: అలా కాకుండా కొన్ని జబ్బుల్లో కిడ్నీ స్టోన్స్ వస్తాయి, అంటే సపోజ్ కాల్షియం హైపర్ పారాథైరాయిడిజం అంటారు, అంటే కొంతమందికి థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని మెడలో ఉంటాయండి, ఎక్కువ కాల్షియం ప్రొడ్యూస్ చేస్తాయి వాళ్ళల్లో. మిగతా సింప్టమ్స్ కాక, మిగతా లక్షణాలు కాక ఈ కిడ్నీ స్టోన్స్ తో కూడా ప్రెజెంట్ అవుతారు అనమాట. సో అట్లా ఉన్నాయి కొన్ని రకాలు.
0: ఓకే అండి, మరి చాలా చక్కటి విషయాలు. కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మా శ్రోతలు బాగా చక్కగా వివరించారు. నమస్కారం అండి.
2: మీరింత వరకు కిడ్నీలలో రాళ్లు నివారణ పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో మరొక అంశం, మధుర మామిడి తోటల పునరుద్ధరణ ప్రసంగం వింటారు.
3: మామిడిలో జూన్ నుంచి అక్టోబర్ నెల వరకు రైతులు పాటించిన సమగ్ర సాగు పద్ధతులను బట్టి అక్టోబర్ నవంబర్ మాసాల్లో ముదిరిన రెమ్మల్లో పూ మొగ్గలు ఏర్పడటం జరుగుతుంది. ఆయా రకం వాతావరణ పరిస్థితులను బట్టి డిసెంబర్ రెండవ పక్షం నుండి జనవరి మొదటి వారం వరకు పూ మొగ్గలు ఆలస్యంగా కనిపిస్తాయి. ఈ మొగ్గలను ఉత్తేజపరిచి తొందరగా అపోత తెప్పించడానికి డిసెంబర్ 15-20 తేదీల మధ్య మనం చెప్పుకోబోయే పద్దతులను పాటించినట్లయితే పూత త్వరగా బయటకు వచ్చేలా చేయవచ్చు. ముఖ్యంగా నీటి వస్తు ఉన్న తోటల్లో పాదుల్లో ఒక తేలికపాటి తడి ఇవ్వటము, లేదా లీటర్ నీటికి నీటి వసతి లేని తోటల్లో అయితే లీటర్ నీటికి పొటాషియం నైట్రేట్, దీన్నే మనం సూర్యకారం అంటాం, లేదా మార్కెట్ లో 30 max లేదా మల్టీకే అనే రూపంలో లభ్యమవుతుంది. దీన్ని 10 grams మరియు 5 grams యూరియా చొప్పున కలిపి చెట్టుపై పిచికారీ చేయడం వల్ల పూ మొగ్గలన్నీ కూడా దాదాపు ఒకేసారి చిగురిస్తాయి. ఇంకా ఈ మామిడి సమయంలో అనేక పురుగులు తెగుళ్లు మనం గమనించవచ్చునండి. వాటిని గురించి సమగ్ర సస్యరక్షణ విధానం పాటించినట్లయితే మనకి నాణ్యమైన కాయలను పొందవచ్చును. మామిడిలో పూతకు ముందు, పూత సమయం, కాయ పెరిగే దశలో అనేక రకాలైన పురుగులు తెగుళ్లు ఆశించి పంటకు అపార నష్టం కలుగజేస్తున్నాయి. అదేవిధంగా సరైన నీటి యాజమాన్యం సరిగా చేపట్టిన తోటల్లో పిందెలు ఎక్కువగా రాలిపోవడం, కాయ సైజు నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. దీనివల్ల రైతులు బాగా నష్టపోతుంటారు. కాబట్టి సమగ్ర సస్యరక్షణను పాటించినట్లయితే మనకు మామిడిలో అధిక దిగుబడులను సాధించవచ్చును. ముఖ్యంగా మామిడిలో పురుగుల విషయానికి వచ్చినట్లయితే తేనె మంచి పురుగులు అధిక నష్టాన్ని కలుగజేస్తుంటాయి. ఇవి తల్లి పురుగులు, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పూత కాడలు, పూలు, లేత పిందెల నుండి విపరీతంగా రసాన్ని పీలుస్తాయి. లేత ఆకులను ఆశించినప్పుడు ఆకుల చివర్లు, అంచులు మాడిపోతాయి, పూత కూడా మాడిపోతుంది. అంతేకాకుండా పిందెలు కూడా ఏర్పడవు. ఒకవేళ ఏర్పడినా ఆ పిందెలు బలహీనంగా ఉండి రాలిపోతాయి. ఇంకా చెప్పాలంటే ఈ పురుగులు విసర్జించిన తేనె లాంటి తీయని పదార్థంపై శిలీంధ్రాలు పెరగటం వల్ల

ఇంకా మొగ్గ దశలోనే ఉన్నప్పుడు లీటర్ నీటికి 1.6 నుంచి 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమటాన్ అనే మందులను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. ఇంకా పూత తర్వాత దశకు మారింది అంటే నల్లపూత దశలో అయితే పిందెలు బఠానీ గింజ నుంచి చింతగింజ సైజులో ఉంటాయి. అలాంటి సమయంలో లీటర్ నీటికి 1 మిల్లీ పాస్మోవిడాన్ లేదా 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమటాన్ లేదా 1 గ్రాము ఎసిపేట్ ను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తేనె మంచు పురుగులను సమగ్రంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు కనిపించే మరొక పురుగు తామర పురుగు. ఈ తామర పురుగులు 2 మిల్లీమీటర్లు పొడవుండి జాలరు వంటి రెక్కలు కలిగి సూక్ష్మంగా ఉంటాయి. ఇవి కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి గోకీ రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల చిగురు ఆకులు చాలా చిన్నవిగా ఉండి ఆ తర్వాత రాలిపోతాయి. అదే పిండి ఏర్పడే దశలో అయితే కాయపై చర్మాన్ని గోకి బయటికి వచ్చిన రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల కాయలపై రాతి మంగు లేదా ఏనుగు మంగు ఏర్పడి కాయ నాణ్యత పడిపోతుంది. దీని నివారణకు కొత్త చిగురు ఏర్పడే దశలో అయితే కార్బరిల్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. లేదా పిండి దశలో అయితే 1 మిల్లీలీటర్ పాస్మోమిడాన్ లేదా 2 మిల్లీలీటర్ల పిప్పునో నీళ్లు లేదా 1 గ్రాము ఎసిపేట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తామర పురుగుల వలన కలిగే నష్టాన్ని మనం సమగ్రంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి కనిపిస్తున్న పురుగు పూత చుట్టు పురుగు. ఈ పురుగులు పూల గుత్తుల్ని గూడుగా ఏర్పరచుకుని పూతను తిని విపరీతంగా నష్టపరుస్తుంది. ఇది ఆశించిన పూల గుత్తుల్లో పిందులు ఏర్పడవు. ఆకు జల్లెడ గూడు పురుగు చెట్లలో గూళ్లు ఏర్పరుస్తుంది. ఈ పురుగు నివారణకు క్లోరిపైరిపాస్ మందును 2 మిల్లీలీటర్లు అదేవిధంగా డైక్ క్లోరోవాస్ 1/2 మిల్లీలీటర్లు కలిపి పూల గుత్తులపై పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత చుట్టు పురుగును నివారించుకోవచ్చు. ఇంకా మనకి కాయ తెరిచే పురుగును కూడా వివిధ సమయాల్లో గమనించవచ్చును. వివిధ తోటల్లో కూడా కాయ కొన భాగంలో రంధ్రం ఏర్పడి చుట్టూ కుళ్లిపోయి కాయలు రాలిపోతుంటాయి. ఈ నివారణకు కాయ కోత అయిన తర్వాత ప్రతి సంవత్సరం మామిడి చెట్టులోని ఎండి పుల్లల్ని కొమ్మల్ని తొలగించి కాల్చివేయటం వల్ల 85% వరకు పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. అదేవిధంగా పిందెలు గోళీకాయ సైజులో ఉన్నప్పుడు లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల డైక్లోరోవాస్ అదేవిధంగా 1.5 మిల్లీలీటర్ క్లోరిపైరిఫాస్ రెండింటినీ కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ తొలిచే పురుగును కూడా నివారించుకోవచ్చు. ఇంకా కొన్ని తోటల్లో పిండి నల్లి అని మనం గమనించవచ్చును. భూమిలో పదగబడిన గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు చెట్టుపైకి పాకి లేత రెమ్మలు కాయలు తొడుములపై గుంపులుగా చేరి రసాన్ని పీల్చి నష్టపరుస్తాయి. తొలకరిలో భూమి చెట్టు మొదలుకి దగ్గరగా దున్నటం వల్ల వీటిని నివారించుకోవచ్చును. అదేవిధంగా చెట్ల మొదలు చుట్టూ 2% మిథైల్ పారాథియన్ లేదా పాలిడాల్ పొడిని కలిపి మట్టిలో కలిపినట్లయితే కూడా వీటిని నివారించుకోవచ్చు. ఇక ఇవి ఆశించిన కొమ్మలు కాయలపై లీటర్ నీటికి 3 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్ 1 మిల్లీలీటరు డైక్లోరోవాస్ ని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వీటిని నివారించుకోవచ్చును. ఇంకా మామిడిలో మనము ఇవి కాకుండా కొన్ని రకాల తెగుళ్లను కూడా మనము గమనించవచ్చు. ముఖ్యంగా వాటిలో అతి ముఖ్యమైనది అధికంగా నష్టం కలుగు చేసేది బూడిద తెగులు. లేత ఆకులు పూ కాడలపై పూల మీద చిరు పిందుల మీద తెల్లని పొడి లాంటి బూజు చల్లని రాత్రులు వెచ్చటి పగటి వాతావరణంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా డిసెంబర్ జనవరి మాసాల్లో ఈ బూడిద తెగులను గమనించవచ్చును. ఈ బూజు వేర్లు ఆయా భాగాల నుండి నీటిని పోషకాలని పీల్చివేయటం వల్ల పూలు పిందెలు వడలిపోయి రాలిపోతాయి. తెగులు ఉన్నప్పుడు 30 నుంచి 60% వరకు పంట నష్టం కలుగుతుంది. దీని నివారణకు పూ మొగ్గలు కనిపించిన దశలో లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదే పూత దశలో తెగులు కనిపించిన తొలి దశలో అయితే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజోల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొపాకొనజోల్ లీటర్ నీటికి కలిపి పూత కాడలు దరిచేలా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మనకి మామిడిలో కనిపించే ఆకుమచ్చ, ఆంత్రక్నోస్, పూతమాడు, నల్లమచ్చ తెగులను కూడా మనము వివిధ రకాల మందులు అంటే పూత ముందు మొగ్గు బయటకు వచ్చే దశలో 3 గ్రాముల కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ లేదా పచ్చి పూత మీద ఉన్నట్లయితే 1 గ్రాము కార్బన్ డీజం లేదా 2 గ్రాముల అంట్రకోల్ లేదా 1 గ్రాము థయోఫినైట్ మిథైల్ ను లేదా పిండి దశలో అయితే 2.5 గ్రాముల మ్యాంకో జబ్బు లేదా 2 గ్రాముల అంటర్కాల్ చొప్పున లీటర్ నీటికి కలిపి
పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగుళ్లన్నింటిని కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా వర్షాలు పడినా కూడా ఈ ఆకుమచ్చ మరలా రాకుండా మనకి ఆగిపోతుంది. ఇంకా మనం కొన్ని ఈ తోటల్లో ముఖ్యంగా

0: కాయలు వచ్చిన తర్వాత ఎండ ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి తోటల్లో మామిడి కాయలకు ఎండ దెబ్బ, దీన్ని మనం ఎండ చెంప అని కూడా అంటాం. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు మామిడి తోటల్లో పడమటి వైపునున్న కాయలకు సూర్యకిరణాలు పడి కాయ చెంప కమిలిపోయి కణజాలం రంగు మారిపోయి పెంకు లేదా పొడలాగా తయారవుతుంది. దీన్ని మనము ఎండ చెంప అంటాము. అదేవిధంగా పండిన తర్వాత అలాంటి కాయల కమిలిన చెంప భాగంలో రుచి లేకుండా గట్టిగా ఉంటుంది. అందువల్ల మార్కెట్లో ఎండ దెబ్బ ఉన్న కాయలకు ధర పలకదు. వీటిని పక్కన పెట్టడమో లేదా కొనకుండా తీసివేయటమో జరుగుతుంది. దీని నివారణకు లీటర్ నీటికి 20 గ్రాముల రాళ్ల సున్నం కలిపి కాయలపై బాగా తట్టేటట్లు స్ప్రే చేయాలి. అంతేకాకుండా తోట చుట్టూ జీవగాలి నిరోధక చెట్లు పెంచడం, నీటి యాజమాన్యం సక్రమంగా చేస్తే ఎండ తాపం అంతగా ఉండదు. అదేవిధంగా జీవగాలి నిరోధక చెట్ల వలన ఎండ దెబ్బ తగ్గటమే కాకుండా వాటి కలప అదేవిధంగా కట్టె కూడా రైతుకు అధిక రాబడిని ఇస్తుంది. ఇంకా మామిడి తోటల్లో అతి ముఖ్యమైన యాజమాన్య పద్ధతి నీటి యాజమాన్యం. ముఖ్యంగా కాయలు కాసే సమయంలో మామిడి తోటల్లో సరైన నీటి యాజమాన్యం చేపడితే కాయ సైజు పెరిగి నాణ్యత చెడకుండా ఉంటుంది. పిందెలు ఏర్పడి గచ్చకాయ సైజులో ఉన్నప్పుడు పాదుల్లో నీరు పెట్టాలి. భూమి స్వభావం వాతావరణ పరిస్థితులను బట్టి పాదుల్లో 4 అంగుళాల లోతుల్లో నల్ల పదును ఉండేలా తడులివ్వాలి. దీనివల్ల కాయ సైజు పెరుగుతుంది. అదేవిధంగా కాయ నాణ్యత పెంచడానికి కాయ కోతకు 20 నుంచి 30 రోజుల ముందు నుంచి తడులివ్వడం నిలిపివేయాలి. దీనివల్ల కాయలు ముదిరి పక్వానికి వస్తాయి. అంతేకాకుండా అధికంగా తీగా ఉంటాయి. నీటి వసతి లేని తోటల్లో కాయ పెరుగుదల పెంచడానికి లీటర్ నీటికి 15 గ్రాముల యూరియాను కాయలు అంగుళం సైజుకి ఎదిగినప్పుడు పిచికారీ చేసుకున్నట్లయితే కూడా కాయ నాణ్యత అదేవిధంగా కాయ బరువు కూడా పెరుగుతుంది. ఇక పోషకాల విషయానికి వచ్చినట్లయితే కాయలు ఏర్పడిన తర్వాత మామిడికాయలు అంగుళం సైజు నుండి అదేవిధంగా మామిడికాయ భుజాలు ఏర్పడేంత వరకు చాలా త్వరగా పెరుగుతాయి. ఈ సమయంలో పోషకాలు ముఖ్యంగా నత్రజని పొటాషియం అవసరం ఎక్కువగా ఉంటుంది. నీటి వసతి గల తోటల్లో చెట్టుకి 1 కిలో యూరియా, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అదేవిధంగా పిందెలు బాదం కాయ సైజులో ఉన్నప్పుడు వేసి నీరు పెట్టాలి. నీటి వసతి లేని తోటల్లో 10 గ్రాముల ఫాలిఫీడ్, 1 మిల్లీలీటర్ అమినోస్ లేదా బయోవిటా లేదా బయోజైమ్ లీటర్ నీటికి కలిపి కాయలపై పిచికారీ చేసి కాయ సైజు, దిగుబడి, నాణ్యతలను పెంచవచ్చును. సున్నం లోపం ఉన్న తోటల్లో కాయల కొండ దగ్గర కణజాలం మెత్తపడిపోయి ఎర్రబారుతుంది. దీని నివారణకు లీటర్ నీటికి 5 నుంచి 7 గ్రాముల హైడ్రోకాల్షియం నైట్రేట్ లీటర్ నీటికి కలిపి కాయలపై పిచికారీ చేయాలి. ఈ విధంగా ఈ పద్దతులను సమగ్రంగా పాటించినట్లయితే మామిడిలో దిగుబడి, నాణ్యతను పెంచి మంచి ఫలసాయాన్ని పొందవచ్చు. అయితే చాలా మంది రైతులు, చాలా తోటల్లో కూడా మనం గమనించేది ఏంటంటే పూత పిందె రాలటాన్ని ఇటీవల కాలంలో ఎక్కువగా గమనిస్తాము. దీని నివారణకు 4.5 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత రాలుడును అదేవిధంగా పిందె రాలటాన్ని కూడా సమగ్రంగా అరికొట్టుకునవచ్చును.
1: మరింతవరకు ముదురు మామిడి తోటల పునరుద్ధరణ ప్రసంగం విన్నారు.
2: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.

0: ఏటి దగ్గర ఒక కుంటె కోణంగి సరదాపడి చిన్న రాయి విసిరాడు. గురితప్పి ఏటి పాయలో నీళ్లు ముంచుకుంటున్న ఒక గడుసు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 7:40 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన అంశం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే ఉంటారు.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతలకు నమస్కారం. నైపుణ్యమే నేటి యువతకు బలం, నైపుణ్యమే రేపటి భారతదేశానికి పునాది. చదువు మనకి జ్ఞానాన్ని అందిస్తే, నైపుణ్యం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సామర్థ్యాన్ని అందిస్తుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అవసరాలు, కొత్త తరహా ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల నేపథ్యంలో కేవలం విద్యార్హత ఒకటే ఉంటే సరిపోదు. ఒక పని చేయగలిగే సామర్థ్యం, దాన్ని సమర్థంగా నిర్వహించగల నైపుణ్యం, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోగల సామర్థ్యం కూడా ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో యువశక్తిని దేశ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యవంతమైన మానవ వనరుగా తీర్చిదిద్దడం ఎంతో కీలకం. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. జన్ శిక్షణ్ సంస్థాన్ జేఎస్ఎస్ ద్వారా ముఖ్యంగా పాఠశాల విద్య మధ్యలోనే ఆపేసిన వారు, తక్కువ విద్యార్హత కలిగిన వారు, మహిళలు, గ్రామీణ ఇంకా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారికి స్థానిక అవసరాలకు అనుగుణమైన వృత్తి నైపుణ్యాలను అందిస్తున్నారు. అయితే ఒక పథకం విజయాన్ని కేవలం శిక్షణ పొందిన వారి సంఖ్యతో మాత్రమే కొలవలేం. ఆ శిక్షణ ఒకరి జీవితంలో ఎంతటి మార్పు తీసుకొచ్చింది, వారు ఉద్యోగం సంపాదించారా, వారి ఆదాయం పెరిగిందా, సొంతంగా వ్యాపారం ప్రారంభించారా, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారా అనే ప్రశ్నలకు సమాధానమే అసలు విజయం. అందుకే ఈరోజు మనం వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా శిక్షణ పొందిన లబ్ధిదారుల అనుభవాలను తెలుసుకుందాం. శిక్షణ తర్వాత తమకు లభించిన అవకాశాలు, నేర్చుకున్న నైపుణ్యాలు తమ జీవితాలను ఎలా మార్చాయి, ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న వ్యాపారాలు, వారికి ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాల గురించి వారి మాటల్లోనే విందామా.
3: నా పేరు శ్రీవాణి, నేను తిరుపతిలో ఎంఆర్పీ సర్కిల్లో ఉంటున్నాను. మా హస్బెండ్ జెంట్స్ సలూన్ నడిపేవాడు, నేను ఇంట్లోనే ఉండేదాన్ని. కానీ మా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మా హస్బెండ్ ఒక్కరి సంపాదనే సరిపోదు, నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ ఇంట్లో నుంచి బయట పోయి నేర్చుకునే అంత టైం లేదు, ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు. దాని ద్వారా దగ్గరలో రాస్ బిల్డింగ్ లో నేర్పుతారని నాకు తెలిసింది, అక్కడ నేమ్ ఇచ్చేసి వెళ్లాను. నేను నాకు స్కిల్ ఇండియా మిషన్ రేసెస్ ద్వారా నాకు నేర్పుతారని తెలిసింది. అక్కడి నుంచి సార్ నాకు కాల్ చేసి రమ్మని చెప్పారు, వచ్చాను, నేను నేర్చుకున్నాను. నాకు బెనిఫిట్ ఏమంటే ఇక్కడ హాఫ్ డే హాఫ్ డే ఇచ్చేవారు. నాకు 2025 లో మార్చ్ ఏప్రిల్ లో ఫుల్ డే 45 డేస్ ఇచ్చారు నాకు. దానివల్ల నాకు చాలా ఉపయోగపడింది. నేను బయట వచ్చేదానికే భయపడేదాన్ని. ఇప్పుడు సొంతంగా పార్లర్ పెట్టుకుని మా హస్బెండ్ నేను జెంట్స్ లేడీస్ కలిపి పెట్టుకుని, మరి ఇంతకు ముందు భయపడేదాన్ని, నేను నేర్చుకుంటానో లేదో, అందుకే నేర్చుకుంటామని చాలా డౌట్ వచ్చింది నాకు. వచ్చిన 15 డేస్ కి నాకు చాలా బాగా ధైర్యం వచ్చింది. ఒకటేమంటే మనం ఇంట్రెస్ట్ గా బాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తుంది. దానివల్ల ఇప్పుడు మా హస్బెండ్ నేను కలిపి పెద్ద పార్లర్ గా పెట్టుకుని రన్ చేసుకుంటాము. ఇద్దరిది కలిపి మంత్లీ 1 లక్ష కంపల్సరీ వస్తుంది మాకు. మేము చాలా బాగా పిల్లలకి ఎడ్యుకేషన్ కి మాకు ఇబ్బంది లేకుండా ఇద్దరు ఒకే చోట చేసుకుంటున్నాం. చాలా బాగా ఉంది. మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను వచ్చాను. ఇక్కడ సార్ వాళ్ళు, మేడం వాళ్ళు రాస్ బిల్డింగ్ లో చాలా బాగా నేర్పించారు. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సార్ వాళ్ళు, కలెక్టర్ గారు గాని మాకు సర్టిఫికెట్ ఇచ్చారు. దీని ద్వారా మాకు లోన్ గాని వచ్చాయి. లోన్ తీసుకుని దానివల్ల మేము కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుని బాగా రన్ చేసుకుంటాం. దీనివల్ల చాలా ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వానికి మాకు ఇంత సపోర్ట్

0: వచ్చినందుకు చాలా థ్యాంక్స్.
1: నా పేరు తిరుపతి నదియా అండి. మాది తిరుపతే. మేముండేది వచ్చి సాయినగర్ లో. 6 ఇయర్స్ బ్యాక్ వచ్చి నేను స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తా ఉన్నానండి. సో నాకైతే బాబు ఉన్నాడు. బాబుకి ఇప్పుడు 6 ఇయర్స్. సో బాబు వచ్చిన తర్వాత ఏంటంటే జాబ్స్ కి వెయిట్ కి నాకు కుదరలేదు. ఎక్కడికి వెళ్ళినా గానీ టైమింగ్ సెట్ అవ్వలేదు. సో మార్నింగ్ 8 కంతా రావాలి, ఈవినింగ్ 6 దాకా ఉండాలి. సో దానివల్ల ఏంటంటే బాబు చాలా సఫర్ అయిపోయేవాడు. దట్టు మా హస్బెండ్ కూడా టీచరే అండి. సో తనకి 4 కంతా వదిలేస్తారు. సో అప్పుడు నాకు ఏ జాబు కుదరలేదు. సో అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, దట్టు నాకు హ్యాండ్ మేడ్ అంటే చాలా ఇష్టము, అది నేను చేస్తే ఇంకా చాలా ఇష్టం. సో దాంతో ఆలోచిస్తే నాకు మగ్గం వర్క్ నేర్చుకోవాలి, చేయాలి అని అనిపించింది. సో ఇదైతే మన సొంత బిజినెస్, సో మన టైమింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు అనిపించింది. సో ఆ ఉద్దేశంతో ఏంటంటే చాలా షాపులు తిరిగాను, నిజంగానే తిరిగాను. బయట తిరిగినప్పుడు ఏమన్నారంటే కొంతమంది వచ్చి 15,000-20,000 మాకు మీరు పే చేస్తే 1 మంత్ కి 2 మంత్ కి నేర్పిస్తాము అని. కొందరు వచ్చి ఏంటంటే అసలు మేము నేర్పించము, ఇది లేడీస్ చేసే వర్క్ కాదు, మగ్గం వర్క్ అనేది హిందీ వాళ్ళు చేస్తారు, చాలా ఓపిక కావాలి అని చాలా చెప్పారు. మా వారైతే నేను తీసుకెళ్లమన్న ప్రతి దగ్గరికి తీసుకెళ్లారు నన్ను, కానీ ఎక్కడ నాకైతే ఎవరు సపోర్ట్ చేయలేదు. సో అప్పుడు ఏంటంటే మా హస్బెండ్ కి ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ఇన్ని షాప్స్ తిరగాలి, ఇంతమందిని ఎందుకు అడగాలి, రాస్ ఉంది కదా, సో రాస్ దగ్గరికి వెళ్దాము, నాకు తెలిసి అక్కడ చాలా చేస్తారు, ఇంతకుముందు కూడా చేస్తున్నారు అని చెప్పారు. సో అప్పుడు రాస్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే జేఎస్ఎస్ జనశిక్షణ సంతానం. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్నారని అప్పుడు తెలిసింది. సో అప్పుడు వచ్చి సార్ వాళ్ళతో మేడం వాళ్ళతో మాట్లాడితే వితౌట్ ఎనీ కాస్ట్ మీకు అసలు ఏ అమౌంట్ తీసుకోకుండా 3 మంత్స్ 90 వర్కింగ్ డేస్ ఉంటుంది, మీకు అన్ని నేర్పిస్తాము, అన్ని మేమే చెప్పిస్తాము, దట్టు మీకు సర్టిఫికేట్ కూడా మేము ఇస్తాము, మీరు బిజినెస్ చేసుకోవచ్చు, మీ బిజినెస్ కూడా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. సో చాలా హ్యాపీ అనిపించింది. సో బుక్ లో రాయగానే లేట్ అవుతుందేమో ఇప్పుడే కదా అనుకున్నాను, కానీ ఏం లేట్ అవ్వలేదు. నాకు కాల్ వచ్చిందండి రాస్ బిల్డింగ్ నుంచి, జేఎస్ఎస్ స్కీమ్ నుంచి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ గురించి చేయొచ్చని. సో వెంటనే వచ్చి ఇక్కడ వచ్చి జాయిన్ అయిపోయాను. 3 మంత్స్ నాకేంటంటే టైమింగ్స్ బాగా సూట్ అయ్యాయి అనమాట, మార్నింగ్ 10 to 1. సో బాబుకి లంచ్ ప్రొవైడ్ చేయొచ్చు, స్కూల్ కి పంపించవచ్చు, హస్బెండ్ ని చూసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో 10 to 1 ఇక్కడికి వచ్చాను. 3 మంత్స్ బాగా నేర్పించారండి. ఆఫ్టర్ అంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా స్టార్టింగ్ లో మిస్టేక్స్ డౌట్స్ ఏదున్నా మళ్ళీ కాల్ చేసినప్పుడు మాకు అవన్నీ కూడా రెక్టిఫై చేస్తా వచ్చారు. టైమింగ్ సెట్ అవ్వలేదు, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, సో మేము వర్క్ బయట చేయలేకపోతున్నాం అని కూడా. చాలా మంది చదువుకొని ఏంటంటే ఇంట్లోనే ఉండిపోతున్నారు. సో ఇలాంటివి ఏంటంటే మనం చదువుకున్నా చదువుకోకపోయినా ఎంత ఎడ్యుకేటెడ్ అయినా మన సొంతంగా మన బిజినెస్ మన టైమింగ్స్ మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు, ఒకరి కింద వర్క్ చేసి టైమింగ్ సెట్ అవ్వక ఇది చేయకుండా. సో ఏంటంటే ఈ జేఎస్ఎస్ స్కీమ్ నుంచి మనకు వితౌట్ ఎనీ కాస్ట్ అన్ని నేర్పిస్తారండి. మేమైతే మగ్గం వర్క్ నేర్చుకున్నాము, చాలా బాగా అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది, ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాము. సో ఇక్కడ తర్వాత కూడా మేము అలానే కంటిన్యూ అయ్యి ఒక చిన్న బొటిక్ పెట్టామండి. నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉమా దుర్గా ముగ్గురం కలిసి చేసుకుంటున్నాము, 9-10 మంత్స్ నుంచి చేస్తున్నామండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది మా ఓన్ అనమాట, మేము నేర్చుకున్నాము, మాకు ఈ వర్క్ వచ్చు అనమాట. చూసే ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పటిదాకా ఈ అమ్మాయి ఇది చేయగలుగుతుందని తెలీదు, వేసిస్తుంటే వావు నువ్వు వేసావా, నీకు ఇంత టాలెంట్ ఉందా అని అంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. వర్క్ కూడా చాలా బాగుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ లేదండి. సో నేనైతే చాలా ఇష్టపడి చేస్తున్నాను. సో వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ జేఎస్ఎస్ జనశిక్షణ సంతాన్ అండ్ ఆల్సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ రాస్ బిల్డింగ్ ఆల్సో.
2: నా పేరు నాంబాకం ఎన్ మంజుల. నాది తిరుపతి ఆటో నగర్ అంబేద్కర్ కాలనీ. 2018 లో నాకు మ్యారేజ్ అయ్యింది. అంతకుముందు నేను జాబ్ చేసేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత నన్ను జాబ్కి పంపించలేదు. తర్వాత చిన్న పిల్లలు మా ఇంట్లో, నాకైతే ఎక్కడ వెళ్ళడానికి కుదరలేదన్నమాట. తర్వాత మా ఫ్రెండ్ తరపున ఇక్కడ రాస్ లో టైలరింగ్ కోర్సు నేర్పిస్తారు అని చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను, అంటే నాకు వచ్చిన దానికంటే కూడా ఇంకా బాగా ఎక్కువ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు షాప్ పెట్టుకోగలను, నేను కుట్టగలను, నేను అందరికీ చెప్పగలను అనే ఆలోచన నా దాంట్లో తట్టింది. తర్వాత ఈ కోర్సు అయిపోయిన తర్వాత నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, అలాగే ఉద్యమం సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను రీసెంట్ గానే షాప్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను షాప్ రన్ చేసుకుంటున్నాను. మా పిల్ల

0: పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను. మెయిన్ మా హస్బెండ్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. ఏం చేస్తా అన్నా గానీ మా హస్బెండ్ వద్దు అన్నారు, కాబట్టి ఆయన తరపున నేను బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు బాగా పెట్టుకుని బాగా నేను స్వయంగా మంత్లీ 20,000 వరకు ఎర్న్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈ రాస్ కి అలాగే ఈ స్కిల్ ఇండియా సంస్థకి నమస్కారము. కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్.
1: నా పేరు సలీమా, నేను మంగళం నుంచి వచ్చాను. నేను ఇంటి దగ్గరనే పిల్లలు చూసుకుంటూ ఉండేదాన్ని. సో మా హస్బెండే ఇంటిని మొత్తం చూసుకునేవాడు. ఏదన్నా అడిగితే ఖర్చులకి కొంచెం ఇబ్బంది పడేవాడు. తనకు వచ్చే శాలరీ సరిపోదన్నమాట. సో అప్పుడు అనిపించింది నేను కూడా ఏదన్నా కాస్త అతనికి సహాయంగా ఉండాలి అనుకున్నాను. సో రాస సంఘంలో ఉండేదాన్ని. అప్పుడు తెలిసింది నాకు జేఎస్ సంస్థ స్కిల్ ఇండియా ద్వారా ఇట్లా బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తున్నారు అనేది. సో అక్కడికి వచ్చిన తర్వాత రాస సంఘం దగ్గరకు వచ్చిన తర్వాత రాస బిల్డింగ్ దగ్గర నెంబర్ ఇచ్చిపోయాను. తర్వాత వచ్చి కాల్ చేశారు నాకు. సో రిటర్న్ వచ్చిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. దాని ద్వారా బ్యూటీషియన్ కోర్స్ అనేది నేర్చుకున్నాను. సో నేర్చుకోవడమే కాదు, నలుగురితో మాట్లాడాలంటే కూడా కాస్త భయంగా స్టేజ్ ఫీలింగ్స్ అనేది ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తో కొంచెం మింగిల్ అవడంతో కొంచెం బాగుండే. సో దాని ద్వారా కోర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత వెంటనే రాసిలో స్టార్టింగ్ జాయిన్ అయినాం కాబట్టి నాకు లోన్ ఇచ్చినారు ఒక 20,000. దాంట్లో పెట్టుకుని ధైర్యం చేసేసి మా హస్బెండ్ అడిగిన తర్వాత ఓకే పెట్టుకో అనేసి అన్న తర్వాత నేను స్టార్ట్ చేశాను. ప్రజెంట్ నాకు ఒక 10,000 వస్తుంది. సో థ్యాంక్స్ చెప్తాను నేను స్కిల్ ఇండియా ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఇలాంటివి మరిన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా లాంటి ఆడవాళ్ళు ఇంటిగాడు ఉంటారు. సో ఒక్క రూపాయి అయినా కూడా హస్బెండ్ అడిగి తీసుకోవాలంటే ఇచ్చే అతనైతే ఇవ్వగలుగుతారు, ఇవ్వలేని పరిస్థితి అయితే నెక్స్ట్ టైం చూద్దామంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మన సొంతంగా ఏదో ఒకటి చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి అందరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని నేను అంటున్నాను. సో ఇంట్లో ఉండడం ఖాళీ టైంలో మీకు కుదిరిన టైంలో మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. సో ఇట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని నాలాగా 10,000 అనేది మీరు ఒక లక్షల్లో సంపాదించాలని అనుకుంటున్నాను.
2: అందరికీ నమస్కారం. నా పేరు కుట్టెప్ప గారి శ్రీ హిమలత. తిరుపతి చిగురువాడ కుత్తూరు గ్రామం నుంచి వచ్చాను. ఈ రాస్ జనశిక్షణ సంస్థ గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే మా పరిస్థితులను బట్టి మా తోడుకోడలను అడిగాను, ఈ విధంగా ఎక్కడైనా ఆపర్చునిటీ దొరుకుతుందా ఏదైనా నేర్చుకునేదానికి. మనం డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేదానికి వేలు పెట్టి నేర్చుకునేంత స్తోమత మనకి లేదు. ఎక్కడైనా డబ్బులు ఇవ్వకుండా నేర్చుకునేది ఎడైనా ఉంటే చెప్పవా అనేసి అని చెప్పాను తనకి. తన పేరు రేవతి. తను తెలుసుకొని వాళ్ళ దగ్గర తెలుసుకొని నాకైతే చెప్పింది, మేము ఈ రాస్ సంస్థకు వచ్చి నేమ్ రిజిస్టర్ లో నేమ్స్ రాసేసి వెళ్ళాము. తర్వాత మాకు కాల్ చేశారు. కాల్ చేస్తే మేము ఇద్దరం వచ్చి నేర్చుకున్నాము. కానీ నేను ఇప్పుడు అన్ని 6 నెలల కోర్సు అన్నమాట, టైలరింగ్ బ్యూటిషియన్ ఆరి వర్క్ అట్లా 6 నెలల కోర్సులు నేర్చుకుని ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి నేర్చుకుని టైం పట్టినా సరే అవన్నీ సాధించుకున్నాను. సాధించుకొని ఇప్పుడు టైలరింగ్ ఆరి వర్క్ అన్ని ఒకే షాప్ లో పెట్టుకుని రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ లో డబ్బులు సంపాదన లేకుండా నా సిచ్యువేషన్స్ నాకు తెలుసు. ఆ సిచ్యువేషన్స్ నుండి ఎట్లా బయటపడ్డానంటే ఈ రాస్ సంస్థకి వచ్చి నేను ఇవన్నీ నేర్చుకున్నాను. ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టకుండా నేను వచ్చే ఛార్జీలు తప్పనిస్తే మిగతా ఏది నేను ఖర్చు పెట్టలేదు. పిఎం విశ్వకర్మ నుంచి మేము 100,000 ఉపాధి పొందాము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ 15 డేస్ విశ్వకర్మ మళ్ళీ స్టార్ట్ చేశారు, దాంట్లో కూడా మేము లబ్ధి పొందాము. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.
3: నైపుణ్యాభివృద్ధి అనేది కేవలం శిక్షణ కార్యక్రమం కాదు, ఇది ఆత్మవిశ్వాసానికి పునాది, ఉపాధికి మార్గం, స్వయం సమృద్ధికి సాధనం, అభివృద్ధి చెందిన భారతదేశానికి బలమైన అడుగు. మన వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా తప్పకుండా యువత అందరూ చదువుతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ తమ వంతు కృషి చేయాలని ఆశిస్తూ నమస్కారం.
4: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ ది సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రము.

కార్యక్రమంలో ముందుగా కోరుతున్న వారు భద్రాచలం గన్నవరం గ్రామం నుంచి సత్యవతి నరసమ్మ, సక్కుబాయి, సూర్యనారాయణ, సావిత్రి, షెరీఫ్, ఇంకా వీరి మిత్రబృందం. వీరంతా కోరిన పాట స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వీరందరి కోసం.

కార్యక్రమంలో వేటూరి సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట చిత్రం విక్రమ్. ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బాటంపేట్ బస్తీ నుంచి చిన్నాపాసి, ఖన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపేల్, చైతు, అక్షయ్, అమృత, అనుష, అనుదీప్, కీర్తి, నాగరాజు, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజ్వికాస్, రాజా, మౌనిక, రాధాపాసి, భవ్యపాసి, రోహిత్, రోషిణి, రోహిత్వల్లి, ఉమా, పార్వతీభాయ్, చోటాపురాన్ పాసి, ఉమాశంకర్, ఎండి షకీర్, మెహరీన్, జి వెంకటేశ్వర్లు, జగన్మాత, ఇంకా సుందర్రాజు, సత్యభాము, ఇంకా వీరి మిత్రబృందం. వీరందరి కోసం విక్రమ్ సినిమాలోంచి

కార్యక్రమంలో కొత్తగూడెం బూడిదగడ్డ ఏరియా నుంచి మెరుగు రాములు, విజయ, తేజస్విని, నితీష్ ఇంకా వీరి బంధుమిత్రులు వీరంతా కోరిన పాట స్టేట్ రౌడీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. సంగీతం అందించిన వారు బప్పి లహరి.

కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కోరిన తర్వాత శ్రోతలు సులానగర్ నుంచి నిత్య, పూజ, లక్ష్మి, దీక్షిత, అన్విత, అప్స ఇంకా వారి కుటుంబ సభ్యులు, మిత్రులు వీరి కోరిన పాట గీతా గోవిందం, చిత్త నుంచి చిన్మయి శ్రీబాత పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 100.1 మెగాహెర్ట్జ్ పై కిన్నెర లహరి శ్రోతలకు చిత్రగీతల కార్యక్రమంలో రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పైన పాట ఈ పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తి నుంచి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూప రాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్ సిద్ధార్థ, కార్తీక్, ఇంకా వీరి బంధుమిత్రులు. వీరందరి కోసం ఈ పాట

కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల గానం చేశారు. చిత్రం నాయకుడు ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామం నుంచి గుండేటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణ్ దేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, మురిపేటి స్వరూప, నాగయ్య, ఇంకా వీరి స్నేహ బృందం.

కార్యక్రమంలో గోవింద గోవింద చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాన పాట. ఈ పాటను కొన్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బాబుకేం పేర నుంచి సిహెచ్ పద్మ, భాగ్యలక్ష్మి, సుజాత, షాహీన్, వహీద, శ్రీదేవి, రమణ, నాగలక్ష్మి ఇంకా వీరి మిత్రబృందం, వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో మాయాబజార్ చిత్రం కోసం పి లీల ఘంటసాల పాడినపాట. ఈ పాటను కొన్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుంచి నరసింహ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరందరి కోసం.

కార్యక్రమంలో చివరగా సోగ్గాడే చిన్ననాయన చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పైన పాట. ఈ పాటనకు ఉన్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర.

మీరింతవరకు కిన్నర లహరి శ్రోతలకు విన్న చిత్రగీతల కార్యక్రమాన్ని మీకు వినిపించిన వారు పిట్టల రమేష్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 8:40 వస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మధురిమ ఆ పాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో అనుబంధం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రమేష్ పాడిన పాట, గేయ రచన వేటూరి

0: లేదురా సుఖం, రాదురా గతం, ఇంకేమిటో జీవితం. అరే పూర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని
1: పక్కన పెళ్లి కావాల్సి పిల్లలు ఉన్నారా,
0: నేర్చుకుంటారా?

0: జ్ఞాపకం ఉందిరా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పెట్టకథగా చెప్పుకుంటారు అంతే.

100.1 MHz పై మధురిమ ఆ పాత మధుర గీతాల్లో భలే తమ్ముడు చిత్రం కోసం మహమ్మద్ రఫీ సుశీల పనిపాట.

మీరింతవరకు మధురిమ ఆ పాత మధుర గీతలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పౌరాణిక నాటకం భద్రసేన మహారాజు చిండ్యక్షగానం వింటారు.

0: కుమారుడు ఉన్నాడు, ఆ కుమారునికి లగ్నం చేయవలేనని కోరిక.
1: ఏం పేరు కుమారుని?
0: నా కుమారుని పేరు భద్రసేనుడు.
1: భద్రసేనుడా?
0: నా భార్య భానుమతి.
1: నీ భార్య భానుమత? సరే, మరి ఇప్పుడు ఎక్కడ మీ పట్టణం? ఎక్కడ
0: మా పట్టణమా? మా పట్టణం ఇది
1: కనకశలాపురి.
0: కనకశలాపురి పట్టణం.
1: అట్లనా?
2: వచ్చరసనోయి ఎల్లంబొట్టు వచ్చరసనోయి.

0: శివశేర మహారాజైన అతని కుమార్తెయిన సుశీలాదేవిని మీ కుమారునికి ఇస్తానని నిశ్చయించుకున్నాడయ్యా.
1: సరే మాకు సంతోషం స్వామి.
0: సంతోషండి మహారాజా, నీ కుమారునికి లగ్నంబు ఇంకా 10 దివసంబులు ఉన్నారు. నీ కుమారుని రప్పించండి.
1: సరే రప్పిస్తాను.

0: మహారాజా.
1: మత్ నామంబు మా పట్టణంబు నీకు తెలుసునా?
0: తెలవదు. ఓహో, ఎక్కడ మీ పట్టణము? నీ పేరు చెప్పండి.
1: మా పట్టణము కనకాచలపురి పట్టణము. నా పేరు భద్రసేన మహారాజు.
0: మీ తండ్రి పేరు?
1: మా తండ్రి పేరు కనకశీల మహారాజు.
0: మీ తల్లి?
1: మా తల్లి భానుమతి.
0: ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు?
1: మా తండ్రి వద్దకు నేను వెళ్తున్నాను.
0: చెనక చెనక కుమారా.

0: కుమార సూరసేనుడు కుమార్తెనైన ఆ సుశీలాదేవిని నీకు లగ్నంపు చేసేటందుకు నిశ్చయించుకున్నాము కుమార.
1: ఎంత

0: నీ కృపచేత నీ దయ వల్ల నేనెంతో ధన్యుడేనాన్ని. మంత్రశేఖర, మనం ఇప్పుడే తక్షణమే వేటకై వెళదాము.
1: సరే వెళదాం పదండి.

0: నేను ఎందుకొరకు రావడం లేదంటే, నేను నా వయసు ముసలితనానికి వచ్చినది కాబట్టి ఆ పయనము చేయగా నాకు అలసిపోయి నా దేహం అంతా మరి సహకరించదు కాబట్టి అందుకే నేను రావడం లేదు.
1: అదే విధమా.

0: వచ్చేవయ్యా మహారాజా, ఉండగా నీకు భయమా? కానీ నా వింటరమ్ము నీకు ఎలాంటి భయం లేదు.
1: సరే మహారాజా, నాకు చాలా సంతోషం అయ్యాది. నేను నీ ఎంబడి ఇప్పుడే ధనుర్మానంబులు తీసుకొని ఆయుధాలు పట్టుకొని నీ ఎంబడి వస్తున్నాను. ఇప్పుడే వెళ్దాం పద.
0: పాకులు, పల్లెములు, పరుశములు, ఈటలు, వలలు, చిక్కులు, ఇవన్నీ
1: అన్ని తీసుకొని వస్తున్నాను. సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని వస్తున్నాను.
0: చూడము.
1: అవును మహారాజా,

0: కారు మహిషములు ఖడ్గ మృగములు చిన్నపురులు దుప్పులు రేసులు జంబుకములు ఏనుగులు ఇవన్నీ భల్లూకములు మనల చూసి పరిగెడుచున్నవి మన యొక్క శరజాలము చేత వాటి యుగములు నాటి వాటి సంహరించము.
1: పదండి వెళదాం, ఇంకా లోపలికి వెళదాం. పద మహారాజ్
0: అటు విధమా
1: అవును పదా

స్వర్ణాపురి పట్టణంబు మా పట్టణంబు మా ద్రేవుడైన సూరసేన మహారాజు. నా పేరు సుశీల అంటారు. ఇప్పుడు నేను నా లగ్నంబు ఇంకా 10 దివసంబులు ఉన్నది. నేను వనంతరం చూడాలని నా కోరిక ఉన్నది. నేను వనంతరం వెళ్తానమ్మా.

0: చూడగా నా మనసుకి ఎంతో ఆనందం అనిపిస్తున్నది. ఈ మనంతరము తిలకించి మన భవనముకు మనం
1: వెళ్ళవలయని
0: వెళ్ళదాము.
2: ఒరి భూత పేద పిశాచములారా, షాకిని ఢాకిని, మన సోమగిరి పట్టణముల అందరూ క్షేమంగా ఉన్నవారే కదా మన రాక్షస వీరులు. ఒరి భూతములారా, ఇలా ఇందా జాలుడా దండి పలుడారా.

0: ఏమిరా, మనం శరం పట్టి తీసుకువచ్చినటువంటి కన్యలు అందరూ శరాశాల యందు ఉన్నారే కదా.
1: అందరూ ఉన్నారు.
0: మనం ఇంకా ఏం చేస్తామో తెలియనా?
1: ఏంటది
0: మరీ మహామ

0: హేతాళుడా, ఇప్పుడే మనము మన యోగ దృష్టి చూసి.
1: అయ్యా నీ పేరేంటి?
0: నా పేరు ఇంద్రజవుడు అంటారు. మా యొక్క పట్టణము సోమకాగిరి పట్టణము. నాకు 7 కోట్ల మంత్రతంత్రములు వస్తాయిరా.
1: 7 కోట్ల మంత్రతంత్రములు?
0: అవును. అయినా సరే గాని ఊరి బేతాళుడా, నా మదిలోన ఒక కోరిక జనించాది.
1: ఏమి కోరిక?
0: ఏమిటంటే ఇప్పుడే ఒక కన్యను తీసుకువచ్చి వివాహం ఆడవలయనున్నదిరా.
1: ఇంకా?
0: అవును. మనకు తగి రీతి అయినటువంటి కన్య ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడే అంజనము వేసుకొని చూసినా ఆ కన్య ఎక్కడ ఉందో తీసుకొని వద్దాము.
1: ఎక్కడ ఉందో చూడుగా.
0: పదండి. చంద్రశలాపురి పట్టణము పరిపాలించే చంద్రశేఖరుని కుమార్తె ఆ కన్య యొక్క వివాహము ఇంకా 10 రోజులు ఉన్నది. అందుకని ఆ కన్య ఇప్పుడు మరి పెళ్లి అయిన తర్వాత భర్త యజ్ఞంలో ఉండవలసి వస్తుంది. మరి వనంతరము చూడరాదు కాబట్టి అందుకని ఆ కన్య ఏమి చేసేదంటే పెళ్లి కాక ముందే వనంతరం వెళ్ళవలయనని వనంతరం వచ్చాది. ఇప్పుడే మనం వెళ్లి ఆ వనంతరంలోన ఆ కన్యను అడ్డగించి తక్షణం తీసుకొని మన పట్టణమునకు వచ్చి మనమే వివాహం
1: చేసుకుందాం.
2: ప్రధాని, ఓ తాతయ్య, ఈ మనం ఇంతలో తిలకించాము కదా, ఇక మన పట్టణము వెళ్దాము.
1: వెళ్దామా?
2: వెళ్దాము.
1: చెమ్మ చెక్కలు ఆడుకుందామా?
2: ఆడుకుందాం.

0: బాలిక, నీవు ఎవరు? ఎక్కడ నుండి వచ్చావు?
1: నీవు ఎవరు?
0: ఎంత కొరకు వచ్చావు?
1: నీవు ఎవరు? మరి మా దారికి అదము తిరిగి మమ్మల్ని అటగిస్తున్నావు. నీవెవరయ్యా?
0: నేను ఎవరా? మా యొక్క పేరు మహేంద్రజాలుడు అంటారు.
1: నీ పేరు మహేంద్రజాలుడు? మరి మేము
0: చూడగా ఎంత అందంగా ఉన్నావు కన్యా. నిన్ను అందుకే వలసి నీ వద్దకు వచ్చాను. సుందరి, నన్ను వివాహం ఆడవలయను నీవు.
1: ఆ దుర్మార్గుడా, నిన్ను నేను వివాహం ఆడనా? నా లగ్నంబు 10 దివసంబులు ఉన్నాయి. ఇప్పుడు మా పట్నంబు వెళ్ళాలని వెళుతున్నాను. దేవులు తొవ్వకు అటగించుకొని మమ్మల్ని ఆపుతున్నావు. నీకు నా ఎంబు కాదు, మేము వెళ్ళిపోతాము.
0: మరి బేతారా, ఈ కన్య ఏ విధముగా ఉందో తెలియనారా? మరి బేతారా.

0: బొమ్మ. హా, నీవు ఒక వస్తువును చూస్తే ఎంతో అందంగా ఉందంటాము, మరి ఆ వస్తువుకు ఇంత బంగారం ఇమిడించి చేశారంటే ఇంకెంత బాగుంటుంది. అందుకే నీవు నా వద్దకు వచ్చి నన్ను ప్రేమించమని కోరుతున్నాను.
1: నువ్వు వెళ్ళరా, నీ దారి నువ్వు వెళ్ళు.
0: ఓ బాలా, రుంగు రుంగు.

0: నేను 7 కోట్ల మంత్రతంత్రములకు అధిపతిని. మా యొక్క పట్టణానికి నన్ను ఎదిరించే వాడు లేడు ఈ యొక్క 3 లోకంబుల. అందుకే నీవు నన్ను చేసుకుని సుఖపడమని చెప్తున్నాను.
1: హోలీ దుర్మార్గుడా, నీవేమంటావో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడుగుతున్నావు? నేను వెళ్ళిపోమ్ ఇక్కడ.
0: అట్లనా?

0: బాల, మీ యొక్క నామము, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఈ వనంతరంలోకి కొరకు వచ్చావో ఒక్కసారి నాతో పలుకుము.
1: చెప్పమంటావా?

0: నేను పాపాత్ముడను కాదు, 7 కోట్ల మంత్రములు నేర్చినటువంటి మహేంద్రజాలుడా, అందుకే నేను నిన్ను కోరి వచ్చాను. నడువు నా పట్టణము వెళదాం.
1: నీ పట్టణము వెళదామంటున్నావా? నీ పట్టణము రావాలంటే నీ పట్టణము నేను ఎందుకు వస్తానురా? నా భవనము నేను వెళ్తాను, కానీ నీ పట్టణము రాను.
0: అట్లనా? ఏ సుందరి.

0: వెంకరాగు.
1: సుందరి, నేను మర్యాదగా చెబుతున్నాను.
0: ఏమంటున్నాను?
1: నిన్ను బ్రతిమిలాడుచున్నాను, అయినా గాని నీవు రావడం లేదు. సుందరి సూడుము, ఇప్పుడే నా మంత్రజాలము చేత నిన్ను పట్టి బంధించి తీసుకుని వెళతాను.
0: నిలవేరి పలిరే నా వల్ల పుల్లయ్య.

శాసన మా పడనంబు స్వర్గాపురంబు అంటారు. ఆ స్వర్గంబు పరిపాలించేదైనా మా జనకుడైన దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడి వద్ద ఎల్లప్పుడైనా నాట్యము నైపుణ్యంబు చేసుకుంటా హాయిగా ఉండటం అంటే వారమరా. అటువంటి వారం మేము ఇక్కడ వెళ్తున్నాం అనుకున్నాం.

0: ఏమిటమ్మా?
1: మా పట్టణంబు చెప్పాను, మా వాస్తాయంబు చెప్పాను.
0: సరే,
1: ఇప్పుడు నేను స్వర్గంబు నుండి భూలోకం చూడాలని నా మనసులో ఒక కోరిక ఉన్నది. భూలోకము వెళ్ళాలి.
0: ఎందుకని? ఎందుకు వెళ్తావమ్మా నువ్వు భూలోకము? భూలోకములో ఏం పని? నువ్వు స్వర్గములో ఉండే నువ్వు పద్మావతివి, అటువంటి దానివి నువ్వు భూలోకం ఎందుకు వెళ్ళవలేను?
1: ఈ స్వర్గమే ఇంత అందముగా ఉన్నది. మరి భూలోకముల మానవులు ఏ విధంగా ఉంటారు? ఒకపారి భూలోకం వెళ్ళి ఆ మానవులను వీక్షించి వద్దాము. నీ వస్తావా?
0: వస్తానమ్మా.
1: సరే, వెళ్ళదంపద
0: నడవండి.
1: ఆహా,
0: ఏమిటమ్మా? ఏమో
1: ఈ మనవింతో చూస్తుంటే, ఈ భూలోకం చూస్తుంటే ఎంత ఆనందముగా ఉన్నది.
0: అవునవును.
1: సరే, ఇంకా లోనికి మనంతరం వీక్షించుకుంటే
0: వెళ్ళదంపదండి.
1: ప్రధాని, హత్యలు ఉన్నవారు ఎవరమ్మా?
0: అరే ఎవరమ్మా? ఈ భూలోకముల స్వర్గంలో ఉండే దేవతలే ఎంతో అందంగా
1: ఉన్నారనుకుంటే,
0: భూలోకంలో ఉండే మానవులు ఇంత అందంగా ఉన్నారు ఎవరు?
1: ఎవరు కావచ్చు? మరి చూడు, వెళ్ళదాం.

ఇతని హంతము ఇతని సంతము మా వర్షము కురిసిన తర్వాత సింగిడి ఏ విధముగా పొడుస్తాడో ఆ ప్రకారముగా తీర్చిదిద్దినట్టు ఇతని కనుబొమ్మలు ఉన్నాయి. ఇతడు ఎంత హందముగా ఉన్నాడా చెప్పల్లా.

0: ఇతను ఇంత అందంగా ఉన్నాడు కదా, ఇప్పుడు మనమైన
1: ఇప్పుడు ఏం చేస్తావు మరి ఇతన్ని?
0: ఇతన్ని పండుకున్న వాడిని మెల్లె లేవనెత్తుకుని మన స్వర్గము తీసుకువెళ్దాము.
1: అయ్యో, ఈ మానవుని మన స్వర్గము తీసుకుపోదామా?
0: ఇతని తోటి నేను హాయిగా ప్రేమించి నా మనసారా ప్రేమించి మళ్ళా భూలోకముకు చేర్చాలి.
1: ఇతనితోనా? మానవునితో నువ్వు దేవకన్యవు.
0: అవునురా, వెళ్ళాలి, తీసుకువెళ్ళాలి.
1: తీసుకువెళ్ళామా? సరే వెళ్దాం పదండి ఇప్పుడే.
0: లేవో

0: తీసుకువచ్చావు కదా.
1: అవునమ్మా, ఇతన్ని
0: ఉండని
1: మన యొక్క మెత్తని పాంపుల పైన పడుకోబెట్టి మీద మంచి జలంబురు చల్లి మనం లోపలికి వెళ్దాం పద.
2: ఆహా, ఇక్కడిది స్వర్గంగా ఉన్నట్టున్నదే. నన్ను ఎవరు తీయవచ్చును, ఎవరు తీసుకురావచ్చును?

0: ఆహా, ఇది ఏమి విచిత్రము! నేను శయనించిన అడవి కాదే? పొడిరాళ్ళు ఒత్తగా నేను పడుకున్నాను కాబట్టి ఎవరు తీసుకోవచ్చారు? ఎవరు చడా?
1: ఎవరది? వేరే ఎవరనుకుంటున్నావా?
0: ఎవరు నీవు?
1: వేరే స్వర్గంపుల ఉంటే నా పేరు పద్మావతి అంటారు. ఈ స్వర్గంపుల నేను ఒక దేవకన్యను. వీటి భూలోకం నుండి స్వర్గము తీసుకువచ్చాను. నీతోటి నేను హాయిగా ఇప్పుడు కీడించాలి నా మనసారగా.
0: నన్ను తీసుకువచ్చావా?
1: అవును.

0: కాదయ్యా. సరే, ఇప్పుడు మేము నాతో హాయిగా ప్రేమించి హాయిగా కూడినావు కదా, ఇప్పుడు మనము మీ భూలోకమునకు దేవు సుశీల లగ్నం చేసుకుంటున్నావు, కానీ ఆ సుశీల దేవి, ఆ సుశీల దేవిని ఆ బలమైన ఆ ఇంద్రజాలుడు ఉన్నాడు కదా, ఆ మంత్రవేత్త ఇంద్రజాలుడు తీసుకువెళ్ళాడు. ఇప్పుడు నీ వెళ్ళి ఆ ఇంద్రజాలుని వధించి నీ సుశీలను నీవు తీసుకొచ్చుకో. ఎట్లా అంటే అక్కడ అతని వద్దకు వెళ్ళి తాతని కుమార్తె అయిన వారాహి ఉన్నారు, ఆ అమ్మాయి వద్దకు వెళ్ళిగా, వెళితే ఆ రహస్యం అంతా చెప్తారు నీకు.
1: ఇప్పుడే వెళ్ళి ఆ మంత్రవాదిని వధించి సుశీలను తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటారు.
0: సరే వెళ్ళి రండి.
1: సరే
0: మహారాజా. ఒరి
2: భేతాలుడా, మన యొక్క సుశీలను తీసుకువచ్చి ఇన్ని రోజులవుతుంది, ఇంతవరకు మనం అడిగినప్పుడల్లా ఏమి అన్నాదంటే నాకు ఒక వ్రతం ఉన్నది, వ్రతము పూర్తయినాక నిన్ను వివాహం చేసుకుంటానని పలికాది. మరి ఇప్పటికి ఆమె పెట్టినటువంటి గడువు తీరుతుంది, కాబట్టి ఇప్పుడే మనము సుశీల వద్దకు వెళ్ళవలేను. అయినా సరే బేతాళుడా, ముందుగా నా యొక్క కుమార్తె అయిన వారాహిని తీసుకురమ్ము.
1: వచ్చింది.
0: నన్ను రప్పించిన కారణం ఏమిటి?
2: నిన్ను రప్పించిన కారణం ఏమిటంటే కుమార్తె, నా యొక్క మంత్రతంత్రములన్నీ నీకు నేర్పాను, అందులో నా ఒక్కటి నేర్పలేదు. ఆ ఒక్కటి పూర్తి చేస్తే నాకు ఎన్ని మంత్రాలు వస్తాయో నీకు అన్ని వచ్చినట్టే.
0: సరే,
2: అయినా కాని నీవు నాలాగా ప్రపంచమేలా తప్ప ఒకరికి పెళ్లి చేసుకొని ఒకరికి నేను తల వంచేటి వాడని కాదు. అందుకే నీకు చెప్తున్నాను, నీకు పెళ్లి కావాలైనా మంత్రాలు కావాలైనా
0: జనక నాకు లగ్నమే కావాలి.
2: దుర్మార్గురాల, నిన్ను ఒకరికి ఇచ్చి నేను తల వంచన్నా, అట్లా కాదు, నీకు మంత్రాలు నేర్పుతాను.
0: సరే జనక,
2: కొండ స్తంభం మేడ కట్టించి నాకు వచ్చినటువంటి మంత్రాలు అన్ని నీకు నేర్పాను, ఇప్పుడే నిన్ను వంటి స్తంభం మేడ కట్టించి ఆ మేడ పైన ఉంచుతాను. మహామంత్రి తీసుకువెళ్ళు.
0: నాకు లగ్నంపు చేయకుండా వంటి స్తంభం మేడ పైన ఉంచాడు కదా,

కానీ అక్కడి నుండి వెళ్లే వాళ్ళు ఎవరమ్మా అతన్ని పలకరించి అతనితోటి హాయిగా మాటలు ఆడి మనము మంచిగా ఉండి అతన్ని దరి చేర్చుకోవాలి ఎందుకో.

0: మహారాజా, నీ అందము నీ చందము చూడలేక నిన్ను వర్ణించలేక నా వశంబు కాదని నిన్ను అడుగుతున్నాను.
1: సరే,
0: అట్లా
1: నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను కదా, నీకు మంత్రాలు
0: వస్తాయట?
1: నాకు బోధించుము.
0: జనకునికి ఎన్ని మంత్రాలు వస్తాయో అన్ని మంత్రాలు వస్తాయి. సర్వానికి ఒకటే మంత్రం ఉన్నది. ఆ మంత్రం నేర్పుతాను, నువ్వు నేర్చుకో. నన్ను లగ్నం చేసుకుంటానంటే ఆ మంత్రం నేర్పుతా.
1: లేదు,
0: ఓం పరబ్రహ్మ,
1: ఓం పరబ్రహ్మ,
0: పరమాత్మే నమః,
1: పరమాత్మనే నమః,
0: జగదుత్పతి,
1: జగదుత్పతి,
0: ప్రళయకారయ,
1: ప్రళయకారయ,
0: మన్వంత సిద్ధి,
1: మన్వంత సిద్ధి,
0: కురు కురు పటు స్వాహా,
1: ఓం కురు కురు పటు స్వాహా.
0: వచ్చారా? సరే, ఇప్పుడు నన్ను లగ్నం చేసుకుంటా.
1: చేసుకుంటా.
0: మను చేసే

0: మహారాజా
1: నీ మనసులో హనుమానం వెళ్ళిపోయాడు కదా, అవి లోపల పెళ్లి
2: ఆడుటూనే. ఈ అడవి లోపల మన ఇరువురికి పెళ్లి ఎట్లవుతుంది?
0: మరి ఎట్లంటారు? మరి మన అడవి లోపల పెళ్లి కాదంటున్నావు, మరి ఎందుకని?
2: మీ జనకుణ్ణి చంపిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా.
0: మరి వెళ్ళదాం పద,
2: పద
0: మా జనకుని చంపుతావా? సరే వెళ్ళదాం పద.
3: ఇప్పుడే సుశీల వద్దకు వెళ్ళి బలవంతంగానైనా కన్యను కూడి రావాలని వెళ్దాం పద. సుశీల సుశీల రావే నా పొందుకు రావే.

0: తంబే తీరలేదు. నా దగ్గరకు వచ్చి నన్ను పెనుగులాడుకునంటున్నావు. నీకు న్యాయము కాదు, ధర్మము కాదు, రా వలదు, నా దుర్మార్గుడు వలదు.
1: అరే సుందరి మగవరనేది ఇంకా మారు బారికి
2: వచ్చిన భద్రసేనుడు రా నేను
0: సరిగా వెళ్ళదామా? వెళ్దాం. ఇప్పుడే వెళ్ళదామంటావా? ఇక ఇప్పుడు లగ్నం చేసుకున్నాం.

మీరింతవరకు భద్రసేన మహారాజు చిన్నక్ష గానం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. కన్నవేసు చిత నుంచి ఈ పాట.

చిత్రగీత విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసారం ముఖ్యాంశాలు వింటారు. రేపటి ఉదయం ప్రసారంలో 6:30 సుభాషితం సహపన శ్రీమతి సిద్ధగాని భాగ్యలక్ష్మి, 6:30 రైతు సమాచారంలో తేనెతీగల పెంపకం వివరాలు వింటారు. 7:15 పౌష్టికాహారం ఆరోగ్యానికి ఆధారం ప్రత్యేక కార్యక్రమం, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీమార్తో పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 1:20 వనితా లోకం శీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది. 4:00 మధుమంజరి కార్యక్రమంలో పోషక విలువలు కాపాడదాం ఆరోగ్యాన్ని రక్షిద్దాం చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం. ఇక సాయంత్రం ప్రసారంలో 6:30 యువవాణి యోజన కార్యక్రమంలో పోలీస్ కొలువులకు రెడీ అవుదాం కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ దళ కార్యక్రమం, 7:40 వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాది కొత్తగూడెం బాలల సంరక్షణ సమితి సభ్యులు కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

గంటలకు కిన్నర లహరి శ్రోతకోన చిత్రగీతల కార్యక్రమం, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 10:00 హరికథ వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇవి రేపు ప్రసారమైన కార్యక్రమాల ముఖ్యాంశాలు. ప్రసారంలో విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:03. ఇంతటితో ఈ ప్రసారం సమతవుతుంది. తిరిగి రేపు ఉదయం 100.1 మెగాహెర్ట్జ్ పై ఉదయం ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.